ప్రేమరహితుడగు జగత్ప్రభువు కంటే, ప్రేమరహితుడగు జగత్ప్రభువు కంటే, ప్రేమరహితుడగు

0: He may be a master of all the scriptures, the mythology, and every other text of spirituality. He could be an emperor who enjoys all the comforts that wealth can give and the power can give, like mansions and such other things. He could be a world-renowned hero who has always enjoyed the victory against all the enemies. He could be a person who is suffering from the blessings of the goddess of poverty, and therefore he could be a servant. Whoever he be, if he does not have love in his heart, he is useless. Even if he is an emperor of emperors, if only he does not have love, he is again useless. Compared to a person who has love and who is a servant, all others are inferior. He alone is a scholar who has devotion in him and love in him.
1: Premagala manishi yokka manasu prashantamai pavitramai susthiramai untundi.
0: A person who has love in his heart, his mind will be full of peace, full of steadiness and sacredness.
1: ఎట్టి పరాజయములకు కాని, ఎట్టి పరాభవములకు కాని, ఎట్టి కష్టములకు కాని అది ఏమాత్రము చెలించదు.
0: ఇట్ ఈస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీ అమౌంట్ ఆఫ్ డిఫీట్, ట్రబుల్స్, ట్రిబులేషన్స్ అండ్ సచ్ అదర్ ప్రాబ్లమ్స్.
1: దీనికి భగవత్ ప్రేమనే ప్రధానమైన శక్తి.
0: లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఫర్ దిస్.
1: ఆత్మవిశ్వాసమే మానవులకు ప్రధానమైనటువంటి సౌందర్యము.
0: ఫెయిత్ ఇన్ వన్ సెల్ఫ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఆల్ దట్ మేక్స్ ఎ మ్యాన్ బ్యూటిఫుల్.
1: ఆత్మవిశ్వాసము అనంతమైనటువంటి అంతర్శక్తిని అందిస్తుంది.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ వన్ సెల్ఫ్ కెన్ కన్ఫర్ ఎక్స్ట్రాడినరీ పవర్ విచ్ ఇస్ ఇన్నర్ టు హిమ్.
1: ఇట్టి ఆత్మవిశ్వాసమును అభివృద్ధి గావించుకుని ఆత్మానందమును పొందే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను తగిన కృషి చేయవాలి.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డెవలప్ సచ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ కెన్ కన్ఫర్ సో మెనీ థింగ్స్ ఆన్ హిమ్.
1: ప్రేమ అనగా కేవలము ఫలాపేక్ష నిమిత్తమై కొన్ని రకములైనటువంటి యొక్క భావములను అభివృద్ధి గావించుకొని తద్వారా కలిష్టము కానటువంటి యొక్క ప్రేమగా రూపొందింప చేసుకోవాలి.
0: లవ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద రివార్డ్ అండ్ ఇట్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు సచ్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్ విచ్ ఈస్ ట్రూ లవ్.
1: కారమును పురస్కరించుకుని పుట్టినటువంటి ప్రేమ సరి అయిన ప్రేమ కానేరదు.
0: లవ్ విచ్ టేక్స్ బర్త్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్సెస్ ఈజ్ నాట్ ట్రూ లవ్.
1: ఎట్టి కారణములు లేనటువంటి అకారణ ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి.
0: వన్ హ్యాస్ టు డెవలప్ లవ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రీజన్ వాట్స్ ఎవర్.
1: అది మానవుని యొక్క సహజ ధర్మము.
0: దాట్ ఈజ్ ఎ న్యాచురల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: భగవంతుని అది కావాలనను ఇది కావాలనని ఏమాత్రం కూడా ప్రార్థన చేయరాదు.
0: వన్ షుడ్ నెవర్ ప్రే టు గాడ్ ఆస్కింగ్ ఫర్ దిస్ ఆర్ దట్.
1: కారణమేమనగా
0: ది రీజన్ ఈజ్
1: భగవంతుని యొక్క అనుగ్రహ ధనాగారమునందు ఎట్టి విలువైనటువంటి యొక్క ఘనమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవో అది ఎవ్వరికీ తెలియదు.
0: నో వన్ నోస్ వాట్ ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్ ఇట్ ఈజ్ టు హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్, ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: తాను ఏమి ఇవ్వవలనని సంకల్పించుకునో అది కూడాను ఎవ్వరికి తెలియదు.
0: నో వన్ నోస్ వాట్ గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు గివ్ అండ్ కన్ఫర్ అపాన్ డివోటీస్.
1: అట్టు తెలియనటువంటి పరిస్థితి యందు కేవలం మానవుడు అల్ప వస్తువులను, ఆట వస్తువులను కోరి కేవలము తన యొక్క దివ్య శక్తిని కోల్పోతున్నాడు.
0: నాట్ నోయింగ్ దిస్ ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ మ్యాన్ ఈజ్ ఆస్కింగ్ ఫార్ ట్రైఫుల్స్ అండ్ లూజింగ్ హిస్ గుడ్ ఛాన్స్.
1: కనుక తన యొక్క అనుగ్రహములకు పాత్రుడైనటువంటి యొక్క భక్తులకు ఏ ఘనమైనటువంటి ఏ పవిత్రమైనటువంటి ఏ దివ్యమైనటువంటి యొక్క దీనిని అందించడో అది ఎవ్వరికి అర్థం కాదు.
0: నో వన్ కెన్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు కన్ఫర్ ఆన్ ఎ పర్సన్ హూ హాస్ అర్న్డ్ హిస్ గ్రేస్.
1: కనుకనే మానవుడు భగవంతుని ఎట్టి అల్ప స్వల్ప విషయంలో కూడాను ఆశించరాదు, ప్రేమించరాదు, ప్రార్థించరాదు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ షుడ్ నెవర్ ప్రే ఫార్ ఆస్క్ ఫార్ ఎనీ సచ్ స్మాల్ లిటిల్
1: అన్నింటికంటే ఘనమైన విలువైనటువంటిది ప్రేమ.
0: ఇట్ ఈస్ లవ్ విచ్ ఇస్ మోస్ట్ ప్రెషియస్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్.
1: ఒకవేళ నీవు భగవంతుని ఏమైనా కోర తలంచితివా, అట్టు కోరునట్లయినా భగవంతుడా నీ ఒక్కడే నాకు చాలు అనేటువంటి కోరికను కోరవచ్చు.
0: ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు ఆస్క్ ద లార్డ్ లెట్ ది ప్రేయర్ బి ఓ గాడ్ లెట్ మీ హ్యావ్ యూ అలోన్.
1: ఒక్కటి ఉంటే సర్వమును కూడాను మనం చేకూర్చుకోవచ్చును.
0: ఇఫ్ వీ హ్యావ్ హిమ్ వీ కెన్ గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అందువల్లనే మీరా కూడాను ప్రేమరతన ధన పయో పయోరేమైనే ప్రేమరతన ధన పియో. ఈ ప్రేమరత్నము కంటే విలువైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి లేదు.
0: దట్ ఈస్ వై మీరా ఆల్సో హ్యాస్ సెడ్ దట్ దెర్ ఈస్ నథింగ్ మోర్ ప్రెషియస్ దాన్ ద జెమ్ ఆఫ్ లవ్.
1: అట్టి విలువైనటువంటి యొక్క వస్తువును ఉంచుకుని కల్పవృక్షమునందు పోయి కాఫీ పౌడర్ అడిగినట్టుగా ఉంటుంటాది.
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ సచ్ ప్రెషియస్ లవ్ ఇట్ వుడ్ బి లైక్ ఆస్కింగ్ కాఫీ పౌడర్ గోయింగ్ టు ఎ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ.
1: కనుక భగవంతుని మనము కోరవలసినట్టయితే తనను మాత్రమే కోరాలి, కానీ అన్యమైనటువంటి అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి కోరికలు మనం కోరరాదు.
0: ఇఫ్ యూ హావ్ టు ఆస్క్ విత్ గాడ్ అట్ ఆల్ ఆస్క్ ఫార్ హిమ్ ఓన్లీ అండ్ నథింగ్ స్మాల్.
1: ఆ కోరునప్పుడు కూడాను భగవంతుని అనేక విధములుగా వర్ణించి అతన్ని కేవలము మెప్పును పొందాలని అతనికి అనేక విధములైనటువంటి యొక్క వర్ణనలు కల్పించి మనము కోరికలను కోరరాదు.
0: ఈవెన్ వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ దాట్ దెర్ ఇస్ నో నీడ్ ఫార్ డిస్క్రైబింగ్ ప్రైజింగ్ ఫ్లాటరింగ్.
1: నీవు కరుణాసముద్రుడవు, నీవు దయాసాగురుడవు, నీవు ఆపద్బంధుడవు, అనాథ రక్షకుడవు, ఈ విధమైనటువంటి వర్ణనలన్నీ ఇప్పుడు భగవంతునికి విసుగు వస్తాయి.
0: When you describe and praise God as a notion of mercy, compassion, kindness and such other
1: things, ivanni ikkudunu kevalamu oka vyapara rangamunaku sambandhinchinatundi.
0: All such praise is a type of business.
1: Aa vidhamuga bhagavantunni varninchi andukuneyatundi phalamulu ivi sariyaina phalamulu kudanu kaavu.
0: Whatever fruits and results you get from God by praising like that, they are not proper.
1: Prachina kalamu nundi maharshulu యోగులు ఇలాంటి వారందరి కూడాను ఈ విధముగా భగవంతుని వర్ణించడానికి ప్రయత్నము చేయటం వల్లనే వందల సంవత్సరములు తపస్సు చేసినప్పటికీ వారి అభిష్టములు నెరవేర్చుకోలేకపోతారు.
0: ఈవెన్ ఇన్ ద ఏన్షియంట్ డేస్ దోస్ మహర్షిస్ అండ్ యోగీస్ హ్యాడ్ టు పర్ఫార్మ్ పెనన్స్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బికాస్ దే రిసార్టెడ్ టు ప్రైజింగ్ హిమ్ ఫ్లాటరింగ్ హిమ్.
1: కనుక భగవంతుడు మానుష్యాకారమును మాత్రమే అభిరుచిస్తుంటాడు.
0: God aspires to have
1: daivam manusha rupeṇa.
0: God takes a human form.
1: Kanuka atanini oka chelikane vale oka mitrune vale bhavinchinappude ataniki amitamainatundi preeti kalugutundi.
0: Only when you treat him as a friend of yours, as an intimate friend of yours, he is pleased.
1: Oh priyatama, oh na hrudaya ratnama, oh na mitrama aneetundi yokka sambhashana cheta అతనిని ఎంతైనా కూడా నువ్వు ప్రసన్నుని గావించుకోవచ్చు.
0: యూ కెన్ గివ్ హిమ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ అండ్ విన్ హిస్ గ్రేస్ బై కాలింగ్ హిమ్ ఓ బిలవెడ్ వన్, ఓ ది బిలవెడ్ ఆఫ్ మై హార్ట్, ఓ మై డియర్ ఫ్రెండ్.
1: అట్టు కాకుండా వాచమగోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నా మొరాలకించి బ్రోవుమయ్యవాచామ గోచరుండని. కాలుడు గొనిపోయిన గురుపుత్రుని తెచ్చి ఇచ్చినావు, కాలుని మదమణచినావు, వసుదేవ దేవకి చరణు వినిపించినావు, మేలుగంటి అయిన ఆ ద్రౌపది హా కృష్ణాయని మొరలిడ బ్రోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేరుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్జావక్రములను పోగొట్టినావు అని వర్ణిస్తే వారిని వీరిని ఆదర్శంగా నిరూపించుకుని తాను ఈ యొక్క ఫలమును పొందేటువంటి నిమిత్తమై భగవంతుని మెప్పులుగా చేరుస్తున్నాడని ఇది ఒక విధ హాస్యాస్పదంగా రూపొందుతుంది.
0: వెన్ యు గో ఆన్ ప్రైజింగ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్ సచ్ యాస్ నో వన్ నాట్ ఈవెన్ బ్రహ్మా కెన్ డిస్క్రైబ్ యూ, యూ హ్యావ్ కిల్డ్ కామ, యూ హ్యావ్ ప్రొటెక్టెడ్ ద్రౌపది, యూ హ్యావ్ గివెన్ ఆల్ దట్ కుచేల వాంటెడ్, ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్
1: ప్రార్థనలన్నీ కూడాను కొంత అసూయాభావన కూడాను దారి తీస్తుంది.
0: దీస్ కైండ్ ఆఫ్ ప్రైజెస్ మే బ్రింగ్ అబౌట్ ఎ ఫీలింగ్ ఆఫ్ జెలసీ ఇన్ యూ,
1: వారికి అవి ఇచ్చావు నాకెందుకు ఇవ్వకూడదు, వీరితో ఈ విధంగా మాట్లాడినావు నాతో ఎందుకు మాట్లాడకూడదు, ఇది అసూయాభావముకు సరి అయినటువంటి చిహ్నంగా రూపొందు.
0: వెన్ యూ సే యూ హ్యావ్ టాక్ టు దెమ్ లైక్ దాట్ వై డోంట్ యూ టాక్ టు మీ, యూ హ్యావ్ గివెన్ దెమ్ సచ్ అండ్ సచ్ థింగ్స్ వై షుడ్ యూ నాట్ గివ్ మీ.
1: ఇంతే కాక భగవంతుని ఒక అధికార స్థానంగాను అమితమైనటువంటి యొక్క మిత్రునిగాను సన్నిహితుడిగాను భావించినప్పుడే మన అభీష్టములు సులభంగా నెరవేరుతాయి.
0: All our desires will be fulfilled only when we treat the Lord as an intimate friend, as the beloved of our heart.
1: ఎవరిని మనము అమితంగా వర్ణిస్తాము?
0: Whom do we praise?
1: కొత్త వారిని మిత్రునిగా ఆవించుకునే నిమిత్తమై మనము అమితంగా వర్ణిస్తాము.
0: We praise a person if you want to make a new friend.
1: అతనిని గృహమునకు ఆహ్వానించినప్పటికను రండి దయచేయండి కూర్చోండి అనేటువంటి యొక్క ఈ గౌరవ పదములు మాత్రమే అతనికి అందిస్తాము.
0: వీ షో ఆల్ ద రెస్పెక్ట్ కమ్స్ కైండ్లీ బి సీటెడ్ అండ్ సచ్ అదర్ కర్సీస్ ఆర్ ఎక్స్టెండెడ్ వెన్ హీ ఇస్ ఎ న్యూ ఫ్రెండ్.
1: కానీ పాత మిత్రుడే వచ్చినప్పుడు రారా కూర్చోరా బేయరా ఈ విధమైనటువంటి యొక్క మాటలతో అతన్ని సంబోధిస్తాం.
0: వెన్ యూ రిసీవ్ ఎ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ ఎవ్రీ వర్డ్ దట్ యు అడ్రస్ షోస్ యువర్ ఇంటిమసీ.
1: కనుకనే త్యాగరాజు అనేక సాధనలు చేసి అనేక కోట్ల జపములు ఆచరించి ఈ యొక్క నిత్యత్వమైనటువంటి సత్యస్వరూపాన్ని దర్శించే నిమిత్తమై తాను ఒక విధమైనటువంటి సాక్షాత్కారం కూడా పొందాడు.
0: త్యాగరాజు వాజ్ ఏబుల్ టు గెట్ ఏ విజన్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్టర్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ పెనన్స్ అండ్ లాట్ ఆఫ్ సాధన.
1: అట్టి సాధన చేతనే అతను సన్నిహితుడిగా చేసుకున్నాడు.
0: He was able to make God an intimate friend.
1: అతను ఈ గౌరవ ప్రతిష్టలకు సంబంధించినటువంటి పదములు ఏమాత్రం కూడాను ఉచ్చరించలేదు.
0: He never used to show.
1: అతన్ని తన ఇంటికి రామని కోరినప్పుడు ఏ విధంగా కోరుతూ వచ్చాడు?
0: When he was praying for something, how did he praise?

0: రారా భగవంతుడిని ఎవరైనా రారా అని పిలుస్తారా? మహాసన్నిహితుడైనటువంటి వాడు కనుకనే అతన్ని ఆ విధంగా త్యాగరాజు సంబోధిస్తూ వచ్చాడు.
1: త్యాగరాజు అడ్రస్డ్ రామ విత్ సచ్ ఇంటిమేట్ టర్మ్స్ యాజ్ ఇఫ్ నో వన్ వుడ్ కాల్ అడ్రస్ గాడ్ లైక్ దట్. కమ్ డియర్, కమ్ విత్ మీ, కమ్ టు అవర్ హౌస్, ఐ కెనాట్.
0: కనుక ఈ నవరాత్రి ఉత్సవం లోపల పూర్ణాహుతి దినము మనం గుర్తించవలసినటువంటి యొక్క విస్తృతాన్ని ఏ రీతిగా మనం అంటే ఈ విధంగా గుర్తించాలి.
1: హౌ టు రికగ్నైజ్ ద బేసిక్ ట్రూత్స్ రిలేటింగ్ టు గాడ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ నవరాత్రి సెలబ్రేషన్.
0: కోరికలను తగ్గించుకోండి.
1: రెడ్యూస్ యువర్ డిజైర్స్.
0: అల్ప కోరికలు కోరకండి.
1: డు నాట్ డిజైర్ స్మాల్ పెటీ థింగ్స్.
0: ఏదో ఒక ఫల నిమిత్తమై ఆశించి దానిని భగవత్ సన్నిధికి మనం పోయి కాలంను వ్యర్థం గావించుకునేటువంటి యొక్క మార్గములో మనం ప్రవేశించరాదు.
1: డు నాట్ వేస్ట్ యువర్ టైం గోయింగ్ టు గాడ్ ఎక్స్పెక్టింగ్ సమ్ డిజైర్స్.
0: దురదృష్టవశాత్తు ఈ కలియుగం నందు ఏ క్షేత్రమునకు పోయినా ఏ యాత్రలు చేసినా తమ యొక్క తత్ఫలమును అభివృద్ధి గావించుకుని మనసులను ఉంచుకుని యాత్రలు క్షేత్రములను దర్శిస్తూ వస్తున్నారు.
1: ద మోస్ట్ అన్ఫార్చునేట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కలి ఏజ్ ఈజ్ వేర్ టు విచ్ అవర్ పిల్గ్రిమ్ సెంటర్ ద డివోటీస్ గో, దే గో విత్ డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్.
0: ఒక భగవంతుడే మన యొక్క దీనిలో వశమైపోతే మనము లభించినటువంటి పరిస్థితి ఇంకెక్కడుంది? లభించినటువంటి పదార్థములు ఇంకెక్కడుంది?
1: ఇఫ్ ఓన్లీ వీ కెన్ విన్ ద లార్డ్ హిమ్సెల్ఫ్, వాట్ షార్టేజ్, వాట్ డెఫిషియన్సీ కెన్ దేర్ బి?
0: రామాని అనుగ్రహ బలం ఒక్కటింటే చాలు, నాకు సర్వగ్రహములు కూడా నా హస్తగతం అవుతాయన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజ టోల్డ్ రామ, ఇఫ్ ఓన్లీ ఐ హ్యావ్ యువర్ గ్రేస్, ఆల్ ది ప్లానెట్స్ వుడ్ బి అండర్ మై కంట్రోల్.
0: భగవంతుని వర్ణించకుండా తమ సన్నిహితునిగా భావించుకుని అతన్ని ఒక మిత్రుడిగా విశ్వసించి అతన్ని అనేక రకములైనటువంటి రీతిగా అతన్ని ప్రసన్నుని గావించడానికి ప్రయత్నించడం అత్యంత అవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు సాటిస్ఫై అండ్ గివ్ జాయ్ టు ద లార్డ్ బై ట్రీటింగ్ హిమ్ యాజ్ అన్ ఇంటిమేట్ ఫ్రెండ్ అండ్ బై అడ్రసింగ్ హిమ్ అండ్ షోయింగ్ ఇంటిమసీ రాదర్ దాన్.
0: దీని అన్నిటికీ పరమ పవిత్రమైనటువంటి ప్రేమ ఆధారము.
1: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్ట్రాటమ్ ఈస్ లవ్.
0: కష్టములు ఎందుకని, దుఃఖములు ఎందుకని, విచారములు ఎందుకని ఈ స్థితత్వమైనటువంటి యొక్క విశ్వాసమును మనం చెల్లించకుండా చూసుకోవాలి.
1: ఇట్ మే బి ఇన్ డిఫికల్టీస్, ఇట్ మే బి ఇన్ సారో, ఇట్ మే బి ఇన్ గ్రీఫ్ ఆర్ ఎనీ అదర్ సచ్ ప్రాబ్లమ్, యు షుడ్ నాట్ హ్యావ్ వేవరింగ్ లవ్.
0: తాండవుల యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శం ఇదియే.
1: దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియల్స్.
0: సభలో ద్రౌపదికి పరాభవం జరిగినప్పుడు కానీ,
1: whenever you are defeated by anyone,
0: అభిమన్యునికి అనేక రకములైనటువంటి యొక్క కష్టములు కలిగించి ప్రాణములు తీసినప్పుడు కాని,
1: when అభిమన్యు was killed in the war and when
0: పాండవుల యొక్క గొంతును అశ్వత్థామ కోసినప్పుడు కాని,
1: when అశ్వత్థామ murdered the small little పాండవాస్,
0: రాజసూయ యాగము చేసి మహా గొప్ప ఖ్యాతిని పొందినటువంటి యొక్క సుఖ సౌఖ్యములు ఎందుకు కాని,
1: అండ్ అట్ టైమ్ వెన్ ద కండక్టెడ్ రాజసూయ సాక్రిఫైస్ అండ్ అచీవ్డ్ ఆల్ ద
0: అరణ్యవాసమునందు కాని,
1: ఇట్ మే బి వెన్ దేవర్
0: ఈ కష్టములకు నష్టములకు దుఃఖములకు కూడాను ఏమాత్రం కూడాను వారు వెరువక,
1: పాండవాస్
0: కృంగక పొంగక, కృష్ణనామమును మాత్రమే నిరంతరమును ఉచ్చరించుచుండేటువంటి వారు, కృష్ణ ప్రేమకు మాత్రమే వారు ఎదురు చూచి చుండేటువంటి వారు.
1: Pandavas were not at all afraid, not at all shaken, not at all wavering. They always repeated the name of the Lord with full faith.
0: Kashtamulu, dukkamulu, ivanni kudunu, vachipoye, kadilipoye meghamulu.
1: Joys and sorrows are like passing clouds. They come and disappear.
0: Nijamuga, talli, tandri, bharya, biddalu, ilanti varandaru kudunu, enni janmamulu nunchi kudunu mana venta vastunnaro, enni janmamulu neevu athaniki bhartalaipoyinavo, enni janmamulu vari neeku bharyalaipoyinaro, enni janmamulu neeku talidandrulaipoyinaro, ivanni manaku gaptiyandunnava?
1: All the worldly relationships like son, father, husband, wife, for how many
0: births? Ivi enni marinappatikini దైవం మాత్రం మారడు, ఒక్కటిగానే ఉంటుంటాడు. అట్టి మారని తత్వంతో మన సన్నిహిత సంబంధాన్ని మనం పెంచుకోవాలి కానీ మారేటువంటి దాంట్లో మారేటువంటి ప్రేమగానే అభివృద్ధి అవుతుంటాది.
1: ఆల్ దీస్ వరల్డ్లీ రిలేషన్షిప్స్ గోన్ చేంజింగ్, వీ షుడ్ నాట్ వరీ అబౌట్ దెమ్. వీ షుడ్ హ్యావ్ ఫర్మ్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ హూ ఈజ్ పర్మనెంట్ ఎంటిటీ, హూ ఈజ్ ఆల్వేస్ అకంపనీయింగ్ అస్ బర్త్ ఆఫ్.
0: అట్టి మారినటువంటి యొక్క ప్రభు ఎక్కడ అని వెతికేటువంటి స్వభావాన్ని నిరూపించేటువంటిది యజ్ఞము.
1: The sacrifice or yagna is intended to bring about such sacred divine useful feelings.
0: Yet yagna anavutundi.
1: Yagna is yagna.
0: Yet anaga ee yokka prapanchamunaku mooladharudainatundi varu evaru aneetundi deeni artham.
1: The meaning of yet is who is the substratum for the entire universe.
0: Na anaga atti varu ekkada unnadani vetakatamu.
1: Gna refers to searching for such
0: divine srishtiki kudanu mooladharudainatundi yokka purushudu ekkada ani vetikeetundi yokka prayatname yagnam.
1: Efforts to search to find the Lord who is the substratum for the entire universe is ekkada unnadani
0: vetakatam.
1: Where is he? How to find him out?
0: దీనినే వేదం కూడాను మరొక తూరి ఉచ్చరిస్తూ వచ్చింది. అంతర్బహిశ్చ తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: వేద
0: లోపల వెలుపల సర్వత్రా కూడా ఉండేటువంటి వాడే భగవంతుడు అన్నారు.
1: వేద హెస్ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్ ఆల్సో. గాడ్ ఈజ్ వన్ హూ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ యూ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ అండ్
0: ఎక్కడ చూచినా ఉండినటువంటి వాడిని ఇంక వెతికేది ఎక్కడ?
1: వేర్ ఎవర్ యూ టర్న్ యూ సీ గాడ్.
0: వెతకడం ఎందుకు?
1: ఫర్ సచ్ గాడ్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సర్చింగ్.
0: అయితే ఈ మహర్షులందరూ కూడాను ఈ సమస్యను పరిహారం చేసుకునే నిమిత్తమై పరిష్కారం గావించుకునే నిమిత్తమై తపస్సులు గావిస్తూ వచ్చారు.
1: ఆల్ దీస్ మహర్షీస్ అండర్టుక్ పెనన్స్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్.
0: కట్టకడపటికి ఈ సత్యాన్ని గుర్తించుకున్నారు.
1: అల్టిమేట్లీ దే రికగ్నైజ్ ది ట్రూత్.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని జగత్తుకు బోధిస్తూ వచ్చారు.
1: దే బిగాన్ డిస్క్రైబింగ్ టు ద వరల్డ్ దాట్ He is a resplendent one in the form of
0: Vedahavetam Purusham Mahantam Adityavarnam Tamasah Parastat. Ee Vedanta Vedyude nitti vaadu Mahatejovaya swaroopude nitti vaadu ekkada unnadu? Adityavarnam Surya Kanti tho undinatvanti ee Paramapurushudu ekkada unnadante Tamasah Parastat. Tamas aneetvanti yokka tamo gunamunaku aala unnadu ani nirupistundi.
1: The question was, where do you find that Lord who is full of Vedanta, who is a splendorous one? And the answer is that once you cross this tamas
0: inertia,
1: beyond the quality of tamas,
0: కనుక దీనికి మనం ఇప్పుడు విచారం చేయాలి. మనలో ఉన్న తమస్సును దూరం చేయాలి.
1: When you look into and inquire about this,
0: ఈ తమస్ అనేటువంటి తెర చాటున ఉంటున్నాడు.
1: He is behind the curtain of tamas.
0: తమిళ్లో కూడా చెప్తుంటారు, పెన్ను దాటితే పెరుమాళ్ళు అని. మనము ఈ యొక్క తమస్సు అనేటువంటి పెన్నను దాటినప్పుడే ఈ భగవంతుడు అనేటువంటి వాడు కనిపిస్తాడు.
1: వన్స్ వి క్రాస్
0: అన్నాడు అని నిరూపిస్తుంది.
1: ది క్వశ్చన్ వాస్, వేర్ డు యు ఫైండ్ దట్ లార్డ్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ వేదాంత, హూ ఇస్ అ స్ప్లెండరస్ వన్ అండ్

0: పెన్నను దాటినప్పుడే ఈ భగవంతుడు అనేటువంటి వాడు కనిపిస్తాడు.
1: వన్స్ వీ క్రాస్ దిస్ పర్టికులర్ థింగ్ ఆఫ్ తమస్, వీ కెన్ గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
0: పాదము మొదలుకొని శిరస్సు వరకు తమో గుణము తాండవం ఆడుతున్నప్పుడు ఇంక భగవంతుడు ఏ రీతిగా మనకు లభ్యమవుతాడు?
1: వెన్ యూఆర్ ఫుల్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్,
0: ఏ ఒక్క దానికి త్యాగము లేదు.
1: నో సాక్రిఫైస్ కెన్ బి ఫౌండ్ ఇన్ యూ.
0: కొండంత ఆశలు హృదయంలో పెట్టుకుని కొబ్బరికాయ కొట్టడానికి ప్రయత్నిస్తాడు దేవునికి.
1: ద మ్యాన్ ట్రైస్ టు ఆఫర్ ఎ కోకోనట్ ఫిల్లింగ్ హిమ్సెల్ఫ్ విత్ మౌంటైన్స్ ఆఫ్ డిజైర్స్.
0: ఇది కాదు ప్రార్థన.
1: This is not a proper prayer.
0: ఇది కాదు భక్తి.
1: This is not devotion.
0: ఇది కాదు ప్రేమ.
1: This is not also love.
0: ఒక అభిష్టమును మాత్రమే శిరస్సు నందించుకోవటము ఇది సరి అయినటువంటి యొక్క ప్రార్థన కానేరదు.
1: Filling your heads with desires cannot be proper prayer.
0: స్వార్థరహితమైనటువంటి మానవుడే సమాజంలో సేవకు పాల్గొంటాడు.
1: A selfless man alone can serve the society properly.
0: అట్టి స్వార్థరహితమైన సేవలు చేసినటువంటి వారికి భగవంతుని సేవ చేయడానికి అధికారం వస్తుంది.
1: ఓన్లీ సచ్ సెల్ఫ్లెస్ పర్సన్స్ హూ సర్వ్ ది సొసైటీ హావ్ ద రైట్ టు సర్వ్ ద లార్డ్.
0: కనుక మొట్టమొదట మనము త్యాగే నైకి అమృతత్వమానసహు, ఈ త్యాగం అనేటువంటి దానిని మనం కొంతవరకును అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దేర్ ఫోర్ వీ హావ్ టు డెవలప్ సాక్రిఫైస్ ఇన్ అస్.
0: ఈ త్యాగము ఒక ప్రేమ వల్లనే లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ సాక్రిఫైస్ ఓన్లీ త్రూ లవ్.
0: ప్రేమ కలిగినటువంటి వానికి ఏమైనా కూడా త్యాగం చేస్తాడు.
1: ఏ పర్సన్ విత్ లవ్ కెన్ మేక్ ఎనీ సాక్రిఫైస్.
0: ప్రేమ లేక స్వార్థం మాత్రమే నింపుకున్నటువంటి వాడు ఎట్టి త్యాగమునకు ముందంజ వేయడు.
1: ఏ పర్సన్ వితౌట్ లవ్ హూ వాంట్స్ టు టేక్ అప్ సాక్రిఫైస్ కెన్ నెవర్ టేక్ ఈవెన్ ఫస్ట్ స్టెప్.
0: భగవంతుని మనం సన్నిహితునిగా గావించుకోవాలంటే ఈ యొక్క భగవత్ తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు మేక్ గాడ్ ఎన్ ఇంటిమేట్ వన్ ఫర్ యూ, దేర్ ఇస్ నీడ్ ఫర్ అండర్స్టాండింగ్ ద రియల్ ట్రూత్ బిహైండ్
0: భగవంతుడు. ఎక్కడో ఒక చోట మాత్రమే లేడు.
1: గాడ్ కెనాట్ బి కన్ఫైన్డ్.
0: నీవే భగవంతుడు.
1: యూఆర్ గాడ్.
0: నీ ఉపాధి భేదమును దూరం కావిస్తే నీ యొక్క సాక్షాత్కారం నీకే లభ్యమవుతుంది.
1: రిమూవ్ బాడీ కాన్షియస్నెస్, యూ గెట్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ దేర్ అండ్ దెన్.
0: జాగ్రత్త అవస్థ యందు మనం అనేక రకమైనటువంటి యొక్క అనుభూతులు మనం అందుకుంటాం.
1: ఇన్ ద వేకింగ్ స్టేట్ వి గెట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: దృశ్యకల్పితమైన జగత్తునంతా కూడా మనము అనుభవిస్తాము.
1: వి ఎంజాయ్ ది క్రియేటెడ్ వరల్డ్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్.
0: 19 పాదములతో కూడినటువంటి యొక్క జగత్తును మనము చూస్తాము.
1: వి సీ ద వరల్డ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ 5
0: ఎలిమెంట్స్. ఏంటి ఆ 19 పాదములు?
1: వాట్ ఆర్ దోస్ 5?
0: 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, ఇవి 15. తర్వాత మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి 19 పాదములు.
1: The 19 feet are 5 కర్మేంద్రియాస్, 5 జ్ఞానేంద్రియాస్, 5 లైఫ్ బ్రెస్, చిత్త, అహంకార, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, బుద్ధి.
0: ఇవన్నీ కూడా జాగ్రత్త అవస్థ ఎందు ఉండినప్పుడే ఈ భౌతికమైనటువంటి సుఖ సంతోషములు మనం అనుభవిస్తాం.
1: ఓన్లీ వెన్ వీఆర్ ఇన్ ద వేకింగ్ స్టేట్ వీ ఎంజాయ్ ఆల్ దీస్ 19.
0: ఇక్కడ మనం జాగ్రత్తగా ఉంటాము. ఇట్టి జాగ్రత్త అవస్థలో ఉండినటువంటి యొక్క ఆత్మతత్వానికి ఏమని చెప్పారు? విరాట స్వరూపుడు అన్నాడు.
1: ద గాడ్ హూఈస్ యాక్సెసిబుల్ ఫర్ ఎ పర్సన్
0: విరాట స్వరూపుడు. జగత్ స్వరూపమే విరాట స్వరూపము.
1: విరాట స్వరూపం మీన్స్ ది ఎంటైర్ కాస్మోస్.
0: విశ్వడు అని కూడా మరొక పేరు పెట్టారు.
1: అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈస్
0: విశ్వడు నుంచి వచ్చినటువంటి విశ్వము అనిపోయింది.
1: ది వర్డ్ విశ్వము కాస్మోస్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ విశ్వడు, ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక ఇతనిని ఇంకొక రీతిగా మనం విచారణ చేసినప్పుడు,
1: వెన్ యూ ఎగ్జామిన్ ఫ్రమ్ అనదర్ యాంగిల్,
0: విరాజపుత్రుడు అన్నారు.
1: ఈజ్ ఆల్సో కాల్డ్ విరాజమిత్రుడు.
0: అనగా జగత్తునకు ఒక విధమైనటువంటి ఆదర్శప్రాయుడిగా ఉండేటువంటి వాడు, ఆనందాన్ని అందించేటువంటి వాడు, సత్ చిత్త అనేటువంటి స్వరూపాన్ని నిరూపించేటువంటి వాడే విరాజచిత్తుడు.
1: విరాజ స్వరూప ఈజ్ వన్ హూ కెన్ ఆఫర్ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్, హూ కెన్ గివ్ బ్లిస్ టు ద వరల్డ్, హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ కాన్షియస్నెస్ అండ్ బ్లిస్.
0: ఇంకా స్వప్నావస్థలో పోయేటప్పటికి జాగ్రత్త అంతా కూడా ఉంచిపోతుంది.
1: Once you go to the dream state, you lose contact with the waking state.
0: Nidristadu.
1: He sleeps.
0: Nidralo swapnamulu vastayi.
1: One gets dream in sleep.
0: Aa swapnamulo kudanu ee karmendriya gnanendriyamulu kudanu pancha pranamulu mano buddhi chitta ahankaramulu kudanu unnai.
1: Even in the dream state you have got all the 19 feet.
0: Aithe etla unnai?
1: In what form?

0: సూక్ష్మరూపంలో ఉన్నాయి.
1: దే ఆర్ ఆల్ ఇన్ ద సటిల్ ఫామ్.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి ఉద్భవించాయి?
1: ఫ్రమ్ వేర్ హ్యావ్ ది ఒరిజినేట్?
0: తనకు తానే ఆవిర్భవం చేసుకున్నాడు.
1: దే క్రియేట్ దెమ్సెల్వ్స్.
0: తానే అన్ని సృష్టించుకున్నాడు.
1: హీ ట్రాన్స్ఫార్మ్స్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఆల్ దీస్ థింగ్స్.
0: సృష్టించుకొని తానే అనుభూతిని పొందుతున్నాడు.
1: క్రియేటింగ్ దెమ్ హీ ఎంజాయ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్.
0: దీనిని స్వప్నావస్థ అన్నారు.
1: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ డ్రీమ్ స్టేట్.
0: ఈ స్వప్నావస్థనే తేజస్సుడు అన్నారు.
1: ఇన్ దిస్ డ్రీమ్ స్టేట్ గాడ్ ఈస్ కాల్డ్ తేజస్సుడు.
0: ఇతనినే హిరణ్య గర్భుడు అని కూడా చెప్తూ వచ్చారు.
1: అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈస్ హిరణ్య గర్భ.
0: అనగా సర్వమును తలయందే ఉంచుకొని సర్వమును తానే సంకల్పం చేత సృష్టింపజేసుకునేటువంటి వాడు కనుకనే హిరణ్య గర్భుడు.
1: హిరణ్య గర్భ మీన్స్ ద వన్ ఇన్ హూమ్ యూ ఫైండ్ ఎవ్రీథింగ్ అండ్ హూ బ్రింగ్స్ అవుట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ విత్ ఇన్ హిమ్.
0: సుషుప్తి.
1: ద థర్డ్ వన్ ఈస్ డీప్ స్లీప్.
0: సుషుప్తి అనగా మంచి నిద్ర. సుషుప్తి మంచి నిద్ర.
1: సుషుప్తి మీన్స్ డీప్ కంఫర్టబుల్ స్లీప్.
0: మంచి నిద్రలో ఏమి అనుభవిస్తున్నాడు?
1: వాట్ డస్ హి ఎంజాయ్ ఇన్ దిస్ డీప్ స్లీప్?
0: తనను తానే మరచి
1: హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్.
0: తన్మయత్నము లేదా
1: హీ గెట్స్ లాస్ట్.
0: ఒక ఆనందమును మాత్రమే పొందుతున్నాడు.
1: He is enjoying only bliss.
0: అక్కడ ప్రజ్ఞ మాత్రమే ఉంటుండాలి.
1: There is only ప్రజ్ఞ, constant integrity.
0: అక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరిస్తున్నారు.
1: There we call him ప్రజ్ఞానం బ్రహ్మ.
0: కనుక జాగ్రత్తలో ఉండేటువంటి యొక్క విశ్వడు.
1: ఇన్ వేకింగ్ స్టేట్ ఇట్ ఈస్ విశ్వ.
0: స్వప్నములో ఉండేటువంటి తేజస్సుడు.
1: ఇన్ డ్రీమ్ స్టేట్ హీస్ తేజస్.
0: సుషుప్తిలో ఉన్నటువంటి ప్రజ్ఞ.
1: ఇన్ సుషుప్తి ఇట్ ఈస్ ప్రజ్ఞ.
0: మూడు ఒక్కటే.
1: ఆల్ దీస్ త్రీ రెఫర్ టు ఓన్లీ వన్.
0: అవస్థలను మాత్రం మనం దూరం చేసినప్పుడు నిలిచేది ఒక్కడే అవుతాడు.
1: రిమూవ్ దీస్ త్రీ డిఫరెంట్ స్టేట్స్.
0: అవస్థలో అనుభవించినటువంటి వాడు తానే.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ యు హావ్ ఎంజాయ్డ్ ది సేమ్ గాడ్.
0: అవస్థలో అనుభవించినటువంటి వాడు తానే.
1: యు హావ్ ఎంజాయ్డ్ ఇన్ ది డ్రీమ్ స్టేట్ ఆల్సో.
0: సుషుప్తిలో ఆనందాన్ని అనుభవించి తన్మయత్తుడైనటువంటి వాడు తానే.
1: ద బ్లిస్ విచ్ యు ఎంజాయ్ ఇన్ ది డీప్ స్లీప్ స్టేట్ ఆల్సో ఇస్ ది సేమ్ గాడ్.
0: కనుక ఈ మూడు అవస్థలు ఎందును కూడాను అవస్థలను తీసివేసినప్పుడు అదే తత్వం అసి అవుతుంది. అదే నేను అనేటువంటిగా మారిపోతుంది.
1: రిమూవ్ దీస్ త్రీ డిఫరెంట్ స్టేట్స్ దెన్ యూ బికమ్ దట్ తత్వం అసి.
0: కనుక అట్టి తత్వమసి అనేటువంటి భావము ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హీ హాస్ ఇన్ హిమ్ దిస్ ఫీలింగ్.
0: మనం ఎక్కడో పోయి వెతుకునక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్
0: సర్వత పాణిపాదం.
1: Everywhere he is
0: feeling. Sarvatochi shiromukham.
1: His head, his eyes.
0: Sarvasutimalloki. Sarvama vrittishtati. Annintikini maname moolakaranamai, mooladharamai, mukhyamai undinappatikini, manam atti swastharupanni manam vismarinchi, bahya prapanchamunandu bhagavantuni vetakataniki prayatnam chestuntam.
1: Although we are the substratum for everything, our real nature we are forgetting. We are searching for God in the waking state.
0: అయితే ఆ వెతుకుటకు ప్రయత్నం చేసే లోపల కూడాను మనము ఒక్క పవిత్రమైన నిర్మలమైన నిశ్చలమైనటువంటి ప్రేమను మాత్రమే మనం పెంచుకోవాలి.
1: ఈవెన్ ఇన్ సచ్ ఎఫర్ట్స్ వీ హావ్ టు డెవలప్ ట్రూ లవ్, ప్యూర్ లవ్, సేక్రెడ్ లవ్.
0: ప్రేమ భావముతో భగవంతుని నామమును ఉచ్చరించండి.
1: వీ హావ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విత్ సచ్
0: భగవంతునికి మానవాకారం మరింత ప్రీతికరమైనటువంటిది.
1: God loves human form in extreme.
0: అందుకోసమనే అవతారములు కూడాను మానవ అవతారంలో దిగి వస్తుంటాయి.
1: దట్ ఈస్ ది రీజన్ వై గాడ్ డిసెండ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఈ కర్మ మార్గమునందే మనం భగవంతుని మనం దర్శించడానికి ప్రయత్నించవచ్చు.
1: వీ కెన్ మేక్ ఎఫర్ట్స్ ఈవెన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యాక్షన్, పాత్ ఆఫ్ యాక్షన్.
0: అందువల్లనే భగవద్గీత కర్మణ్యేవ అధికారస్య. ఈ కర్మనే ఎందే నీకు అధికారం ఉంటున్నది.
1: That is why God has declared you have every right in performing action. శరీరం
0: కలు ధర్మ సాధకం. ఈ యొక్క ధర్మమును ఆచరించే నిమిత్తమే శరీరం వచ్చింది.
1: Body has been given to you in order to follow righteousness in your
0: life. కర్మానుబంధిని మనుష్యలోకి. మనుష్య జగత్తంతా కూడాను కర్మతో బంధింపబడినటువంటిది.
1: The entire world of living beings are bound by action.
0: అలాంటి భగవంతుణ్ణి మనము
1: such God
0: ఏదో కృత్రిమమైనటువంటి వేషాలు వేసి అతనికి అనేక రకమైనటువంటి అలంకారాలు సలిపి అతన్ని ఒక బొమ్మ వలె మనం అనుభవిస్తున్నాం.
1: వీఆర్ క్రియేటింగ్ ఆర్టిఫిషియల్ పిక్చర్స్ అబౌట్ ద గాడ్.
0: ఇది కాదు
1: ఆర్టిఫిషియలీ. దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ థింగ్.
0: సహజ స్వరూపాన్ని సహజంగానే మనం అనుభవించాలి.
1: ఎంజాయ్ ది న్యాచురల్ ఫామ్ ఇన్ ద న్యాచురల్ వే.
0: భక్తులకు తృప్తి కావచ్చును కానీ
1: డివోటీస్ మే బి ప్లీజ్.
0: ఈ అలంకారము భగవంతునికి తృప్తి కాదు.
1: ఆల్ దీస్ డెకొరేషన్స్ ఆర్ నెవర్ హ్యావ్ ప్లీజ్.
0: భక్తుల యొక్క మనస్సు కరగవచ్చును కానీ
1: డివోటీస్ హార్ట్ మైట్ మెల్ట్,
0: భగవంతుని యొక్క హృదయం కదలదు.
1: గాడ్స్ హార్ట్ డజంట్ మూవ్,
0: కనుక ఒక్క ప్రేమ చేతనే అతని హృదయాన్ని కదిలించి కరిగింప చేయడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నవి.
1: వీ హ్యావ్ ద పవర్ త్రూ లవ్ టు మేక్ గాడ్ మెల్ట్ ఫర్ అస్,
0: కనుక భగవంతుని అమితంగా వర్ణించడానికి కొంత ముందుకు పోకుండా
1: డూ నాట్ అండర్టేక్ టు ప్రైజ్ ఎక్సెసివ్లీ ద లార్డ్,
0: కేవలం అల్ప కోరికలు మనం కోరకుండా
1: డూ నాట్ ఆస్పైర్ స్మాల్ లిటిల్,
0: అతనినే మనం కోరితమంటే
1: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ఆస్క్
0: అన్ని మనకు లభ్యమవుతాయి,
1: వీ కెన్ గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కనుక భగవంతుని నామస్మరణ చేస్తూ అతని మన యొక్క మిత్రుడిగాను సన్నిహితుడిగాను చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: Therefore make efforts chanting the name of the Lord, make him your intimate friend.

0: పరవిద్య అపర ఏది పరా అపర విద్యలను చూ తెలిసి బోధించునతడే సద్గురుడు అగును తెలిసి బోధించునతడే సద్గురుడు యగును
1: సంథింగ్ విచ్ ఇస్ స్మాలర్ దాన్ వాట్ ఈస్ ఇన్ఫినిటిసిమల్లీ స్మాల్ సంథింగ్ విచ్ ఇస్ బిగ్గర్ దాన్ వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ that which is present everywhere and manifests itself under all circumstances, that is Atma, and Atma is Brahman, and Brahman is Atma. That which if we know, we will know everything. That if which we do not know, we will not know anything. And the one that can tell you what is paravidya, the higher knowledge? What is aparavidya, the worldly knowledge? And make a distinction between the higher knowledge and the worldly knowledge and teach you, he is the real guru.
0: పవిత్రమైనటువంటి భారతీయ ధర్మ కర్మల అనేకుడను వేదశాసితములు. వేదము అపౌరుషేయమైనటువంటిది. ఇది కేవలము భగవంతుని యొక్క వాక్ స్వరూపమైనటువంటిదిగానే చెప్పవచ్చును. కాని అట్టి అగమ్యగోచరమైన అస్పృష్టమైనటువంటి యొక్క వేదమును అర్థము చేసుకొనటము సామాన్యమైనటువంటి యొక్క మానవులకు ఇది అసాధ్యము అవుట చేతనే దీనికి స్మృతిగాను కొన్ని రకములైనటువంటి యొక్క పురాణ ఇతిహాసములు గాను దానిని విభజించి ఏ యొక్క మహనీయులు తదేక దీక్షతో నిర్విరామ కృషి జరిపి నిరంతర తాపత్రయములతో హంతులేనిటువంటి ఆశతో అర్థము కానటువంటి ఆవేదనతో అశాంతి రూపమునకు కూడాను పాల్పడి తాము ఆర్జించినటువంటి యొక్క తాము వినినటువంటి యొక్క ఈ యొక్క శృతిని ఒక్క పవిత్రమైనటువంటి యొక్క స్మృతిగా మార్చి పురాణముగా మార్చి ఇతిహాసముగా మార్చి సామాన్యమైనటువంటి యొక్క మానవులకు సహజమైనటువంటి యొక్క మార్గమున అనుభవించుటకు అనుకూలమైనటువంటి యొక్క స్థితి యందు అందించారు.
1: All our culture, all our conduct and everything that is contained in our manner of living is contained in the Vedas. The Vedas have not emanated from any particular human being. The Vedas are in fact God's word and the sounds that have been uttered by God. This is something very difficult to understand or comprehend. So it was not possible for ordinary people to take it in that form. Accordingly, our great rishis and our ancestors who have heard these Vedas through their hearing, they have converted them into writings and they have written great Puranas, they have written great Itihasas after going through great trouble and understanding this infinite amount of knowledge that is contained in the Itihasas. As Itihasas and Puranas, it is the trouble that they have taken to give this to man in this form that has been possible for us to realize what is contained in the Vedas.
0: Vedamulu okaru cheta vrayabadinatundi kani leka okaru cheppinappudu danini sariyainatundi margamulo danini likinchadam kani jariginatundi kaadu. Idi anadi kaalam nunchi గురు శిష్యుల పరంపరంగా వచ్చినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క శృతి అనగా మహర్షులు కేవలం వారి నిష్ఠాగరిష్ఠులై ఉన్నటువంటి సమయమునందు వారు శ్రవణము చేసినటువంటిది శృతి కారణమవుట చేతనే దీనికి శృతి అని కూడాను ఒక పేరు.
1: వేదాస్ హావ్ నాట్ బీన్ రిటన్ బై ఎనీవన్ యాజ్ ఎ టెక్స్ట్ నార్ హావ్ దే బీన్ టేకెన్ డౌన్ అండ్ గివెన్ టు us ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బుక్ వెన్ సమ్వన్ హాడ్ అటర్డ్ దెమ్. Vedas have from time immemorial been handed over from the guru to the shishya, and that is how they have come down to us. They have only been heard as having been uttered as divine sounds. That is why they are called shruti. What has been heard as a divine sound is referred to as shruti.
0: పవిత్రమైనటువంటి వేదమును ఎట్టి వారు కూడాను మార్చడంకు సాధ్యం కానటువంటిది. ఇతిహాస పురాణములను కూడాను అనేక రకములుగా కూడాను వ్యాఖ్యానములు సల్పవచ్చు. అనేక మంది విద్యావంతులంతా కూడాను దీనిని కొంచెం తబ్బిబ్బు గావించవచ్చు. కానీ ఇది ఎంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిదో మీరే యోచించుకోవచ్చును. ఈనాటి వరకు కూడాను వేదమును వ్యాఖ్యానం రాసినటువంటి వారు కానీ లేక వేదములందున్నటువంటి యొక్క శబ్దములను మార్చడానికి ప్రయత్నం చల్పినటువంటి వారు కానీ ఈ భారతదేశమునందే కాదు ఏ ప్రపంచమునందు కూడాను కానరాకున్నారు.
1: The Vedas are very sacred. No one can change the words that are contained in the Vedas. Maybe the Itihasas and the Puranas could be annotated and people have written commentaries in the form of Itihasas and Puranas. But till today, no one has come forward either in this country or outside this country to either write a commentary on the Vedas or to suggest any changes in the contents of the words of the Vedas.
0: Dinini శబ్ద బ్రహ్మమని కూడాను పిలుస్తవచ్చును. అయితే ఇట్టి పవిత్రమైనటువంటి వేద ప్రమాణములను అనుసరించి వేదవిహితమైనటువంటి ధర్మములను ఆచరించి వేద మతమనేటువంటి రూపంలో మనము భావించి మనము వేద మతములకు సంబంధించినటువంటి వారు భారతీయులు అనేటువంటి రీతితో గర్వించవలసినటువంటి యొక్క నేటి భారతీయులు దురదృష్టవశాత్తు భారతీయుల యొక్క సంస్కృతిని విస్మరించి భారతీయ మతమును గర్హించి దేవాలయములను తిరస్కరించి పుణ్యక్షేత్రములంతా కూడాను పుక్కిటి పురాణములుగా వ్యాసి దానికి అనేక రకములైనటువంటి ఆపోహలను కల్పించేటువంటి యొక్క భారతీయులు కూడాను నేడు భారతదేశం నందు అభివృద్ధి అవుతున్నారంటే నిజముగా ఇది దురదృష్టమనే చెప్పవచ్చు.
1: The Veda can also be referred to as the Shabda Brahman. That is what is conveyed by the sound. And these sacred Vedas dictate to us and they contain what is called the Veda Dharma. What is contained in the Vedas is Pramana, is authority for us. The religion of the Vedas is what we follow and we should really be proud of the religion that has come to us from the contents of Veda Dharma. Unfortunately, today in this country there are people who are losing faith in the religion of the Vedas, who rather look down upon the temples and who have been also talking very lightly about places of sacred pilgrimage in this country. That such people born in this country are also prospering and still talking ill of our great traditions is something which is extraordinarily incredible.
0: Vedamunu artham chesukunnataku samanyamainatuvanti manavulake kaadu vedamunu kudanu poorthi adhyayam anarinchinatuvanti maha panditulu kudanu వేదమును సక్రంగా అర్థం చేసుకోలేకపోయారు.
1: ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ పర్సన్స్ టు అండర్స్టాండ్ ది వేదాస్. ఈవెన్ ది పండిట్స్ హూ హ్యావ్ గాట్ ఇట్ బై రెసిటేషన్, హూ నో ది వేదాస్ బై హార్ట్, దే ఆల్సో కెనాట్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది వేదాస్.
0: రోడ్డుకు ప్రక్కలో గుంతలో పడినటువంటి మురికి నీటిని చూచి మేఘముల యొక్క నీరు కూడాను ఈ రీతిగానే ఉండునటువంటి రీతిగా భ్రమించేటువంటి మూర్ఖులు కొన్ని రకములైనటువంటి వేద విహితమైనటువంటి కర్మలను కొంత గుర్తించి తద్వారా పవిత్రమైనటువంటి వేదమును కూడాను కళంకం కలిగించేటువంటి మాటలు కూడాను మాట్లాడటం జరుగుతూ ఉండవచ్చు.
1: సచ్ ఫూలిష్ పీపుల్ హూ వెన్ ద లుక్ ఎట్ ది ఇంప్యూర్ వాటర్ ఇన్ ది డ్రైనేజ్ అలాంగ్ సైడ్ ది రోడ్ ఫర్ మిస్టేక్ ఇట్ ఫర్ క్లీన్ వాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎ క్లౌడ్. Such people, looking at some of the contents in the Vedas, they also talk lightly and they speak poorly about these contents.
0: Tuti nindalakanta kudano atheetamainatvanti sthiti endunnatvantidi veda matamu. Aithe nela padinatvanti yokka varshapu binduvu gaali cheta aaviriga maaripoyinattuga ee sthuti nindalaneatvantidi mana hrudaya bhoomi pai chetram pai padinappudu indulo kontha varaku kudano సుషుప్త అవస్థ అనేటువంటి యొక్క గాలులు వీచటం చేత ఇది ఆవిరిగా మారిపోవటం కూడాను కద్దు.
1: ది ప్రైజ్ యాజ్ వెల్ యాజ్ డిగ్రేడింగ్ వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది వేదాస్ ఈస్ క్వైట్ కామన్. బట్ జస్ట్ యాజ్ లైక్ ఎ డ్రాప్ ఆఫ్ రెయిన్ విచ్ ఫాల్స్ ఆన్ ది గ్రౌండ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ది ఎయిర్ ఆర్ ది బ్రీజ్ దట్ అకర్స్ దిస్ డ్రాప్ ఆఫ్ వాటర్ గెట్స్ ఇవాపరేటెడ్. So also, both this praise as well as degrading the contents of the Veda, when they come into our heart, then the breeze of the Sushupti, that blows it off and it evaporates away like the drop of water.
0: Sarvamunu bharinchi వరించి తరింపజేసేటువంటి సమత్వము వేదము యొక్క తత్వము.
1: టు బేర్ ఎవ్రీథింగ్, టు షో ఎన్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ ఫర్బేరెన్స్ టువర్డ్స్ ఆల్ థింగ్స్ దట్ అకర్, దిస్ ఈస్ ది ఆస్పెక్ట్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ వేద.
0: జఠరాగ్ని యందు ఎట్టి పదార్థం వేసినప్పటికీ భస్మవరించుచున్నది, కాని జఠరాగ్నిలో ఉన్నటువంటి యొక్క ప్రేగులను కాని కండరములను కాని ఈ జఠరాగ్ని భస్మం చేయటం లేదు.
1: వాట్ ఎవర్ యు మే పుట్ ఇన్ యువర్ స్టమక్, ది ఫైర్ ఆఫ్ డైజెషన్ ఈస్ గోయింగ్ టు కన్స్యూమ్ ఆల్ దాట్. బట్ అట్ ది సేమ్ టైమ్ ది ఫైర్ ఆఫ్ డైజెషన్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యువర్ స్టమక్ ఈస్ నాట్ గోయింగ్ టు కన్స్యూమ్ ది వేరియస్ ఆర్గన్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది స్టమక్ ఇట్ సెల్ఫ్.
0: అదే విధముగానే సర్వమును కూడాను సమత్వమైనటువంటి యొక్క భస్మత్ స్వరూపాన్ని ఆవరింపజేసుకునేటువంటి యొక్క వేదము తమను మాత్రము తమను కించిత్తుపరచుకోవటానికి ఏమాత్రం కూడాను పూనుకోదు.
1: ఇన్ ది సేమ్ వే వేద విచ్ ఇస్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ విచ్ కెన్ మేక్ ఎవ్రీథింగ్ ఎల్స్ సబ్సర్వియంట్ టు ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అండర్టేక్ ది టాస్క్ ఆఫ్ మేకింగ్ లిటిల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ది వేద.
0: ఇది లోకము యొక్క పోకడగా మనము భావించుకుని, ఇది కేవలము సామాన్యమైనటువంటి ప్రవర్తనగా మనం విశ్వసించి, ఎట్టి మూర్ఖులైనా కూడాను ఏదో ఒక విధమైనటువంటి ప్రశ్నలు వేసేటువంటి ప్రయత్నానికి పూనుకోవటము, ఇది భారతీయుల్లో అభివృద్ధి అయినటువంటి పెద్ద బలహీనతనే చెప్పవచ్చు.
1: టు టేక్ దిస్ టు బి ది ఆర్డినరీ వే ఆఫ్ ది వరల్డ్ అండ్ టు బిలీవ్ వాట్ మెనీ పీపుల్ సే విదౌట్ మచ్ థాట్, దిస్ హాస్ బికమ్ ఏ గ్రేట్ వీక్నెస్ అమంగ్స్ ది మైండ్స్ ఆఫ్ అవర్ ఓన్ కంట్రీమన్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: There's a small example for this.
0: నన్ను 2-3 దినములకు పూర్వము కొంతమంది రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చారు. వచ్చి వారు ప్రశ్నించినటువంటి ప్రశ్నల లోపల కేవలము ఒక విధమైనటువంటి అర్థశూన్యమైనటువంటిది.
1: 2 days ago, some political leaders came here to meet me and see me. They asked some questions. Amongst those questions were many meaningless questions.
0: ఇది ఒక విధమైనటువంటి తమాషగా కూడాను మీకు కూడాను ఇది అర్థం కావటం మంచిదనే ఉద్దేశంతో నేను దీనిని చెప్తున్నాను.
1: In order that you may also see the lighter side of this and understand the meaninglessness of this, I am mentioning these things to you.
0: ఏదో మాట్లాడే సందర్భమునందు ఒకరు మీరు ఎవరండి అని ప్రశ్నించారు.
1: During the conversation, someone asked a question, who are you?
0: దానికి సరైనటువంటి సూట్ అయినటువంటి ఆన్సరే నేను చెప్పాను.
1: I gave a reply which was quite appropriate to this question.
0: 10 మంది మగవాళ్ల మధ్యలో నేనున్నప్పుడు నేను మగవాణ్ణి, 10 మంది ఆడవాళ్ల మధ్యలో ఉంటున్నప్పుడు నేను ఆడదాన్ని, 10 మంది పిల్లల మధ్యలో ఉంటున్నప్పుడు పిల్లవాణ్ణి, ఏకాంతంగా ఉంటున్నప్పుడు నేను పరబ్రహ్మను అన్నాను.
1: When I am in the midst of 10 men, I am a man. When I am in the midst of 10 women, I am a woman. When I am in the midst of 10 children, I am a child. But when I am alone, I am Parabrahman.
0: Nene kaadu, meeru kudanu, 10 mandi peddalalo untunnappudu, peddavari vale meeru natistunnaru, 10 mandi magavari vale meeru natistaru. 10 మంది ఆడవారి మధ్యలో ఉంటున్నప్పుడు ఆడవారి వలనే మీ యొక్క ధోరణి కూడాను వెళ్లిపోతుంటాది. 10 మంది పిల్లలతో ఆడుకునేటువంటి సమయ లోపల మంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిపోయినప్పటికీ కూడాను తాను మనమణ్ణి ఆడించుకునే సమయం లోపల పిల్లవాళ్ల వలె తాను కూడాను ఆడుతాడు. తాను ఏకాంతంగా తాను ఉంటున్నప్పుడు తాను సర్వసాక్షిభూతుడుగా తాను భావించుకుంటాడు.
1: నాట్ ఓన్లీ ఐ, ఎనీవన్ అమంగ్స్ట్ యూ, వెన్ యు ఆర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సెవెరల్ 10 elderly persons, elderly men, then you will conduct yourself as one of them, as an elderly person. If any of you is amongst 10 women, then the feminine nature comes out and you will also look like a woman. On the other hand, when you are amidst several children, doesn't matter whether you are a judge of the Supreme Court and a very important person, still you will behave like a child, like your grandchild, and wish to play with him. On the other hand, when you are alone, then the position is very different, and then you feel that you are something distinctive, connected with the divine.
0: Bazaar lo vachinatuvanti padarthamulanu koneti vaadaina konani vaadaina kudunu vyaparam adagatam ee naati yokka alavatu.
1: The things that you see in a market, whether you are going to buy them or whether you are not going to buy them, it is the customary that you go and try to negotiate for them and ask for their price.
0: Kone sakti undina leka kone chetti lekapoyinappudiki deeni vela entayya ani hecharinchadamo leka prashninchadamo ee naati alavataina porapaatu.
1: Whether you have the capacity to buy or you do not have the capacity to buy, it has become a common practice, a faulty practice though, to go and ask what is the price of such and such a thing, or make some inquiry by which you will come to know the price of that article.
0: Ade vidhamgane meeru deenini pondeyatvanti iccha undina leka pondey iccha lekapoyina deeni yokka roopanamamulu meeru adukkotamu ee naati oka moorkhulu yokka prashnane meeru vesaru ani nenu adigaanu.
1: Whether you really desire to understand me or you do not desire to understand me, it's just like the foolish people of the world today, that they do not concern themselves with the real nature of the form and the name, yet you have asked a question. It's just like the foolish people asking question in the market today.
0: Tananu tanu eruganatvanti vyakte parulanu neevevaru ani adagataniki prashnistuntadu.
1: The one who does not know who he is, who himself is, he alone asks questions of others who they are.
0: Mottamota tananu taanu telusukotaaniki prayatninchinatvanti vyakti itarunu neevevaru aneetvanti yokka vicharanaku taanu poonukodu.
1: One who makes an attempt in the very first instance to know who he will not make an attempt to go and ask others who they are.
0: Poni prapanchakamainatvanti vishayamlo vaalliki emaina teliyadu ante పలాని వారు పలాని సత్యసాయి బాబాని తెలుసుకునే కదా సిటీ నుంచి ఇక్కడికి వచ్చారు, తెలియకుండా రాలేదే. కాబట్టి ఇంక ఏ దూరంలో వాళ్ళు మీరెవరు అనేటువంటి ప్రశ్న వేశారు. కనుక అది తెలియనటువంటి ఒక చపల చిత్తమైనటువంటి ఒక మూర్ఖత్వం అనే చెప్పవచ్చు.
1: If we want to look at this question in a worldly manner and take a charitable view of it, after all, they know that one is Satya Sai Baba and he has come here to see Sri Satya Sai Baba. He knows that very well. Then, in spite of it, if he has asked me the question, who are you? It simply means that his mind is wavering, that he is not steady, he doesn't know what he is asking.
0: Anaga, prapanchamantai kudanu eenadu itti paristhiti lopala నడుస్తూ ఉంటుండాలి.
1: దిస్ మీన్స్ దట్ ది హోల్ వరల్డ్ ఈజ్ మూవింగ్ టుడే అలాంగ్ సచ్ సిమిలర్ లైన్స్.
0: కనుక మనము కేవలము కాలమునంతైనో వ్యర్థపరచి అనేక రకములుగా శ్రమపడి కొన్ని రకమైనటువంటి శ్రద్ధాభక్తులను అభివృద్ధి పరచి అనేక భగవత్ విషయములంతా కూడాను మనం గ్రోలి శాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడాను మనం పఠించినప్పటికీ మనలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది కానీ లేక సత్యసూక్తులనేటువంటివి కానీ ఆచరణమైనటువంటి యొక్క రూపంలో మనము ప్రకటించినప్పుడే ఇది ఒక సార్థకమవుతుంది. కానీ లేకున్నా మన కాలము మన కాయము మన యొక్క విషయము కూడాను జీవితం కూడాను వ్యర్థమై చేసుకున్నటువంటి వారమైపోతాం.
1: When we spend so much time, so much of our effort, take a lot of trouble to understand the contents of our శాస్త్రాస్, of our ఇతిహాసాస్ and of our పురాణాస్, it is only when we are able to use all that knowledge to understand the divinity in us, to understand what truths are and to put them into practice, then alone what has been acquired will become purposeful. Otherwise, our time is a waste, our life is a waste.
0: Grandamulu chadavatamu dalini parulaku cheppataku punukovatamu manalo aacharana lekunda povatamu idi kevalamu oka vidhamainatvanti yokka వృత్తిగా మనం భావించుకోవచ్చు.
1: టు రీడ్ బుక్స్ అండ్ టు కన్వే టు అదర్స్ బై వే ఆఫ్ టీచింగ్ వాట్ వీ హ్యావ్ లెర్న్ ది బుక్స్, బట్ అట్ ది సేమ్ టైమ్ డూ నాట్ పుట్ ఎనీ ఆఫ్ వాట్ వీ టీచ్ ఇన్ టు అవర్ ప్రాక్టీస్. వీ కెన్ రిగార్డ్ దిస్ యాజ్ అ కైండ్ ఆఫ్ పిక్యూలియర్ ఆక్యుపేషన్.
0: మీరు ఈ వయసులకు ఎన్నో పుస్తకములు చదివి ఉండవచ్చును, ఎన్నో విషయములు మీరు తెలుసుకుని ఉండవచ్చును, కానీ తెలుసుకున్నటువంటి యొక్క తెలివి, చదివినటువంటి యొక్క చదువు, గ్రహించినటువంటి యొక్క గ్రహణ శక్తి మీ యొక్క ఆచరణలో ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
1: మేబీ అట్ దిస్ ఏజ్ ఆఫ్ యువర్స్ బై దిస్ టైమ్ యు మస్ట్ హావ్ రెడ్ మెనీ బుక్స్, యు మస్ట్ హావ్ గాట్ మెనీ ఐడియాస్, యు మస్ట్ హావ్ గ్రాస్ప్డ్ సెవరల్ థింగ్స్, బట్ ఇన్ ప్రాక్టీస్ ఇన్ యువర్ కాండక్ట్ వన్ డస్ నాట్ సీ ది రిజల్ట్ ఆఫ్ యువర్ హ్యావింగ్ లెర్న్డ్ సో మెనీ బుక్స్ అండ్ సో మెనీ ఐడియాస్, హ్యావింగ్ గ్రాస్ప్డ్ సో మెనీ థింగ్స్.
0: దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, అనేక గ్రంథములు మీరు పఠించనక్కరలేదు, మీరు ఏ యొక్క విషయమును కొంతవరకు నువ్వు గుర్తించుకొని విశ్వసించి దానిని అభివృద్ధి పరచుకోవాలని ఆశిస్తున్నారో ఆ ఒక్క విషయమునైనా కూడా మీరు ఆచరణ యందు ఉంచి దానిని మీరు సక్రమమైనటువంటి మార్గం నందు అభివృద్ధి పరచుకోవటానికి పూనుకోవటంలో ఎంతైనా సార్థకత ఉంటుంటుంది.
1: దివ్యాత్మ స్వరూప స్టూడెంట్స్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ యూ టు రీడ్ సో మెనీ బుక్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ దేర్ కంటెంట్స్. What you are really wanting to know and what you are looking at and wanting to acquire, if that particular aspect of life, if you can put it into practice, it will result in great good for you.
0: Aithe ee vayasu aneka rakamulainatvanti yokka tabbibbulato cheri konni rakamulainatvanti charana sattvamuto pala chalinchi oka sthirathvamunu kudanu vyaktaparichetvanti yokka bhavamulu manalo udreka parichatam cheta మనస్సు అనేటువంటిది మహాకోటిగా తయారయ్యి మనమల్ని కూడాను ఒక కోటిగా తీర్చిదిద్దడానికి పూనుకుంటుంది.
1: బట్ దిస్ ఏజ్ ఆఫ్ యువర్స్ ఈస్ సచ్ దట్ దేర్ ఈస్ రూమ్ ఫర్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ కన్ఫ్యూజన్, దేర్ ఈస్ వేవరింగ్ ఇన్ యువర్ మైండ్, దట్ రిజల్ట్స్ ఇన్ స్టెడీనెస్ ఆఫ్ యువర్ ఐడియాస్ డిసపియరింగ్, దేర్ బై యువర్ మైండ్ బికమ్స్ లైక్ ఎ మంకీ, హ్యావింగ్ బికమ్ ఎ మంకీ ఇట్ ట్రైస్ టు మేక్ యూ ఆల్సో ఎ మంకీ.
0: ఇది ఒక మర్కటం వల్లే తయారైనటువంటి ఈ మనసును మనము స్వాధీనపరచుకునేటువంటి ప్రయత్నం లోపల కొన్ని రకములైనటువంటి సాధనలు మనం అనుసరించాలి.
1: దిస్ మైండ్ విచ్ హాస్ టేకెన్ ది షేప్ ఆఫ్ ఎ మంకీ, ఇఫ్ వీ వాంట్ టు కంట్రోల్ ఇట్, బ్రింగ్ ఇట్ అండర్ అవర్ కంట్రోల్, వీ హ్యావ్ టు అండర్టేక్ సర్టన్ ప్రాక్టీసెస్.
0: మనసు మహాగయ్యాళి, చెప్పినవి తప్ప అన్నీ చేయటానికి పూనుకుంటుంది. అలాంటి గయ్యాళి అయినటువంటి యొక్క మనసును కొన్ని రకములైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి మార్గము లోపల దానిని కొంతవరకు మన ద్వావకు వచ్చేటట్టుగా ప్రయత్నం చెల్పాలి.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ ష్రూ, ఇట్ ఈస్ లైక్ ఎ ట్రబుల్సమ్ టర్బులెంట్ ఉమెన్. వీ మస్ట్ డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ పాసిబుల్ టు బ్రింగ్ ఇట్ అండర్ కంట్రోల్. అండర్ దీస్ కండిషన్స్ ది మైండ్ విల్ బి ప్రిపేర్డ్ టు డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ వాట్ యూ ఆస్క్ ది మైండ్ టు డూ. దిస్ ఈస్ ఎ సిచ్యువేషన్ విచ్ రిక్వైర్స్ గ్రేట్ అటెన్షన్ అండ్ యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ బ్రింగ్ ఇట్ అండర్ యువర్ కంట్రోల్.
0: దీనినే భగవద్గీత ఎందుకు శనేహి శనేహి అని చాలా నెమ్మదిగా నెమ్మదిగా దీనిని ఒక దారికి తీసుకునిరా, అతి తీవ్రంగా దానిని ఒక విధమైనటువంటి ఒత్తిడి చేయొద్దని కూడాను భగవద్గీత ప్రబోధించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఆస్పెక్ట్ హాస్ బీన్ టాట్ టు అస్ బై భగవద్గీత దట్ యూ షుడ్ హ్యాండిల్ దిస్ స్లోలీ అండ్ స్టెడీలీ, నెవర్ యూజ్ ఫోర్స్, నెవర్ బీ ఇన్ గ్రేట్ హేస్ట్ టు కంట్రోల్ ది మైండ్.
0: మన ఇంటిలో ఒక విధమైనటువంటి దొంగ గొడ్డు ఉంటుంటుంది అనుకోండి, ఇలాంటి దొంగగొడ్డు తలుగు విచ్చిన తక్షణమే ఏదో ఒక పంట దీంట్లోకి వెళ్లి ఆ పంటనంతా కూడా నువ్వు మేయటానికి పూనుకుంటుంటుంది.
1: ఇఫ్ ఇన్ అవర్ హౌస్ వీ హ్యావ్ ఎన్ యానిమల్ ఎ క్యాటల్ విచ్ ఇస్ యూజ్ టు బ్యాడ్ వేస్ బై విచ్ ఇట్ విల్ ఎస్కేప్ ఫ్రమ్ ది హౌస్, సచ్ ఎన్ యానిమల్ విల్ ట్రై అండ్ గో అవుట్ ఆఫ్ ది ఏరియా, గో అవుట్ ఆఫ్ ది హౌస్ అండ్ వాంట్ టు ఈట్ అప్ ది హార్వెస్ట్ ఇన్ ఎ ఫీల్డ్.
0: అప్పుడు అలాంటి గొడ్డును మన
1: హ్యాస్ బీన్ టాట్ టు అస్ బై భగవద్గీత దట్ యూ షుడ్ హ్యాండిల్ దిస్ స్లోలీ అండ్ స్టెడీలీ, నెవర్ యూజ్ ఫోర్స్, నెవర్ బీ ఇన్ గ్రేట్ హేస్ట్ టు కంట్రోల్ ది మైండ్.
0: మన ఇంటిలో

0: area, go out to the house and want to eat up the harvest in a field.
1: అప్పుడు అలాంటి గొడ్డును మనము సక్రమమైన మార్గం రావటానికి తగినటువంటి ప్రయత్నం ఏం చేస్తాం? ఏ యొక్క పంటను తాను ఆశిస్తున్నదో దానికంటే ఉత్తమమైనటువంటి యొక్క ఆహారమును మన ఇంటి లోపల దాన్ని కట్టి అట్టి ఆహారమును మనం అందించడానికి పూనుకున్నప్పుడు క్రమక్రమేణా మన ఇల్లును వదిలి పంట భూమికి వెళ్లకుండా తాను సరి అయినటువంటి మార్గానికి రావటానికి ప్రయత్నం చేస్తుంది.
0: What do we do to bring round such an animal to the right ways? What we do is to find out what is the food which is going to eat, which is after when it goes to the field. We find that and we try to feed it with the same kind of food in the house. Gradually, it will give up the tendency of going out of the house and getting into the field.
1: అదే విధముగాని మన మనసు పరిపరి విధములు కూడాను అటు ఇటు పరిగెత్తిపోవటానికి పూనుకుంటుంటాది. అలాంటి సమయం లోపల ఆ విషయ సంబంధమైనటువంటి యొక్క స్వరూపముల కంటే ఉత్తమమైనటువంటి యొక్క భగవత్తత్వమును తనకు అందించడానికి మనం పూనుకున్నప్పుడు దానికి తగినటువంటి యొక్క ధ్యాన జపములు ఆచరించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఈ మనసు ఈ విధమైనటువంటి విచ్చలవిడిగా సంచరించడానికి ఏమాత్రము కూడాను తాను పూనుకొనదు.
0: As in this analogy, our mind wants to wander and look after many things. It wants to go and indulge in many different ways. What do we do then in order to control the mind? These things which it is after are the worldly and sensuous desires. Instead of that, we substitute ideas about God. We make the mind think of God in jhana, in japa and so on. Gradually, the mind will be turned away from worldly pleasures and turned to God's aspect.
1: Aithe ee naadu tuchchamainatvanti yokka padarthamulapaina తుచ్చమైనటువంటి విషయ సంబంధమైనటువంటి వ్యామోహాలపైన మానవుని యొక్క మనస్సు అనేక రకములుగా జన్మ జన్మాంతర సంస్కారములను పురస్కరించుకుని తమ యొక్క ఒత్తిడి చేత ఈ మనస్సును ఎంత అరికట్టినప్పటికీ సాధ్యము కానటువంటి యొక్క పరిస్థితి లోపల మానవుడు పరాభవాన్ని పొందుతున్నాడు, అపజయాన్ని అందుకుంటున్నాడు.
0: బట్ టుడే ది మైండ్ ఈజ్ ఆఫ్టర్ సో మెనీ బ్యాడ్ థింగ్స్. ది మైండ్ ఈజ్ ఆఫ్టర్ మీన్ డిజైర్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ అవర్ సెన్సరీ విషెస్. Man is bringing a lot of pressure on his mind to wean it away from these natural desires, but he is not succeeding. He is being defeated. He is being humiliated.
1: Nijamuga ee vishay sambandhamainatvanti yokka vaanchalu balavattaramainatvanti yokka vyamohanni abhivruddhi parichadam chetane tama yokka prayatnamulu poorthi vifalamaipothuntunnayi. Indulo unnatvantidi manasu yokka tattvam e maatramu kaadu, manasu yokka sankalpamani ee buddhi yokka sankalpamu స్థిరమైనటువంటిదిగా ఉంటున్నప్పుడు మనం ఎట్టి అపవిత్రానికి కూడాను మనము ముందంజ వేయడానికి పూనుకోము.
0: ట్రూలీ దీస్ సెన్సరీ డిజైర్స్ ఫర్ ది మైండ్ అండ్ దీస్ స్ట్రాంగ్ అటాచ్మెంట్స్ విచ్ ది మైండ్ ఈస్ డెవలపింగ్ దే ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ప్రెసెంట్ డే. వన్ కెనాట్ సే దట్ దీస్ ఆర్ coming only from a weak mind. It's because by our intelligence we are not putting sufficient strength into it by which to control the mind. This is becoming the result.
1: ఇట్టి పరిస్థితులు ఎందు మనం ఏకాంతమైనటువంటి యొక్క దీనినైనా అనుభవించడానికి పూనుకోవాలి, లేక ఇలాంటి సత్సంగములో చేరి పవిత్రమైనటువంటి ప్రబోధనలైనా కూడాను మనం శ్రవణం చెయ్యాలి. ఈ రకమైనటువంటి కొన్ని అభ్యాసములు మనం చేయటం చేత మన యొక్క దుస్సంస్కారం కూడాను కొంతవరకు క్షీణించడానికి వీలుంటుంటుంది.
0: In these circumstances, either we should try and cultivate detachment by being alone, in being lonely, or we should join such sacred satsang and think of sacred ideas and thus wean our mind away. One of these two things has to be done if you want to control the mind.
1: Aithe ee naati aadhunika yugamunandu ee satsangam anetundi kudanu oka vidhamainatvanti vikaramainatvanti yokka bhavamulato konni అసభ్యమైనటువంటి యొక్క పలుకులతో కూడాను ఇది చెలరేగుతూ వస్తుంటుండాలి.
0: However, in this modern age, the idea of joining a satsang is being looked down upon as if it is something mean, as if it is something crooked, and bad ideas are being propagated about such satsang.
1: క్రాపులు దువ్వుకోవటానికి కావలసినంత టైం ఇస్తున్నాము. మనము ఇంకా కాటుకులు పెట్టుకోవటానికి కానీ జడలు వేసుకోవటానికి కానీ ఇంకా కొన్ని రకములైనటువంటి టైల్ కట్టుకోవటానికి కానీ ప్యాంటు తొడుక్కోవటానికి కానీ గడియలు గడియలు గడియలు గడియలంతా కూడాను మనం వ్యర్థం చేస్తున్నాము. అయితే ఒక్కొక్క సమయమునందు అయ్యా ఇన్ని గడియలంతా కూడాను నీవు అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క ఈ యొక్క రూపానికి ఇన్ని రకములుగా తీర్చిదిద్దుకోవటానికి టైం ఇస్తున్నావే, ఒక 5 నిమిషములు ధ్యానం

0: లేక 5 నిమిషములు జపమో లేక 5 నిమిషములు భజననో నీవు చేయటానికి పూనుకోకూడదా అంటే, టైం లేదు అనేటువంటి పరిస్థితి లోపల ఈనాడు యువకులు ఈ రకంగా కాలయాపనం చేస్తూ వస్తున్నారు.
1: వీఆర్ స్పెండింగ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైం ఇన్ థింగ్స్ లైక్ సే టు డ్రెస్ అవర్ ఓన్ హెయిర్, వీఆర్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ టైం టు పెయింట్ అవర్ ఫేస్, వీఆర్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ టైం ఇన్ లుకింగ్ ఎట్ అవర్ ఓన్ టై వెదర్ ఇట్ ఈస్ డన్ ప్రాపర్లీ ఆర్ నాట్ ఆర్ ఇన్ వేరింగ్ అవర్ ట్రౌజర్స్, while spending so many hours in doing these trivial things which are only to make your appearance more attractive in a worldly manner, when you are asked to spend 5 minutes either in jhana or in japa or in a bhajan, the young people today reply that they have no time for that kind of thing.
0: Inka maroka vishayanni kodunu manam chakkaga vicharana cheskovachunu. Prati okka yuvakuni yokka pant jobilo kodunu chinna addamo oka duveno untuntadi.
1: There is one other thing about which we should also give some attention. Every young man in one of the pockets of his trouser, he has got a small mirror.
0: Balikara daggara kudanu oka pedda butta vantidi mosukoni dantlo kudanu oka chinna bazar anta kudanu imichukoni untuntaru.
1: Even the young girls, they carry quite a huge basket like thing, and in that basket they have a whole market.
0: Aithe ivu anta kudani deni kosam chestunnamante ఇది అనిత్యము క్షణభంగురమైనటువంటి, మన తల ఏమైనా లేస్తే తక్షణము దువ్వుకోవటానికి చూసుకుంటున్నాము, మన ముఖము నిన్నటి ముఖమే కదా అనుకుని క్షణక్షణముకు చూడ్చుకుని దాన్ని చక్కదిద్దుకుంటున్నాము.
1: సో మచ్ అటెన్షన్ టు సెట్ రైట్ ఎ స్మాల్ లిటిల్ చేంజ్ ఇన్ దీస్ ట్రాన్సియెంట్ థింగ్స్, బట్ ఇఫ్ అవర్ హార్ట్ టేక్స్ ఎ క్రూక్డ్ పాత్ నీడ్స్ టు బి మెండెడ్, వీ డోంట్ సీమ్ టు థింక్ దట్ ఇట్ డిజర్వ్స్ ఎనీ అటెన్షన్ ఎట్ ఆల్.
0: అందానందములతో చేరినటువంటి ఆత్మకు మనం అనేక రకములైనటువంటి వికారములంతా కూడా కల్పిస్తున్నాము, కానీ అది శాశ్వతమై నిత్యమై సత్యమై నిర్మలమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం చక్కదిద్దుకోవటానికి తగినటువంటి ఇచ్ఛాశక్తిని మనలో అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: వీఆర్ గివింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ చేంజెస్ టు దిస్ బాడీ, బట్ ఆత్మ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ రియల్లీ ది ట్రూత్ అండ్ విచ్ ఇస్ వాట్ ఈస్ సేక్రెడ్ ఇన్ అస్, ది డిస్టార్షన్స్ ఇన్ ఇట్ వీఆర్ నాట్ ట్రైంగ్ టు రెక్టిఫై దెమ్ ఎట్ ఆల్.
0: దాని యొక్క అందచందములు కూడా నువ్వు చూడడానికి మన దగ్గర నిరంతరం కూడా ఒక్క కూమ్ ఒక మిర్రర్ కూడా పెట్టుకుని ఉంటుండాలి.
1: వీ మస్ట్ ఆల్వేస్ క్యారీ విత్ అస్ వన్ కూమ్ అండ్ వన్ మిర్రర్ విచ్ విల్ సర్వ్ ది పర్పస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఎనీ డిస్టార్షన్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ఆత్మ.
0: ఆ అద్దము ఆ యొక్క దువ్వెన ఏమిటంటే, అద్దము అనేటువంటిది మన యొక్క భక్తియే అద్దము, నిర్మలమైనటువంటి ప్రేమనే ఒక అద్దము. నిత్య అనిత్య విషయములను పరిశీలన గావించి చిక్కులు తీసేటువంటి యొక్క దువ్వెనే మహాజ్ఞానము. ఈ జ్ఞానం అనేటువంటి దువ్వెన, ఈ భక్తి అనేటువంటి అద్దము మన దగ్గర ఉండినప్పుడు ఆత్మను కూడాను అందచందములతో మనం తీర్చిదిద్దుకోవటానికి తగిన ప్రయత్నం సలుపుతాం.
1: This mirror which we can use in this context is our own devotion, our own pure prema. This will constitute your mirror. The comb is your wisdom, with the help of which you can remove all entanglements in your atma. You must use your wisdom and your devotion to remove all the entanglements and distortions in your atma.
0: Divyatma swarupulara, yetti vedamulu, yetti shastramulu, yetti uparishattulu patinchinatvanti కేవలం అమాయకులైనటువంటి నిర్మల చిత్తులైనటువంటి గోప గోపాలులంతా కూడాను కృష్ణుని తమ హస్తగతము గావించుకోవటంలో ఉన్నటువంటి యొక్క అంతరార్థం ఏమిటో మనం ఒకతూరి గుర్తించాలి.
1: దివ్యాత్మ స్వరూపస్, దోస్ హూ హ్యావ్ నాట్ రెడ్ ది వేదాస్ ది శాస్త్రాస్ ది ఉపనిషత్స్, దోస్ హూ ఆర్ అన్సాఫిస్టికేటెడ్ ఇన్ ఎవ్రీ సెన్స్ ది గోపాస్ అండ్ ది గోపాలాస్, how did they develop the devotion? This is something which we should understand and inquire.
0: Prema rasapuritamainatvanti yokka aanandamaneatvanti hrudayame vaari yokka cheerasagaram ga vaaru bhavinchar.
1: They regarded their own heart, which is full of prema and which is full of bliss, as their own ocean of milk.
0: భగవంతుని చింతన చేసి చేసి చేసి చేసి తామెవరో గుర్తించుకునేటువంటి తత్వము లోపల మిగిలినటువంటి శేషమునే శేషపంపుగా వివరించుకున్నారు, వాళ్ళు అమర్చుకున్నారు.
1: ఆఫ్టర్ ఇమర్సింగ్ దెమ్సెల్వ్స్ కంటిన్యువల్లీ ఇన్ ది థాట్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ది డివైన్ అండ్ ఫైనలీ ఎంక్వైరింగ్ హూ దే ఆర్, వాట్ ఈస్ దేర్ ఆరిజిన్, వాట్ ఎవర్ ఈస్ లెఫ్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఎంక్వైరీ హ్యాస్ బిన్ రిగార్డెడ్ బై దెమ్ యాజ్ ది శేషపాన్పు, ది రిమైనింగ్ బెడ్.
0: ఈ అనేటువంటి యొక్క చైతన్యంని మహావిష్ణువుగా అందులో పవళింప చేసుకున్నారు.
1: ది చైతన్య ఆర్ ది లైఫ్ ఫోర్స్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆనంద ఆర్ బ్లిస్ దే హావ్ రిగార్డెడ్ దట్ యాజ్ ది మహావిష్ణు హూ విల్ బి ఆన్ దిస్ పాన్పు.
0: తామే ఒక లక్ష్మిగా భావించుకుని పాదములు ఒత్తుతూ ఉన్నారు.
1: They considered themselves as the Lakshmi and they were doing service by touching the feet of the Lord.
0: ఆ పాదములను ఆశ్రయించటము చేతనే ఆ విష్ణుత్వం అనేటువంటిది వారికి కూడాను సర్వవ్యాపకత్వంగా కూడాను గోచరించడానికి ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
1: Because of their devotion and attachment to the feet of the Lord, they could see this aspect of Vishnu as omnipresent and they could feel the presence of Vishnu everywhere.
0: ఇక్కడ తాను ఒక లక్ష్మి స్త్రీగా తాను నిలచి విష్ణువును పురుషునిగా పెట్టుకుని పాదసేవలు చేసేటువంటి యొక్క ఆనందమైనటువంటి యొక్క శేషపాన్పు పైన ఉన్నటువంటి యొక్క తత్వమునకు చక్కని అర్థం కూడాను లేకపోలేదు. మనము జడత్వమును అనేటువంటి దానిని విసర్జించేంత వరకు కూడాను మనము స్త్రీలతో సమానమే.
1: హియర్ దట్ ది ఇండివిజువల్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ లక్ష్మి ఫెమినైన్ and he is at the feet of the Lord. Lord is Vishnu, he is masculine, and to enjoy this bliss of service, there is a good meaning for this. Every one of us, until we give up the jadatva, we will be feminine in our nature, irrespective of our sex.
0: yenaadu jadatvam mana nunchi kuda duram avutundo aanaade manamu purushunu lopala ekatvamunu pondutamu kaani antavaraku kudanu manamu abalatvamlo unnatvanti yokka jadaswaroopulame.
1: So long as this jadatva, this material inertness remains in us, we will continue to be feminine. The weakness of a feminine sex will be in us. It's only when this jadatva or the inertness goes away from us that we will be able to identify ourselves with the Purusha.
0: మన యొక్క అభిష్టములను సిద్ధింప చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నమును కూడాను ఇట్టి గోపికలు అనేక రకములైనటువంటి యొక్క ఊహాభావముల చేత తమ యొక్క జీవితం యొక్క ధన్యతకు తగినటువంటి యొక్క ఏర్పాట్లు గావించుకున్నారు.
1: ఇట్ ఈస్ విత్ ఎ వ్యూ టు ఫుల్ఫిల్ దేర్ డిజైర్స్ టు అటైన్ దేర్ ఆబ్జెక్టివ్స్ దీస్ గోపికాస్ హ్యావ్ ఆల్సో టేకెన్ వేరియస్ థింగ్స్ ఇన్ టు దేర్ ఓన్ లైఫ్ అండ్ ది మేనర్ ఇన్ విచ్ దే లివ్డ్.
0: బ్రహ్మముహూర్త కాలమునందు లేచి మనము ఏ విధంగా సుప్రభాతము ఓంకారము మనము చేస్తున్నామో ఆ విధంగా బ్రహ్మముహూర్తమునందే లేచి గోపికలు ఆనాడు ఏదో భగవంతునికి సాక్షాత్కరింప చేసుకునేటువంటి ఒక ప్రధానమైనటువంటి తపస్సు ఆశించినట్టుగా వారు కుదురును పెట్టి కుండను పెట్టి పాలను పోసి దానిని చక్కగా మదించి భగవత్ నామమును ఉచ్చరించుకుంటూ కూడాను వారు అనేక రకములుగా ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: జస్ట్ యాజ్ టుడే we have our suprabhata which we wish to practice in the early morning at the brahma muhurta, in those days the gopikas had a way of life. They had a tapas. They used to get up early morning in the brahma muhurta. They used to bring a pot, they used to bring the milk, and they used to churn the milk, utter God's name all the time. This was their morning sadhana in brahma muhurta.
0: Okanoka samayamlo narudu velli gopikalara మీరు ఈ బ్రహ్మముహూర్తం లోపల మీరు చేయుచున్నటువంటి యొక్క పని ఏమిటి, విషయ సంబంధమైనటువంటి వాంఛతో ఈ వెన్నను తీసే నిమిత్తమై మీరు ప్రాకులాడుతున్నారే, మీ సాధనలు ఇంతేనా అని ప్రశ్నించినప్పుడు ఆ గోపిక పక్కున నవ్విందట. అయ్యా, మేము వెన్నను తీసుకుంటున్నాం, ఏ వెన్న నీకు తెలుసునా, మా వెన్న నీకు అర్థం కాదు. మేము బ్రహ్మముహూర్తం సమయం నందు భగవంతుని సాక్షాత్కరింపగా అట్టి ఆనందము లోపల మా జీవితములు కూడాను మర్చిపోయి తన్మయత్నులైపోయి ఉన్మత్తులైపోయి ప్రేమోన్మత్తులైపోయి భగవంతుని చిత్తమును హత్తుకుని పోతున్నాము అన్నారు.
1: వన్ టైమ్ నారద వెంట్ అండ్ ఆస్క్డ్ వన్ ఆఫ్ ది గోపికాస్ వాట్ ఈస్ ఆల్ దిస్ దట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ది బ్రహ్మ ముహూర్త ఇన్ ది ఎర్లీ మార్నింగ్. యు సీమ్ టు బి గివెన్ టు వరల్డ్లీ డిజైర్స్, యు సీమ్ టు బి గెటింగ్ బటర్ అవుట్ ఆఫ్ ది మిల్క్, దిస్ డజంట్ సీమ్ టు బి ది ప్రాపర్ సాధన. ది గోపికా సింప్లీ లాఫ్ అట్ దిస్ క్వశ్చన్ ఆఫ్ నారద అండ్ సెడ్ యెస్ వి ఆర్ ట్రైయింగ్ టు గెట్ బటర్ ఇన్ ది ఎర్లీ అవర్స్ బట్ యు విల్ నాట్ అండర్స్టాండ్ ది కైండ్ ఆఫ్ బటర్ విచ్ వి ఆర్ గెటింగ్. యు డు నాట్ నో ఇట్ వి ఆర్ ఇన్ ది గ్రేట్ బ్లిస్ అండ్ happiness and in the name and in the knowledge of the divine we are getting divine butter and forgetting ourselves altogether.
0: Aithe idi etla ani manamu samshayinchavachchu.
1: We may hesitate and doubt, how can this be possible?
0: Aa gopika varninchindi vivekame kuduru, vivekamane kudurunu katti దేహమనే కుండను పెట్టి కృష్ణ బోధామృతమనేటువంటి పెరుగును పోసి సుషుమ్న అనేటువంటి కవమును పెట్టి ఈడాపింగళ తాళును కట్టి నామమును స్మరించుకుంటూ మేము గానము చేస్తుంటే సాక్షాత్కారం అనే వెన్న బయలుదేరుతుండాది నారద అన్నారు.
1: The Gopika explained what they were doing. The base on which the pot was put is Viveka, or is the knowledge to distinguish right from the wrong. The body itself is the pot. And the milk that is got there is, it is the essence of the teachings of Krishna. That is the milk in the pot. And the churning piece, that is the Sushumna Nadi. And the two other nadis on either side of Sushumna Nadi, the Ida and the Pingala, are the two ropes with which we are churning the milk. The sadhana is the utterance of the name of the Lord. Out of this, we are getting the bliss, the butter, which is the bliss.
0: Kanuka, vari hrudayamulu inta pavitramainatvanti yokka తీవ్రమైనటువంటి లోతునకు దిగి ఎంత గాఢమైనటువంటి అంతరార్థాన్ని వాళ్ళు యోచిస్తున్నారు. మనం ఎన్ని శాస్త్రములు, ఎన్ని వేదములు, ఎన్ని ఉపనిషత్తులు చదివినప్పటికీ మన యొక్క బుద్ధి యొక్క తత్వము అంత అంతరార్థములోకి దిగటము సాధ్యం కాదు. ఇది కేవలము ప్రేమను పురస్కరించుకుని, నిర్మలత్వం అనేటువంటి యొక్క దీక్షను పురస్కరించుకుని, భగవంతుని యొక్క ఐక్యతను ఆశించినటువంటి చిత్తములకే ఇది దక్కుతుంది. కానీ అన్యులకి ఇది అసాధ్యం.
1: యు కెన్ రియలైజ్ హౌ డీప్ the hearts of the gopikas went, how much they were involved in this realization. What does it matter if you read so many shastras, so many vedas and so many puranas? It's not possible for you to go so deep and involve yourself in such an intimate matter with the divine. It is only the prema tattva, it is the desire, intense desire to become one with God, that is the main thing which enabled them to get this devotion.
0: Diniki ఒక విధమైనటువంటి భగవద్గీత యందు కూడాను ఒక నేపాల్ పండితుడు కూడాను ఒక చక్కని ఆదర్శాన్ని కూడాను అందించాడు.
1: దిస్ వన్ పండిట్ ఫ్రమ్ నేపాల్ హాస్ ఆల్సో గివెన్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ భగవద్గీత.
0: ఈ భగవద్గీత అంటే ఏమిటి? కౌరవులు పాండవులు ఇరువురు చేరి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము లోపల యుద్ధము చేయటము, దేని నిమిత్తము అనేటువంటి దానికి కూడాను మనం విచారణ చేసుకున్నప్పుడు ఒక్క హస్తినాపురం రాజ్యాన్ని ఇరువురు కూడాను సాధించుకునే నిమిత్తమే తగులాట రావటము, ఇది బాహ్యమైనటువంటి అర్థంగా మనకు బోధపడుతూ ఉంటాది.
1: When we ask ourselves, what is the significance of Bhagavad Gita? When we find that on the one side Kauravas, on the other side Pandavas, they were fighting in this Kurukshetra, which was the Dharmakshetra. And the outward meaning that we would get is that these people are fighting for the kingdom of Hastinapura.
0: Aithi. ఈ హస్తినాపురం ఏమిటి? ఈ పాండవులు ఎవరు? కౌరవులు ఎవరు? ఈ ధర్మక్షేత్రం ఏమిటి? కురుక్షేత్రం ఏమిటి? ఇందులో వీరు పడేటువంటి యొక్క పాటలు ఏమిటి అనేటువంటి దాన్ని చక్కగా విచారణ చేసుకున్నప్పుడు ఈ హస్తపంజరమే ఒక హస్తినాపురంగా తీసుకున్నారు. ఈ హస్తినాపురమునకు నవద్వారములు కలవు గనక ఈ హస్తపంజరమునకు కూడాను నవద్వారములు కలవు.
1: When we make the inquiry and ask ourselves, what does Hastinapura signify? Who are the Pandavas? Who are the Kauravas? And what is the Kurukshetra? And what is the Dharmakshetra about it? Then we get the answer that this Hastinapura is this body, the cage of this body. This cage of the body has got 9 channels, 9 doors to go out.
0: Aithe, indulo నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వం అనేటువంటిది ఒక్కడు సాక్షిభూతుడై ఉంటున్నాడు.
1: బట్ ఇన్ దిస్ బాడీ దర్ ఇస్ వన్ హూ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, హూ హ్యాస్ నో ఫార్మ్, హీఈస్ ఇన్ సైడ్ దిస్ యాజ్ ఎ విట్నెస్.
0: అట్టి నిర్గుణ నిరాకార పరబ్రహ్మకు మాయా అనేటువంటి యొక్క దీనిని వరించాడు.
1: దిస్ పరబ్రహ్మ హూ హ్యాస్ నో ఫార్మ్, హూ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, హీ హ్యాస్ టేకెన్ టు హిమ్సెల్ఫ్ మాయా.
0: అందువలననే పరబ్రహ్మకు మాయోపాధి అని కూడాను అంటున్నారు.
1: సో పరబ్రహ్మ ఇస్ ఆల్సో ఆల్టర్నేటివ్లీ కాల్డ్ వన్ హూ డిపెండ్స్ ఆన్ మాయా.
0: మాయకు పరబ్రహ్మకు చేరి మనస్సు అనేటువంటి కుమారుడు పుట్టాడు.
1: టు మాయా అండ్ పరబ్రహ్మ, టు దీస్ పేరెంట్స్ ఇస్ బోర్న్ ఏ సన్ మైండ్.
0: అయితే ఈ కుమారుడు అనేక రకములుగా తల్లిని అనుసరించడానికే పూనుకుంటున్నాడు, కానీ తండ్రి యొక్క జాడలు ఇతనికి ఏమాత్రము పట్టుబడలేదు.
1: దిస్ సన్ మైండ్ ఈస్ ఇన్ మెనీ వేస్ వాంటింగ్ టు ఫాలో follow the mother, Maya, but he has not acquired the practice of following the father, Parabrahma.
0: అనగా మాయతత్వములే ఇతనికి ఇష్టంగా ఉంటున్నాయి కాని నిర్మలత్వం అనేటువంటి తండ్రి గుణములు ఇతనికి ఏమాత్రం కూడా రుచించలేదు.
1: He likes the aspect of Maya more. He doesn't seem to like at all the pure and clean tattva of his father.
0: అయితే ఈ మనస్సు అనేటువంటి కుమారుణ్ణి పెంచి పెద్ద చేసి పెండి చేశారు.
1: This child named Mind has grown elder and he has got married.
0: అందులో ఒక పెళ్లి కాదు రెండు పెళ్లు చేశారు.
1: నాట్ వన్ మ్యారేజ్ బట్ టూ మ్యారేజెస్.
0: అందులో ఈ మనసును వరించినటువంటి వారి బిడ్డలు అనగా భార్యలు ప్రవృత్తి నివృత్తి, ఈ ప్రవృత్తి నివృత్తి అనేటువంటి ఇద్దరు చేరి ఈ మనస్సు అనేటువంటి దాన్ని పెళ్లి చేసుకున్నారు.
1: దీస్ టూ వైఫ్స్, టూ గర్ల్స్ హూ ఆర్ మ్యారీడ్ టు మైండ్ విల్ బి డినోటెడ్ యాజ్ ప్రవృత్తి నివృత్తి, వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ మ్యాటర్స్ ఆఫ్ ది స్పిరిట్.
0: అయితే ఈ మనసుకు ప్రవృత్తి పైనే చాలా మక్కువ గాని నివృత్తిని ఏమాత్రము చూచి చూడనట్టుగా వెళుతుంటాడు.
1: అగైన్ దిస్ మైండ్ ఈజ్ మోర్ అటాచ్డ్ టు ప్రవృత్తి, వరల్డ్లీ మ్యాటర్స్. హిస్ గాట్ డెవలప్డ్ గ్రేట్ అఫెక్షన్ టు వరల్డ్లీ మ్యాటర్స్. హీ జస్ట్ లుకింగ్ ఎట్ అండ్ పాసింగ్ అవే సో ఫార్ ఎస్ ది అదర్ వైఫ్ నివృత్తి ఇస్ కన్సర్న్.
0: అయితే ఈ ప్రవృత్తికి అనేక మంది పిల్లలు పుట్టారు.
1: టు ప్రవృత్తి మెనీ చిల్డ్రన్ వర్ బోర్న్.
0: కానీ నివృత్తికి 5 మంది మాత్రమే బిడ్డలు పుట్టారు.
1: బట్ ఫర్ ది అదర్ వైఫ్ నివృత్తి దేర్ ఆర్ ఓన్లీ 5 చిల్డ్రన్.
0: ఈ అనేక మంది పుట్టినటువంటి ప్రవృత్తి బిడ్డలు అసురులని, ఈ నివృత్తికి పుట్టినటువంటి 5 మంది దైవస్వరూపులని, దేవతలని అక్కడ నిర్ణయించుకున్నారు.
1: దీస్ మెనీ చిల్డ్రన్ హూ ఆర్ బోర్న్ టు ప్రవృత్తి హ్యావ్ బీన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అసురాస్ ఆర్ రాక్షసాస్. On the other hand, these 5 children who are born to Nivrutti, they have the feelings of Daiva or Devatas.
0: Itti pravrutti nivruttulaneetvanti vare pandavulu kauravulaga maararu.
1: The pravrutti and nivrutti, these people have changed, the children have changed as Pandavas and Kauravas.
0: ఈ యొక్క నివృత్తి బిడ్డలైనటువంటి 5 మంది సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ఈ 5 కూడాను దైవ లక్షణములుగా ఉండటం చేత వీరు నివృత్తి యొక్క బిడ్డలని, ఇంకా దుర్మార్గము, దుర్గుణములు, దురాలోచనలు, అన్ని రకములైనటువంటి దుఃఖానికి హేతువైనటువంటి వారే కనుక అక్కడ దుర్యోధన, దుశ్శాసన, దువత్సల అని దుకారంలోనే వారు పేర్లు పెట్టుకున్నారు.
1: దీస్ 5 చిల్డ్రన్ ఆఫ్ నివృత్తి దే హావ్ చేంజ్డ్ ఇంటూ పాండవాస్. దీస్ 5 చిల్డ్రన్ ఆర్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అండ్ అహింస. Because these qualities are divine qualities, they are attributed to gods, they are called the devatas. On the other hand, all the children born to pravrutti, these are rakshasas and they have developed all bad qualities and they have turned out into kauravas, duryodhana, dushasana and so on. All of them beginning with the letter du also shows that it is the source of all dukkha, all troubles and sorrows.
0: Aithe ee iruvuru cheri హృదయ సామ్రాజ్యమును అనుభవించే నిమిత్తమై ఈ యొక్క నిర్మలమైనటువంటి యొక్క స్థానమున హృదయ క్షేత్రం అనేటువంటి దానిపైన యుద్ధమునకు పూనుకున్నారు. కనుక హృదయ క్షేత్రం అనేటువంటిది ధర్మక్షేత్రమని, ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి వాంఛనతో కూడినటువంటి యొక్క గుణము కనుక అక్కడ కురుక్షేత్రమని, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అనేటువంటి హృదయమునందు ఈ పాండవులు కౌరవులు అనేటువంటి దుర్గుణ సద్గుణములు నిరంతరము కూడాను నిత్యము కూడాను అక్కడ వారు పోట్లాటలు జరుపుతూనే ఉంటున్నారు.
1: Therefore, these two parties, the Pandavas and Kauravas, symbolic of the good qualities and the bad qualities, they are fighting for the kingdom of our heart. The kingdom of our heart is the battlefield. The battlefield is described as Dharmakshetra and Kurukshetra. So far as the name Dharmakshetra is concerned, it refers to the good qualities. Kurukshetra are the desires of the world. Here, these bad and good qualities every day and continually are fighting in our own heart for the possession of the kingdom of the heart.
0: Kanuka ee manasaneetunte vaadu pravrutti paina pravrutti biddala paine tanaku abhimanam undatam cheta ఈ మనస్సు అనేటువంటి వాడు ఎలాంటి వాడంటే గుడ్డివాడట.
1: దిస్ మైండ్ బికాస్ ఇట్ ఈస్ అటాచ్డ్ ఓన్లీ అండ్ షోస్ ఎఫెక్షన్ ఓన్లీ టు ది చిల్డ్రన్ ఆఫ్ ప్రకృతి, దట్ ఈస్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ ది అసురాస్, హీ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ వన్ హూ హాస్ నో విజన్, యాజ్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: అతనే ధృతరాష్ట్రుడు అని.
1: this blind man is the Dhritarashtra in the story.
0: Anaga Dhritarashtra anaga Dhritam Rashtram iti Dhritarashtra annaru.
1: The word Dhritarashtra comes from the fact that one who is taking
0: anaga tanadi kaanatvanti danini tanadiga viswasinchadame Dhritarashtra yokka tattvam.
1: One who believes and who thinks that what is truly not his is his. That is the aspect of Dhritarashtra. That is why he got the name Dhritarashtra.
0: Attide ee manasu kudanu tanadi kaanatvanti danini antanu kavali kavali kavali ani aashistu untadi.
1: Mind is also like that. Mind always aspires to get something which really does not belong to itself.
0: ఎవరైనా ఒక మంచి గడియారం వేసుకుంటే అది నాకు కావాలి అంటుంది. ఎవరైనా ఒక రకమైనటువంటి దీని కింద ఒక కొత్త ప్యాంటు తీసుకొని అక్కడ కత్తిరించుకొని పెద్ద ప్యాక్ వేసుకొని అక్కడ కుట్టించుకొని ఉంటే అదే ఒక ఫ్యాషన్, అదే నాకు కావాలని వీడు కూడా ఆశిస్తుంటాడు. ఈ రకమైనటువంటి కోతి ఆటలు ఆడటం లోపల మనసునకు కోతికి ఏమాత్రం కూడాను హెచ్చు తక్కువ ఉండదు.
1: Mind is like this, wanting always to get something which doesn't belong to it truly. If you look at someone wearing a good wristwatch, the mind says, oh, I must have that kind of watch. I must have that watch. On the other hand, if he sees someone wearing a nice little pant which is cut on his knee and is patched up like the modern trousers, the mind will say, oh, that is the kind of trouser which I also should wear. And he will want to go and wear that trouser.
0: Manasu eppudu kuda nu oka ఉచితమైనటువంటివి అసహ్యమైనటువంటివి ఆశిస్తుంటది, కానీ మంచిదాన్ని ఆశించడం తనకు అలవాటు లేదు.
1: మైండ్ ఆల్వేస్ వాంట్స్ అండ్ ఆస్పైర్స్ ఫర్ స్మాల్ థింగ్స్, ఫర్ అగ్లీ థింగ్స్, బట్ ఇట్ ఈస్ నాట్ యూజువల్లీ గివెన్ టు ఆస్కింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్ అండ్ గుడ్ థింగ్స్.
0: అదే విధంగానే ధృతరాష్ట్రుడు అనేటువంటి వాడు తనది కానటువంటి యొక్క రాజ్యమును తనకు కావాలని ఆశించి తన కుమారులు ఎంత దుర్మార్గులైనప్పటికీ వారి వైపునే తన యొక్క తాళమును వేసుకుంటూ వెళ్లాడు.
1: In the same manner, Dhritarashtra wanted to get the kingdom, which really does not belong to him. And although his sons are very wicked, he went on, as a result of this desire, supporting his sons all the time.
0: Kanuka, ee Dhritarashtra anetuvanti yokka manasunu, manamu, paripari vidhamula poni vachinappudu, mana yokka dukkamunaku, anaga kumarula yokka దుష్పరిస్థితికి వారి యొక్క హీన స్థితికి కూడాను తండ్రియే కారణం కాగలడని కూడాను మన యొక్క ఈ గీత ప్రబోధిస్తూ వస్తుండాలి.
1: సో దిస్ మైండ్ విచ్ ఇస్ లైక్ ధృతరాష్ట్ర, ఇఫ్ వీ అలౌ ఇట్ టు వాండర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ టు బి డిజైరింగ్ టు గెట్ ఎవ్రీథింగ్, దెన్ నాట్ ఓన్లీ విల్ ఇట్ కాజ్ హార్మ్ టు అవర్ సెల్స్ బట్ ఇట్ విల్ ఆల్సో రిజల్ట్ ఇన్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ బీయింగ్ కంప్లీట్లీ రిమూవ్డ్ అండ్ హిట్.
0: కనుక ఈనాడు మనము మనసును అరికట్టి ఈ వయసునందు చెలరేగేటువంటి యొక్క ఉద్రేకములకు కాని మన ఉప్పొంగేటువంటి యొక్క రౌద్రములకు కాని ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వక వాటిని శాంతపరచి మనసునకు బుద్ధి చెప్పి మనసా నీవు నిత్య అనిత్య విషయములను పరిశీలన చేసేటువంటి యొక్క ప్రయత్నాలకు పూనుకొంటివా, నిన్ను నేను అనుసరిస్తాను, లేకపోయినప్పుడు నీకు తగినటువంటి శిక్షణిస్తానని మనసునకే బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నానికి మనం ఈనాడు పూనుకోవాలి.
1: Today, we should therefore control our mind. That should be our first task. We should not allow ourselves to go into excitement. We should not enter situations where your anger will be roused. You must always try to pacify and teach a lesson to the mind. Unless the mind is able to acquire the capacity to distinguish between permanent things and between impermanent things, I am not going to follow you. I will rather punish you. This is the way you have to handle your mind.
0: మనసు ఒక విష సర్పము వంటిది.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ పాయిజనస్ కోబ్రా.
0: పాము ఎప్పుడు కూడా స్ట్రైట్ గా నడచడానికి పూనుకోదు, తాను అటు ఇటు తిప్పుతూ వెళుతుంది చొట్ట మార్గం.
1: ఏ స్నేక్ నెవర్ మూవ్స్ స్ట్రైట్, ఇట్ ఈస్ ఆల్వేస్ మూవింగ్ సైడ్ వర్డ్స్ వన్ వే అండ్ ది అదర్.
0: మన మనసు అట్లే పోతుండాలి.
1: అవర్ మైండ్
0: ఎప్పుడూ పోదు ఇటు అటు. ఇంకా యువకులుగా ఉన్నటువంటి వారిని యవ్వన సన్నిపాతకము అని చెప్పవచ్చు. అది జబ్బు 60 అడుగుల వెడల్పు కలిగినటువంటి రోడ్డు లోపల ఇద్దరు ఫ్రెండ్ నడచడానికి స్థలం ఉంటుండదు, సెంటర్ లో వెళుతుంటుంటారు. ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క అహంకార తత్వము, అజ్ఞానం యొక్క చిహ్నం అనే చెప్పవచ్చు.
1: అవర్ మైండ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్, ఇట్ నెవర్ గోస్ స్ట్రైట్, ఇట్ కీప్స్ ఆన్ లుకింగ్ సైడ్ వర్డ్స్. దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది ఫీవర్ ఆఫ్ ది యూత్. when the road is 60 yards wide, even then the youth that is moving on the road, he will choose not to go on the straight path, but he will be moving right in the center of the road. This can be ascribed to his arrogance and to his superior ego.
0: Inka ee paamuku rendavaku durgudam kuda untuntadi. Yedi daggaraku vaste, yedi tana mootiki tagilte, adannitini karchukuntu potuntadi.
1: Snake has also got another bad quality. Whatever comes its way near its mouth, the snake wants to take it in and swallow that.
0: Ade vidhamgane mana manasunaku chuchinavanni kavali kavalani potundi. Sotta margamu potamu chuchinavanni kavalani korukotamu ee rendintiki taginatvanti yokka bhavamulu ee sarpamunaku rendu dantamulu untunnayi, vishadantamulu.
1: Our mind is also like that. It has got another bad quality. Whatever comes in its way, the mind wants to get at it. It has so many desires that whatever it sees, it wants to take it. These two things, going in a crooked path, taking in whatever you see, both these things are like the characters of the snake which has got its two poisonous fangs. These two qualities are like that.
0: Aa rendu dantamulu aa yokka paamu yokka noti yandu unnanta varaku adi vishapurugu. Dani daggariki povadam kuda nu bhayamestundi. కానీ ఆ రెండు దంతములు మనం తీసి పారవేస్తున్నా ఆ పాము ఆడించి పొట్టబోసుకునేటువంటి వానికి ఉపకారిగా నిలిచిపోతుంది.
1: So long as these two poisonous fangs are in the mouth of the snake, that snake is to be dreaded. It is a poisonous insect. But the moment you remove these two poisonous fangs from the snake, that very snake serves the purpose of earning one's livelihood if one is going to use that snake by showing it to others.
0: ఆ రెండు దంతములు కూడా మనకు కూడా ఉంటున్నాయి. ఈ రెండు దంతములు ఏమిటంటే అభిమానము మమకారము అనేటువంటి రెండు దంతములు మనకు ఒక విషదంతములుగా ఉంటున్నాయి. ఈ రెండింటినీ మనం తీసివేస్తున్నా ఇంకా మనతో జగత్తుకే ఉపకారము, ఇంకా జగత్తుతో మనకు కూడా ఉపకారము. రెండింటి యొక్క సమరసత్వాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణం కూడా ఏర్పరచడానికి ఒక స్వార్థమనేటువంటి దాన్ని దూరం చేసి పరార్థమనేటువంటి విశాలమైనటువంటి భావాన్ని కూడాను అభివృద్ధి పరచుకునేటువంటి అవకాశం కూడాను లభిస్తుంది.
1: We also have two such poisonous fangs. Those poisonous fangs are our ego and our attachment. If only we can remove these two poisonous fangs from ourselves, the ego and attachment, then it will be useful to the world and we can also help the prosperity of the world to grow.
0: Divyatma swaroopulaina vidyarthulara tallidandrulaku taginatvanti aanandam andinchi variki taginatvanti krutagnatulu manamu chekurchi తద్వారా మన యొక్క జీవితములకు భవిష్యత్తుకు తగినటువంటి భద్రతలను కూడాను పవిత్రమైన మార్గము లోపల అవలంబించి మన భారతదేశం యొక్క సంస్కృతిని తిరిగి నిలబెట్టి తద్వారా మన యొక్క జగత్తుకు తగినటువంటి యొక్క ఆదర్శాన్నే కూడాను భారతదేశం యొక్క యువకులు అందించడానికి సంసిద్ధులు కావాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: దివ్యాత్మ స్వరూప స్టూడెంట్స్, you must realize that you should show gratitude to your mother and father. You should show the necessary respect to your mother and father. Thereby, you can acquire the security for your future life. Not only can you acquire the security for the good of the future life, you can also resuscitate the ancient traditional culture of our country. Thereby, you can install our country as an ideal for the rest of the world. I hope that you will be able to do this.
0: మన యొక్క భుజబలము కాని లేక బుద్ధి బలము కాని ధనబలము కాని జనబలము కాని ఏ బలములు కూడాను శాశ్వతమైనటువంటి బలములు కానేరవు. దైవ బలమే నిజబలము. అట్టి నిజబలమైనటువంటి దైవ బలమును మనము అభివృద్ధి పరచుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేసినప్పుడే మనకు తగినటువంటి యొక్క సార్థకత, మానవత్వం అనేటువంటి యొక్క పవిత్రత మనకు లభిస్తుంది.
1: Our physical strength is not the true strength. Our mental strength is not our true strength. Even our wealth is not our true strength. It is only the strength that God gives you and by the faith in God that you would get. That alone is the true strength. That will enable to promote your sacredness and do all things that will fulfill the purpose of your life.
0: Meeru charitra yandu Alexander sangati meeku telisiye undavachunu. Atanu Bharatadesham paina dandetti vachi అనేక రకములైనటువంటి యొక్క ధనమును ఆర్జించి తాను ప్రోగు చేసుకుని అన్నిటినీ కొల్లగొట్టి తాను కావలసినంత ధనమునంతా కూడా తీసుకుని వెళ్లే సమయం లోపల భారతీయులు అడ్డుపడి దానిని దక్కించుకునేటువంటి దీనికోసం తరుముకుని వెళ్లారు. ఈ మధ్య మార్గము లోపల ఈ అలెగ్జాండర్ కు కొంత ప్రమాదమైనటువంటి స్థితి ఏర్పడింది. అలాంటి సమయం లోపల అలెగ్జాండర్ డాక్టర్లు పిలిపించారు. డాక్టర్లు కావలసినంత మంది ఉంటున్నారు, మంత్రులందరూ చుట్టూ చేరారు, డాక్టర్స్ అంతా వచ్చారు, లక్షల మంది సైన్యం అంతా కూడా అక్కడే ఉంటున్నారు. ఆ సమయం లోపల డాక్టర్స్ చూశారు, ఇది కొన్ని నిమిషం లోపల ఇంకా అలెగ్జాండర్ ఈ దేహాన్ని వదిలిపెట్టాడు అని చాటినారు. చాటిన సమయం లోపల అలెగ్జాండర్ ధైర్యం చేసుకుని, మహాధైర్యశాలి, ఆ ధైర్యం చేసుకుని అక్కడ దగ్గర ఉన్నటువంటి మంత్రులను పిలిచి చెప్పాడు, మంత్రులారా, నేను ఇక దేహమును వదిలిపెట్టిపోతున్నాను, దీనికి తగినటువంటి ఔషధములు ఇంకా లేవు, ఏనాడు ఉండినప్పటికీ ఎంతకాలం ఉండినప్పటికీ దేహం వదిలిపెట్టక తప్పదు, అయితే నా ఒక్క వాంఛను మాత్రము మీరు అంగీకరించి ఆ విధంగా మీరు చెయ్యాలి అని ఒక ప్రామిస్ తీసుకున్నాడు.
1: యు ఆల్ నో ది స్టోరీ ఆఫ్ అలెగ్జాండర్ ఇన్ హిస్టరీ. అలెగ్జాండర్ ఇన్వేడెడ్ దిస్ కంట్రీ, హీ ఎర్న్డ్ అ లాట్ ఆఫ్ వెల్త్, హీ లూటెడ్ సో మెనీ ట్రెజర్స్ అండ్ హీ కలెక్టెడ్ ఆల్ దిస్ వెల్త్ అండ్ ఆల్ ది ట్రెజర్స్ అండ్ హీ వాస్ గోయింగ్ బ్యాక్ టు హిస్ కంట్రీ. ఆన్ ది వే పీపుల్ ట్రైడ్, పీపుల్ హూ బిలాంగ్ టు దిస్ కంట్రీ ట్రైడ్ టు రిట్రీవ్ దిస్ వెల్త్ అండ్ గెట్ బ్యాక్ ది వెల్త్, బట్ a situation arose when he was suffering from a dangerous disease. All the doctors were called in, the ministers were surrounding him, lakhs of his attendants and soldiers were present. In their presence the doctors pronounced that his life was going to last only for a few more minutes. Alexander has to die in a few more minutes. But he was a very courageous man. He was not afraid of death. He told the ministers, I have one desire. It doesn't matter how long one lives, one has to die. I am going to ask you now that you should fulfill this desire of mine after I die.
0: Adi yemani doctorlu ministerlu kuda nu prashninchinappudu taanu cheppadu, nenu konni nimisham lopala ee dehamunu vadalapetti naa yokka jeevudu vellutunnadu, aithe ee dehamunu మన యొక్క క్యాపిటల్ కు తీసుకెళ్లి వీధి వీధి లోపల కూడాను నా యొక్క హస్తమును పైన పెట్టి తెల్లటి వస్త్రము ఈ దేహమునకు చుట్టి ప్రొసెషన్ చెయ్యండి అన్నారు. అప్పుడు మినిస్టర్ అడిగాడు, చేతులు రెండు కర్రలు గట్టి పైకి పెట్టి ఈ కళేబరమునకు తెల్లటి వస్త్రము చుట్టి ఉత్సవంగా తీర్చుకుని పోమని అన్నప్పుడు ప్రజలంతా కూడాను, ఎందుకు ఈ అలెగ్జాండర్ చేతులు ఇంత పైకి పెట్టారు, దానిని ఎందుకు క్రిందికి వంచకూడదు అని ప్రశ్నించినప్పుడు మేము ఏమని జవాబు చెప్పాలి అన్నాడు. అనేటప్పుడు చెప్పాడు, అలెగ్జాండర్ అనేక రాజ్యములంతా కూడా దిగ్విజయాన్ని గాంచినాడు, కావలసినంత కోట్ల కొలది ధనరాశులంతా కూడా కూర్చుకున్నాడు, కావలసినంత మంది సైన్యమునంతా కూడా సంపాదించుకున్నాడు, అంత ఉండినప్పటికి కూడాను కట్టగడపటికి దేహం వదిలిపెట్టిపోయే సమయంలో ఒట్టి చేతులతో పోయాడని చాటండి అన్నాడు.
1: హీ వాస్ట్ గో ఇన్ మినిట్స్. అలెగ్జాండర్ టోల్డ్ ది మినిస్టర్స్ దట్ he will leave the body in a few minutes more. The desire of mine is follows: you take this dead body to our capital, you put white cloth around the whole body, but leave the two hands upwards empty and showing them to all the people. That is how my body should be paraded in our capital, with a white cloth around the rest of the body. Then the minister said, people will ask us, what is the significance of this? Why are you not putting back the hands along with the other body? Why have you kept them open? Then the reply to be given to the people, according to Alexander, was, Alexander was a very brave man. He earned several victories. He amassed a great deal of wealth, but with all that, he had to leave the body empty-handed. He could not take any of these things with him. This is the moral of this lesson, and you have to tell the people in the capital this moral.
0: కనుక అలాంటి పెద్ద పెద్ద వారే ఎలాంటి ధనవంతులైనా ఎలాంటి బలవంతులైనా చక్రవర్తులు కూడాను ఈ దేహమును వదిలిపెట్టిపోక తప్పదు. కనుక మనకు కూడాను ఈనాడు కాకపోతే ఏనాడైనా కాని అట్టి స్థితి సంప్రాప్తమవుతుంది. కాని మనము తీసుకుని వెళ్లవలసింది కాని జగత్తునకు అందించవలసినటువంటిది కాని సత్యమైనటువంటి మార్గము, నీతి నిజాయిలతో కూడినటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడు మనము ఇడ్చిపెట్టిపోయినటువంటిది కాని ఇంకా మన భవిష్యత్తుకు వచ్చేటువంటి వారికి మార్గదర్శకమైనటువంటివి కానీ ఈ మంచి గుణములు మనం అందించిపోవటానికి మనం తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఇవి ఏవి కూడాను శాశ్వతం కాదు, మన సద్గుణములే దీనికి శాశ్వతము. మనిషి పోయిన గుణములు సజీవంగా నిలిచి ఉంటుంటాయి. అట్టి సజీవంగా నిలిచటం చేతనే నేడు మన భారతదేశం లోపల అనేక మంది మహర్షుల యొక్క పేర్లు, అనేక మంది సాధుసంతుల యొక్క పేర్లు, అనేక మంది యొక్క పవిత్రమైనటువంటి మార్గదర్శకులైనటువంటి జయదేవ గౌరాంగ తురకారాం రామకృష్ణ పరమహంస ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద మహా త్యాగులైనటువంటి వారి పేర్లు కూడాను నేటి కూడాను భారతదేశంలో సజీవంగా ఒక విధమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి చుక్కల వలె ఈ యొక్క లోకం లోపల సంచరిస్తూ ఉంటున్నాయి.
1: వెన్ such great people, such people who had great physical strength, even kings and monarchs, they had to pass away and they had to leave the body and die. What of us? Even if it is not today, some other day, any day, everyone has to pass away. What we can therefore do is to attach importance to only truth and morality. The way we lead our life along the principles of truth and morality is the only thing that is going to survive. What we leave behind us as wealth has no meaning at all. Anything that can live after you die is the way you have lived, the way you have supported truth and morality. Man goes, but these good qualities will live even after his death as a permanent contribution. And that is why in our country there have been many Maharshis, many people whose name has remained permanently, like Jayadeva, Gauranga, Tukaram, Ramakrishna Paramahamsa. They are even today living and shining like stars in the firmament of our country.
0: Satkirtini arjinchinatvanti prati vyakti kudanu sachat daiva sannidhi ende sayujyamulo untundi సంతోషముతో తన యొక్క జీవితమును పూర్తి కూడా మరచి ఈ యొక్క సాలోక్యమైనటువంటి యొక్క భావంతో తన యొక్క జీవితం లోపల సచ్చిదానందమును అనుభవిస్తుంటారు.
1: Man who has done good things and has earned good reputation for his good behavior, he will always be happy. He will be in bliss. He will be one with God and he will be living even in this world along with God in the same world and he will be always blissful.
0: విద్యార్థులారా, ఎవరికి నీ దుఃఖమును ఇవ్వక, ఎవరిని అనానుకూలములో ముంచక, ఎవరిని పరాభవం చేయక, మనము పవిత్రమైనటువంటి మాటలతో, పవిత్రమైనటువంటి నడకలతో, పవిత్రమైనటువంటి యొక్క ప్రవర్తనతో మన జీవితమును అంత్యము చేసుకోవటానికి తగిన ప్రయత్నం చూడాలి. తల్లిదండ్రులు కానీ, మన ఇంటిలో ఉన్నటువంటి పెద్దలు కానీ కఠినమైనటువంటి మాటలతో కానీ వారి హృదయాన్ని బాధ పెట్టకూడదు. ఏక కఠినమైనటువంటి యొక్క చర్యలతో వారి హృదయాన్ని బాధించకూడదు. మనము చేసినటువంటివి ఆ సమయమునందు ఏదో ఒక విధమైనటువంటి ఉద్రేకములతో మనం చేయవచ్చును కానీ భవిష్యత్తులో అవే మనకు తిరిగి వచ్చి మనములు బాధించడానికి పూనుకుంటాయి. కాన మనం ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ఉండక తప్పవు.
1: స్టూడెంట్స్, డు నాట్ కాజ్ సారో టు అదర్స్, డు నాట్ కాజ్ ఇన్కన్వీనియన్స్ టు అదర్స్. Do not behave in such a way as you would humiliate others. You must always think of conducting yourself in a sacred manner. Whether it is your father and mother or other elders in your home, you should not use harsh words. You should not do harsh things which will cause pain to them. Maybe in your excitement, in a momentary excitement, you may do something which will hurt them. If you do such a thing, it's bound to come back and rebound on you sometime or other. And everything, all that you do, has got a reaction, resound and reflection.

జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: One who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: Premaswarupulara. మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమ స్వరూప, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: మ్యాన్ హ్యాస్ ఓన్లీ టూ డిజైర్స్.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: వన్ ఈజ్ టు అటైన్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్, ది సెకండ్ వన్ ఈజ్ టు గెట్ రిడ్ ఆఫ్ హిస్ సారో.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ నేచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దెర్ ఈస్ నాట్ ఎ ట్రూత్ విత్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ దిస్.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: The nature of sugar is to be sweet.
1: Vichina gulabi pushpamulaku sugandhamu sahajam.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: Adhe vidhamugane manavudu tana sahajamainatundi aanandamunu taanu korutalo idi kevalam tana kartavyame.
0: In the same manner, man desiring to have happiness which is his nature is his normal duty.
1: Laukika jagattunandu ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: ఇన్ ది డైలీ వరల్డ్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ సీ దిస్ ట్రూత్ ఎవ్రీ డే అండ్ వీ ఫాలో దిస్ ట్రూత్ ఇన్ అవర్ బిహేవియర్.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: Oka chinna udaharanam.
0: There's one small example.
1: Oka vyakti dukkhamuto baadha padutunna samayamunandu margamunandu vellu prati vyakti kudanu atanu dukkhamunaku kaaranam emani prashninchadaniki prayatnistuntaru.
0: If an individual is suffering from sorrow, every other individual who meets him on the way will try and ask him the question, what is the reason for your sorrow?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణం ఏమి, అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: Truly, what is the reason for asking for the reason for this sorrow?
1: అనగా దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు.
0: This means that since sorrow is unnatural to man, man asks a question, why is this unnatural sorrow come to you?
1: Marakotegeyandu oka vyakti aanandamato prasannudai untadu.
0: In another instance, man will be very happy with bliss.
1: Aithe atti manavunu chuchinatundi vyaktulu ayya nee enduku dukkinchadam ledani evvaru kuda nu prashninchadu.
0: In that context, another individual who sees such a happy man will not ask the question, why are you not in sorrow? Why are you happy?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉంటుంది.
0: Such a question, if asked, will be contrary to what is normal.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము, తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించటము ప్రతి మానవునికి కర్తవ్యం.
0: that which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణం ఏంటి?
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ ఇంద్రియ మనస్సు బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరము చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: It's only when we can push away the impurities in these regards away from us will we deserve to enjoy happiness.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణదోషములు ఏమిటి?
0: What exactly are the faults that are contained here?
1: రాగ ద్వేష పదవి ప్రతిష్టలే దీనికి మూల కారణం.
0: The main reasons for this are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వములో అనేక విధములైనటువంటి యొక్క సమస్తయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority in daily life tell us various things.
1: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నాం.
0: In order to have happiness and enjoyment, some people by the evening comes, they go to the clubs.
1: ఈ క్లబ్బునకు వెళ్లి త్రాగటము జూదములు ఇంకా ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus going to the club in many ways, drinking, gambling and many other such bad paths, we are living in them.
1: కాని ఆ వ్యక్తి ఈ క్లబ్బునకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కాని ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: But this happiness, is it contained in gambling, in playing cards or in drinking? No.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తనయందున్నది కాని వేరొక ప్రదేశమందు లేదు.
0: This natural happiness is present in him but not outside him.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయి సమాజమును కూడా నువ్వు భ్రష్ట్ గావించుతున్నావు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యాపీనెస్ మ్యాన్ టేక్స్ టు దీస్ రాంగ్ పాత్స్ అండ్ డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్. నాట్ ఓన్లీ డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్, హీ లూజెస్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ ఇన్ హిస్ లైఫ్.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: హ్యాపీనెస్ ఇస్ హిస్ ఫామ్.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as?
1: నేనుగా నేను ఒక పురుషుణ్ణి, నేను ఒక వ్యక్తిని, నేను ఒక బాలుడను, నేను ఒక స్త్రీని అనేటువంటి ఒక దేహభ్రాంతితో చెప్పినటువంటి జవాబు కాదు.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: తాను అనగా కేవలము తన యొక్క తత్వమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటంలో ఆత్మస్వరూపుడు మాత్రమే.
0: Here I refers to the form of Atma which is intended to find out his own true nature.
1: Anandam Atmam Swarupam Kanuka Itti Anandanveshamainatunti Yokka Manava Tattvamu Manamu Antarmukhamainatunti Yokka Divyamainatunti Yokka Tejasunandu Manam Palakinchadaniki Prayatninchali.
0: Since bliss and happiness are simply forms of Atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కాని ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: బట్ ఇట్ హ్యాపెన్స్ దట్ ది ప్లేస్ వేర్ దిస్ బ్లిస్ రిసైడ్స్ ఇస్ వన్ అండ్ వి ఆర్ లుకింగ్ ఫర్ ఇట్ ఇన్ ఎ టోటల్లీ డిఫరెంట్ ప్లేస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడు ఉన్నాడు.
0: One householder has got only one son.
1: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు పుట్టింది.
0: On one day, this son was stung by a scorpion.
1: కానీ బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: The father looked at the son who is suffering.
1: కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేలు పుట్టింది చెప్పని ఏడ్చాడు.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a scorpion.
1: కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: Unable to bear the pain of the son, the father runs to the doctor.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: ఒరే నాయనా తేలు ఎక్కడ కుట్టింది అని ప్రశ్నించాడు.
0: The father asked, where has the scorpion stung you?
1: నాన్న ఆ మూల కుట్టింది అని చెప్పాడు.
0: The son says, the scorpion has stung me in this corner.
1: కానీ ఈ బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిక్కాడు.
0: But this wise parent put the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: కానీ ఉన్న బాధ దేహం పైన పెట్టిన మందు మూల పక్క.
0: The pain is in the body. The medicine has been placed in the corner where the scorpion had stung.
1: మనకున్నటువంటి అశాంతి ఒక మార్గము, ఒక ప్రదేశము, దానిని పరిహారమై నిమిత్తమై మనం ఆచరించేటువంటి మార్గములు మరొక మార్గము.
0: In the same manner, the restlessness that is present to us is in one place and the remedy we have tried to find is in another place.
1: ఈ విధముగానే మన దుఃఖమునకు, మన అశాంతికి, మన కష్టమునకు కారణం ఏమిటి అనేటువంటి విచారణ మనం చేయటం లేదు.
0: In the same manner, for our sorrow, for our restlessness and for our troubles, what is the reason? We are not trying to ask such a question.
1: దీనికి కారణము మనం తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడా మనం చేసుకోగలం.
0: It's only when we learn what the reason is, then we can find the remedy.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసన యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితం నందు మన జీవితం అనేటువంటి యొక్క దీర్ఘత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: That day when we can recognize the sacred divinity in us and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our sense.
1: ఈ ఇంద్రియములను వశం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని, విప్రములు కాని, పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చలరేగతంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింప చేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనము జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందము లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకికమైన సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందము శూన్యం.
0: In all materials of this world, there is no natural happiness but only artificial.
1: ఉదాహరణము,
0: one small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళలందు కూడాను సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: Prati padartham kudano marpu chendinatvantidi.
0: All matter is continually changing.
1: Prati vyakti kudano marpu chendinatvanti vaadi.
0: Every individual is continually changing.
1: Drishti kalpitamaina jagat antai kudano chana chanamana kudano marpu chendinatvantidi.
0: All the created world goes on changing from moment to moment.
1: Iti marpu chendeetvanti prapanchamu, marpu chendeetvanti vyaktitvamu, marpu chendeetvanti yokka పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా ఆనందించగలరు?
0: సచ్ చేంజింగ్ వరల్డ్, సచ్ చేంజింగ్ ఇండివిజువల్స్ అండ్ సచ్ చేంజింగ్ మ్యాటర్, హౌ కెన్ దే గివ్ ట్రూ హ్యాపీనెస్ టు ఎనీవన్?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: వాట్ కీప్స్ ఆన్ చేంజింగ్ విల్ గివ్ యూ ప్లెజర్ విచ్ విల్ ఆల్సో కీప్ ఆన్ చేంజింగ్.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing. The individual who is receiving that is also changing.
1: Kanuka inka aanandam anetundi marpu kaanetundi aanandam etla avutundi?
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: Kanukane దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this.
1: నీవు దేహము కాదు,
0: you are not your body.
1: ఇది నా దేహం అంటున్నావు. నా దేహం అనుకున్నప్పుడు దేహము నీవు కాదనేటువంటి యొక్క సత్యము గుర్తించవచ్చు.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: ఇది నా కర్చీఫ్ అనుకున్నప్పుడు ఈ కర్చీఫ్ నేను కాదనేటువంటి సత్యం స్పష్టమవుతున్నది కదా.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: కనుక దేహము నీవు కాదు.
0: So you are not the body.
1: నీ దేహము.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన ఎందుకు పవిత్రమైన మార్గం ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పురస్కరించుకునే తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పేది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat mithya, rendavadi.
0: The first thing is Brahma is truth and world is
1: mithya. Jeevaiva Brahma vanapara anaga jeevude devudu aneetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka yekavata jeevudu evaru? Jeevude devu.
0: Who is the jeeva? Jeeva is the God.
1: Kanukane deha bhranti cheta neevu manavuduga bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: Jeeva branchi cheta neevu chaitanyudiga visvasistunnavu.
0: By your illusion of the jeeva, you think you are a living person.
1: Atma bhavam cheta neeve paramatma ga untunnavu.
0: But by the aspect of atma, you regard
1: deenine anek paryayam cheppanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times, that is, that you are not one person, you are three persons, namely, the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yeta vata, jeevo devayuvena para, jeevattume daivattunga untunani, ee tattvamu prabodhistu unnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that jeeva is the God and there is no other separate God.
1: Kanuka jeevudu oka vidhamainatu yatraga prarambhamainadu.
0: So jeeva commences existence as a pilgrim.
1: Deenine jeeva yatra annaru.
0: This has also been called the pilgrimage.
1: Ee yatraku oka gamyam unnadi.
0: The pilgrimage of the jeeva has got a destination.
1: Ee yatraku oka margam unnadi.
0: For this pilgrimage there is a path.
1: Kaani మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడా ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతునకు తన్మయత్వం వస్తుంటున్నది.
0: pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము ఏది అసత్యం?
0: What is truth? What is untruth?
1: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly, one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
0: It is
1: మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ డూ నాట్ హ్యావ్ టు ఫాలో ఎనీవన్ ఎల్స్. వీ హ్యావ్ టు ఫాలో ది వెరీ కాన్షియస్ విచ్ ఇస్ ఇన్ అస్.
1: ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం.
0: దిస్ కాన్షియస్ ఇట్సెల్ఫ్ రిప్రజెంట్స్ యువర్ డివైన్ ఆస్పెక్ట్.
1: కనుకనే నేను అనేక పర్యాయములు 4 F's గురించి నేను చెప్తుంటాను.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది 4 F's.
1: మొదటి ఎఫ్ ఫాలో ది మాస్టర్, ఇదే నీ కాన్షియస్నెస్.
0: ది ఫస్ట్ ఎఫ్ ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఈస్ యువర్ కాన్షియస్నెస్.
1: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
0: ది సెకండ్ ఎఫ్ ఇస్ ఫేస్ ది డెవిల్.
1: మూడవది ఫైట్ టు ది ఎండ్.
0: The third F is fight to the end.
1: నాలుగోది ఫినిష్ ది గేమ్.
0: The fourth F is finish the game.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణువర్గున మనకు బోధిస్తూ ఉంటుంది.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: దీనిని తత్ త్వం అసి ఒకటి.
0: These have been said as the first one.
1: రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The second one is Brahma is Prajna.
1: మూడవది I am Atma Brahma.
0: The third one is my Atma is Brahman.
1: నాలుగోది అహం బ్రహ్మాస్మి.
0: The fourth one is I and Brahma are identical.
1: మన ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్లేషిస్తున్నాము.
0: It is therefore to be concluded that the Vedic truths which have been our traditions and culture, we have to believe them today.
1: ఈనాడు vidya vidya vidyani kevalamu bahula granta parichayamune vidyaga manam bhavistunnamu.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: ఈనాటి విద్య అంతే కూడాను కేవలము పొట్టకూటి విద్యలు మాత్రమే.
0: All education of today is simply intended to eke out your life.
1: మానవత్వాన్ని వికసింపజేసేటువంటి విద్య విద్య.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta suddhi gavinchetvanti vidya vidya.
0: That education which purifies your mind is education.
1: Naitika aadhyatmika sila tattvanni pempondimpa chesetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి దివ్యత్వాన్ని ప్రకటింప చేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యను మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్ టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ప్రతి పదార్థము కూడాను ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతుంది.
0: All material in this world has to go back to where from it has come.
1: మనం ఈ జీవయాత్ర ఎక్కడికి చేస్తున్నాం?
0: Our pilgrimage of the jiva.
1: మనం ఎక్కడ నుంచి వచ్చాం?
0: Where from have we come?
1: మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: Where from have we come? The from address is not known to us.
1: ఎక్కడికి చేరుతాము అనే టూ అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు.
0: Where are we going to end? This two address is also not known to us.
1: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తారు?
0: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: ఈ నాడు మనము మానవుడై పుట్టినందుకు ఫ్రమ్ అడ్రస్ లేక టూ అడ్రస్ ఇందులో ఏదో ఒక దాన్ని మనం గుర్తించాలి.
0: Having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు.
0: We do not know where from we have
1: come. కానీ ఎక్కడికి పోతాము అనేటువంటిది మనకు తెలుసు బాగా.
0: But we know where we are going to end up.
1: ఇది ఎట్లా తెలుసుకోవడానికి వీలు అవుతుంది?
0: How can we find this?
1: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
0: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
1: మనము మంచి మార్గమును సత్య మార్గమును ధర్మ మార్గమును పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం.
0: బై ఫాలోయింగ్ ఎ గుడ్ పాత్, బై ఫాలోయింగ్ ఎ ధార్మిక్ పాత్ అండ్ బై ఫాలోయింగ్ ట్రూత్ వి విల్ రీచ్ ది ఫైనల్ ఎండ్ విచ్ ఇస్ ది గుడ్ వన్.
1: కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In that context, we should try and recognize the path which we should follow in our daily life.
1: కనుకనే మనం ఎచ్చట నుండి వచ్చెనో అచ్చటికి చేరటం అనేటువంటిది భాగవతం యొక్క ప్రమాణం.
0: It is the authority of the Bhagavata which says, from where you have come, to that place we have to reach.
1: అదే విధముగానే భగవద్గీతలందు కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః.
0: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
1: Kanuka ecchati nunchi vachindi acchatiki poi cheradaniki prayatninchali.
0: So we should make an attempt to reach that place.
1: Yetavata manamu bhagavantun nunchi vachchavu.
0: Be that as it may, we have come from God.
1: Prati manavudu kudanu messenger of God.
0: Every human being is a messenger of God.
1: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
0: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
1: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము.
0: మ్యాన్ హూ హ్యాస్ ఎమనేటెడ్ ఫ్రమ్ గాడ్ టు అండర్టేక్ డెమోనియక్ క్వాలిటీస్ ఇస్ కాంట్రరీ టు హ్యూమన్ నేచర్.
1: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
0: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: There is one small example.
1: మనం గృహము నుంచి కార్యార్థమై గ్రామాంతరం వెళ్ళినాము.
0: From our home, in order to fulfill a task, we go out of the village.
1: గ్రామాంతరం వెళ్ళిన తర్వాత ఆ గ్రామములో మన కార్యాన్ని పూర్తి చేసుకుంటాము.
0: After going to the village, we finish our work which is
1: కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గ్రామములో ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రములు ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
0: After the task is done, although there may be several attractions in that village, we are not going to stay in that village permanently.
1: తిరిగి మన స్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కాని విశ్రాంతి కాని శూన్యం.
0: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
1: అదే విధముగానే మనం ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
0: In the same manner, for fulfilling a sacred task, a righteous task, for fulfilling good and keeping good company, we have come into this world.
1: మన మానవత్వాన్ని సార్థకంగా ఉంచుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాము.
0: We have come into this world for the task of fulfilling the
1: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాం.
0: We have come here to recognize the divinity in us.
1: కేవలం జీవితం అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు.
0: We have not come here to waste our life all the time loading and unloading.
1: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
0: Have we come for food and drink? No.
1: జంతూనాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
1: Nijamuga manavattam chala pavitramainatundi.
0: Truly, human nature is a very sacred thing.
1: Tindi teerthadulu kosame manam vachunte pasipatti mrugadulu tindi teerthadulu anubhavinchatam leda?
0: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
1: Kanuka tindi teerthadulu nimittamai kaadu manam vachindedi pavitramainatundi aatmaarthamai vachchaam.
0: We have not come for food and drink. We have come in order to know the nature of sacred
1: art. దీని యొక్క ఆదర్శాన్ని చిన్న చిన్న ఉదాహరణంగా నదులు కూడా మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: The ideals that are contained in this situation are being taught to us in a nice manner by rivers.
1: ఇంకా నదులు ఉన్నవి.
0: We will take the case of the river.
1: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from have these rivers?
1: సముద్రము యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
0: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
1: ఈ యొక్క నదులు మొట్టమొదట సముద్రం నుంచి పుట్టాయి.
0: These rivers therefore are born from the ocean.
1: కానీ ఏదో ఒక విధముగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి.
0: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
1: అదీనాం సాగరో గతిహి.
0: All the rivers go into the ocean.
1: ఎక్కడ నుంచి వచ్చెనో అక్కడికే పోయి చేరునాయి.
0: The place from which they have come, they go back to that place.
1: మనము ఒక కుండ శక్తి అనేటువంటిది మట్టి నుంచి చేచావు.
0: వి లుక్ ఎట్ ఎ పాట్, దిస్ పాట్ ఆర్ ఎ ప్యాన్ హ్యాస్ బీన్ మేడ్ ఫ్రమ్ మడ్.
1: కుమ్మరివాడు మట్టి నుంచి అనేక విధమైనటువంటి కుండలు చేస్తూ వచ్చాడు.
0: The potter uses mud and makes different types of
1: kani ivi badramuga undinanta varaku manavudu uniyoginchukuntunnadu.
0: So long as these pots are secure and safe, man uses them.
1: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
1: అది ఏమైనా కింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
0: But if the pot falls down and breaks, the pot becomes useless.
1: కానీ అది క్రింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
1: కట్ట గడపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
0: In the end, it changes into mud.
1: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
0: These pots coming from mud go back to mud.
1: మధ్యలో ఉండినటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
0: It is the interim life of the pot which is either useful or useless.
1: మన దేహములు కేవలము ఒక పాత్రల వంటివి.
0: Our bodies are like the pots.
1: ఇది మట్టి పాత్రలు.
0: These are made up of mud.
1: దీని పేరే మృణ్మయం.
0: This is called
1: చిన్మయం కాదు.
0: This is not made up of divinity.
1: చిన్మయం అనేటువంటి ఒక స్థానమునకు మృణ్మయం అనే రూపంలో ప్రయాణం సలుపుతూ ఉండాలి.
0: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
1: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనము చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి?
0: What is the path which we have to adopt?
1: What is the way to immortality?
0: What is the way to attain immortality?
1: Removal of immoralities is the only way to immortality.
0: Removal of immorality is the only way to reach
1: మనలో ఉన్నటువంటి యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
0: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
1: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is attempting to lead a narrow life.
1: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
0: ఆల్ ది ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్, ఫైవ్ ఎలిమెంట్స్,
1: కానీ పంచభూతములు కూడాను అస్తమం అందించుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హూ హాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఈజ్ ఫర్గెటింగ్ హిస్ నేచురల్.
1: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
0: టుడే సైన్స్ హాస్ రీచ్డ్ ది స్కైస్.
1: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
0: The machines which they have discovered are following the path in the sky.
1: కానీ సైన్స్ చంద్రమండలము చేరింది కానీ సెన్స్ లో ఉన్నారు.
0: But science has reached the moon, but the sense is at a very low level.
1: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
0: Today our sense and the sensory organs should be made to go to the highest.
1: మానవుడు లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 ఇంచి హృదయాంతరాళానికి చేరటం లేదు.
0: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate half an inch into himself.
1: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
0: Such development and such discoveries, for whom are they intended?
1: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింప చేసుకోవాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడన్ హిస్ హార్ట్.
1: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
0: The aspect of atma, the omnipresent divinity, it should be
1: able. వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వము గొప్పతనము కాదు.
0: Human nature, which is highly individualistic, is not great.
1: సమస్త స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
0: We must reach the omnipresent divinity.
1: ఒక్క చెట్టు అరణ్యము కాదు లేక వనము కాదు.
0: One tree does not make a garden or a forest.
1: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
0: One house does not make a village.
1: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
0: Only when many houses come together it becomes a village.
1: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.
0: It's only when many trees come together it becomes a forest.
1: అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా, ఒక గ్రామముగా తయారు కావాలి.
0: In the same manner, human nature should not divide into small individuals.
1: మానవత్వమునకు మానవత్వమునకు మధ్యనున్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
0: ఎవరి ఇండివిజువల్ individual should recognize the connections that exist between man and man and conduct himself.
1: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make an attempt to understand the true
1: గ్రామం కాదు.
0: One house does not make a village.
1: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
0: Only when many houses come together it becomes a village.
1: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.

0: పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an attempt to understand the true nature of man.
0: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కనవాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
1: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half the pain.
0: కానీ ఈనాడు మానవుడు స్వార్థపరుడై తన స్థానము, తన అధికారము, తన యొక్క ఆనందమును మాత్రమే తాను కోరుకుంటూ జగత్తు యొక్క విశాలమైనటువంటి యొక్క భావాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Unfortunately today, man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
0: కనుక ఈనాడు విశాలమైనటువంటి ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి.
1: We should in that context promote broad
0: ee prema vallane manaku labhinchetvanti yokka shashvata anandanni manam anubhavinchochu.
1: It's only through this prema that we can enjoy permanent happiness.
0: Nijamuga padarthamulu yokka tattvamu kevalamu oka vidhamainatvanti yokka samyoga viyogamulato koodinatvantidi.
1: Truly the nature of matter is such that it is intimately connected with coming together and separating.
0: Padarthamulu kuda samyoga viyogamulu untunnavi.
1: All matter consists of coming together and separating from each
0: other. Ee naati manavudu kevalamu one way traffic lo bayil deertunnadu.
1: Man of today accepts only one way traffic.
0: Ataniki samyogam maatrame kavali kaani viyogaanni aashinchatam ledu.
1: He only wants union. He does not want to face separation.
0: Puttina vyakti gittaka tappadu.
1: One who is born has to die.
0: Teesukunna gaali viduvaka tappadu.
1: The air you breathe in has to be given out.
0: Ninna annamu visarjinchaka tappadu.
1: The food you take has to be kept out.
0: Ivanni kudano samyoga viyogamulato kootamalele mana jeevitamu kshemanga abhivruddhi avutunnadi.
1: It's only when all these things contain coming together and giving up separating our life can
0: be. Kevalam samyogamu maatrame manam aashinchatam chaala dukkhamulaku hetu.
1: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: One small example.
0: గాలిని తీసుకున్నాం. ఇది సంయోగం.
1: We breathe air. This is coming together.
0: తిరిగి గాలిని మనం వదలకపోతే మన లంగ్స్ చెడిపోతాయి.
1: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
0: చూడు వియోగం కూడా నువ్వు వెంటనే అవసరం.
1: సో ఇమీడియట్లీ as soon as
0: మనం ఆహారాన్ని భుజిస్తున్నాము,
1: we take food.
0: ఆ భుజించిన ఆహారము మరొక పర్యాయము దానిని విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
1: If that food is not excreted, our stomach will get bad.
0: మన చేతిలో ఒక ప్రదేశం నుండి రక్తం ప్రసరిస్తూ ఉండాలి.
1: In our hand, in a place, blood is flowing.
0: ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రక్తం చన చనము కూడా దేహంలో ప్రసరించడం వల్లనే దేహం ఆరోగ్యంగా ఉంటుండాలి.
1: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
0: ఆ రక్తం అదే ప్రదేశంలోనే ప్రసరించకుండా ఉంటే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
1: If that blood does not circulate and is stationary, there a boil will come.
0: సంయోగ వియోగములే మానవునికి సంతోషమునకు మూల కారణం.
1: So for man coming together and separating, they are the origin of man's
0: suffering. కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి, ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
1: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
0: ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని, సత్య సాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకూడను మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి.
1: We should recognize this and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those
0: organizations.
1: We should not live all the time like a frog in the well.
0: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనము జీవితం గడపాలి.
1: We should spend our lives like frogs living in a broad wide ocean.
0: ఏ విధంగా?
1: How do we do this?
0: ఈనాడు మనం స్వార్థం అత్యవసరమే.
1: Today some amount of selfishness is necessary.
0: అది ఎంత వరకు? కొంత వరకు మాత్రమే. ఇది
1: బట్ హౌ ఫార్? ఓన్లీ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
1: ఫర్ మ్యాన్ దేర్ ఇస్ వన్ ఫేస్ అండ్ దట్ ఈస్ రైచియస్నెస్.
0: రెండవది న్యాయము.
1: ది సెకండ్ వన్ ఇస్ జస్టిస్.
0: మూడవది ప్రేమ.
1: ది థర్డ్ వన్ ఇస్ ప్రేమ.
0: నాలుగవది కరుణ.
1: ది ఫోర్త్ వన్ ఇస్ కంపాషన్.
0: ఐదవది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం.
1: The fifth one is control.
0: ఐదు భిన్నమైనటువంటివి కావు.
1: These five are not distinct.
0: ఐదు కూడా మానవునికి ఐదు ముఖముల వంటివి.
1: These five can be regarded as five different
0: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
1: These are the five lives of human being.
0: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
1: Today man has lost that face which we have called
0: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
1: He has also lost the face of justice.
0: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
1: There is an amount of prema in his selfishness.
0: కరుణ అనేటువంటిది కుటుంబముతో చేరింది.
1: There is a compassion to his own family.
0: సంయమము అనేటువంటిది అసలే లేదు.
1: The control of senses doesn't exist.
0: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.

0: Today, therefore, we can describe man as living death.
1: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని లోక సమస్త సుఖినోభవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
0: Today we should make the journey in reviewing and reviving the human nature and make the journey take to the benefit and good of the entire world and humanity.
1: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
0: It is not possible to help unless you help yourself.
1: కట్టగడపడికి ఏది సెల్ఫ్ అనేటువంటిది విచారం చేసి సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
0: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
1: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
0: How does it happen?
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
0: Children blow a balloon.
1: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
0: They blow the balloon to a big size and they
1: tie it. సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్
1: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
0: In that condition, there is no way in which this confined air can join and merge the broad
1: మార్గము లేదు అని మనం నిరుత్సాహానికి గురి కాకూడదు.
0: But we should not be disappointed that there is no way.
1: దానికి కట్టినటువంటి దారము విప్పి
0: if we remove the thread with which we have tied up the balloon
1: ఆ లోపల చేరినటువంటి గాలికి మనం మరింత గాలిని అధికంగా చేర్చడం చేత అది పెద్దదై పెద్దదై పెద్దదై పెద్దదై మొక్కతోరి బట్ అని పగిలిపోతుంది.
0: If we can add more air to the confined air in the balloon, it will become bigger and bigger and it will burst.
1: కట్టగడపటికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది.
0: In the end, the confined air will also merge and mix with the broad outside air.
1: ఈనాడు స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి తాడును కట్టి పెట్టాం.
0: Today we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
1: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి తాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటి అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థములో ఏకమైపోతుంది.
0: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
1: Kanukane manavattamu kevalam nenu aneetundi pradesham nunchi nenu ane danike prayanam ayyetundi pedda rajabata kaadu.
0: Therefore, human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
1: Kaadu. ఐ అనేటువంటి స్థానం నుంచి ఉయ్ అనేటువంటి దాని ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
0: ది జర్నీ ఫర్ హ్యూమన్ కైండ్ షుడ్ బి టు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ ది ప్లేస్ ఆఫ్ వి.
1: కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు ఉయ్ అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ యు, ఐ అండ్ యు బికమ్ వి.
1: ఉయ్ ప్లస్ హీ అయిపోతుంది.
0: వి ప్లస్ హీ విల్ బికమ్ వి.
1: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
0: ఆల్ ఆఫ్ us together again should travel to God who belongs to us.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవం సన్నిధికి దైవం అనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
0: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
1: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
0: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position, with the help of compassion, he becomes, I am the Son of God.
1: Son of God anetapudiki relationship yerpadipoyindi.
0: The moment you say Son of God, there is a relationship with God that has been established.
1: Messenger anetunte vaadu kevalamu gruhamlo oka service chesetunte vaade.
0: Messenger denotes one who does service in a house.
1: కానీ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికి రక్త సంబంధము అనుబంధము బాంధవ్యము నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
0: ది మోమెంట్ యు సే సన్ ఆఫ్ గాడ్ దెన్ దేర్ ఇస్ ఎ బ్లడ్ రిలేషన్షిప్ అండ్ దేర్ ఇస్ ఎన్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఇస్ ఎ టుగెదర్నెస్ దట్ హెస్ కమ్.
1: అది తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: Thereafter he said, I and my father are one.
1: అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్, మెసెంజర్ ఆఫ్ గాడ్ గా తయారు కావాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ టుడే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటూ బీయింగ్
1: ఏ గాడ్ మెసెంజర్. ఏ మెసెంజర్ తీసుకుని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకుని పోవాలి?
0: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
1: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
0: This message is not intended to be misused.
1: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను, దైవం యొక్క కరుణను, దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి.
0: This message should consist of reaching everyone God's love, God's compassion and God's breadth of love.
1: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: Truly what we should do and show
1: is
0: one thing, and that is love. This prema is God.
1: Love is God. Live in love.
0: God is love, love is God. Live in love.
1: ఏనాడు మీ మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
0: That day when we can promote this kind of love, our selfishness will disappear.
1: అన్ని విధములు అనేటువంటి యొక్క సహన భావాన్ని కూడాను పెంచుతుంది.
0: It will also promote certain amount of patience and forbearance.
1: సమర సత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది.
0: It will develop an equal attitude.
1: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: కాని అట్టి ప్రేమనే మనం అభివృద్ధి కావచ్చుకోవడం లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్గెట్టింగ్ అని. ప్రేమ స్వరూపులారా, ఏనాడు మనం ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థము చేరడానికి వీలు లేదు.
0: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
1: Love is selflessness.
0: Love is selflessness.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: కనుక ఏనాడు మనం ఈ స్వార్థం అనేటువంటి దానిని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
0: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
1: మనం వచ్చినటువంటిదంతా కూడా దైవస్థానం నుంచి వచ్చాం.
0: We have come from the place of God.
1: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతనే మన కర్మలు ముగిస్తూ రావాలి.
0: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and
1: journey. Bhagavad Gita yandu mottamadati shlokamu dharma kshetre kuru kshetre samaveta yujchavaha mamaka pandavacheva kim kurvat sanjaya. Dharma kshetra, dharma anetunti yokka padamu mottamadatine akkada onkara roopamai nilchindi.
0: In the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
1: Bhagavad Gita lo 700 shlokamulu.
0: In Bhagavad Gita there are 700 verses.
1: Indulo mottamadi shlokamu Dharma Kshetram ane shlokam.
0: The first verse begins with the word Dharma Kshetra.
1: Ee modati shlokamulo modati padamu dharma.
0: In this first verse, the first word is dharma.
1: Inga 700 shlokamlo 700 shlokam anetundidi yatra yogischara krishna yatra paktho anudraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama.
0: In the 700th verse, the last sentence is, last word in the last sentence is mama.
1: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండు చేర్చే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
0: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హాస్ టాట్ us these two together.
1: ఏది నీ ధర్మము?
0: What is your dharma?
1: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవని సమాజ సేవని మమ ధర్మం అని చెప్పాలి మనం.
0: Your dharma, mama dharma, is sacred service to humanity.
1: సమాజమే లేకపోతే క్షణమైనా మనం జీవించలేము.
0: If there is no society of human beings, we cannot live for one moment.
1: మనం సొసైటీ వలనే ఈ సమాజం వలనే మన జీవితాన్ని పంపొందింప చేసుకుంటున్నాం.
0: It is only with the help of the society that
1: సర్వ సుఖమును సర్వానందమును కూడా సమాజం నుంచి అందుకుంటున్నాం.
0: All happiness and all experience comes to us from the society.
1: అట్టి కృతజ్ఞతను మనం అందించుకునే నిమిత్తమే సమాజమునకు సేవ చేయాలి.
0: In order to pay back this debt of gratitude, we should serve the humanity.
1: అదే నీ ధర్మం.
0: This is your dharma.
1: కనుకని కృష్ణుడు కూడాను అర్జునికి ఏం చెప్పాడు? నాయన సర్వదా సర్వకాలములు యందు కూడాను నన్నే స్మరిస్తూ ఉండమని చెప్పాడు.
0: It is in this context that Krishna told Arjuna, టు అట్ ఆల్ టైమ్స్ అండ్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ థింక్ ఆఫ్ హిమ్.
1: యుద్ధము చేసే సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుంది?
0: బట్ డ్యూరింగ్ ఎ బ్యాటిల్ హౌ కెన్ వన్ థింక్ ఆఫ్ గాడ్?
1: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
0: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
1: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: That human nature which regards all work as work done for God and the benefit of God.
1: మానవులందరికన్న ఒక దైవం యొక్క బిడ్డలే.
0: All human beings are children of God.
1: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
0: Such children of God should regard themselves like brothers, like sisters and promote each other's good and well-being.
1: కాని ఈనాడు మనము వేదికల పైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కాని ఆ సంబంధ బాంధవ్యం ఏమాత్రము లేవు.
0: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist.
1: ఈ పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
0: The meaning of these words is becoming extinct on the stage itself.
1: అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
0: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
1: ప్రేమ స్వరూపులారా, ఈనాడు ప్రపంచం యొక్క పరిస్థితి మీకు తెలియనిది కాదు.
0: ప్రేమ స్వరూపాస్, ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ది సిట్యుయేషన్.
1: అనేకమైనటువంటి అలజడి చోట మానవత్వము చాలా అలసిపోతున్నది.
0: As a result of several types of agitation in this world,
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ, భౌతిక అన్నింటి యందు కూడాను మానవత్వం చాలా అలసి, సొలసి, నిశ్చారమై నిలిచిపోతుండాలి.
0: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
1: ఆధ్యాత్మిక మార్గమునందు కూడాను అయోమయ స్థితిలో ఉంటుంది.
0: Even in the spiritual path, this become a confused state.
1: మానవుని యొక్క మనసు చాలా తబ్బిబ్బైపోతుంటుంది డౌట్స్ చేత.
0: Man's mind is being confused with many doubts.
1: ఎందుకనగా మానవుడు అనేక విధమైన అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
0: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
1: అనగా చెప్పటం ఒకటి, చేయటం మరొకటి, అందువలననే అనుమానాలకు గురి అయిపోతున్నాం.
0: The reason for this is we state one thing, we do a different thing.
1: కానీ మానవత్వం అట్టిది కాదు.
0: But mankind, man's nature is not like that.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: ఏది ది ప్రాపర్ స్టడీ?
0: What is this proper study?
1: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ, మూడు ఏకమైపోవాలి.
0: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
1: కానీ ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
0: But we are unable to reach such a sacred situation.
1: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
0: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
1: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
0: The word which we utter is one and the deed which we do is a different
1: thing. కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకము, వచస్సు ఏకం, కర్మణ ఏకం, మహాత్మనం.
0: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ అన్యత్, దురాత్మనం అనింది.
0: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
1: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
0: We should promote that kind of human nature which can harmonize our thought with word and
1: deed. జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
0: ప్రేమ స్వరూప
1: దీర్ఘ ప్రయాణం.
0: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
1: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసు లేక ఒక బాక్స్ లేక ఒక బ్యాగ్ తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
0: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
1: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
0: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైరింగ్. కనుకనే
1: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
0: దట్ ఈస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: మనము ప్రయాణమైపోతున్నాం.
0: We are undertaking the journey of life.
1: Ticket తీసుకున్నాము.
0: We have purchased a ticket.
1: దేహమనే రైల్లో ఎక్కినాము.
0: We have entered the train of our body.
1: మాట్లాడు, ఇంకే విధంగా పాటలు పాడు, బలిని చేయి, ఇంట్లో భోజనం చేయి, ఏం చేస్తున్నా గానీ ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
0: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
1: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి, స్టేషన్ వరకు నిలుచుకుండాలి.
0: This compartment is going on moving. It's not stopping in any station.
1: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
0: Where there is a station, it will stop.
1: కనుక మన జీవితంలో స్టేషన్ ఎక్కడది? శ్మశానమే మన స్టేషన్.
0: What is the station for our life? It is the burial ground which is the station for our life.
1: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ను మనం స్టేషన్ దిగేంత వరకును సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
0: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
1: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
0: The luggage which is in the form of our desires should be diminished by.
1: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బో అబ్బో అబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
0: Today man's desires are many, they are reaching the sky. అనేక
1: ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు.
0: Man is thinking of many thoughts.
1: ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
0: A poet who has produced one book wants to produce 10 books.
1: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంక 4 ఇళ్లు కట్టాలని ఆశపడుతున్నాడు.
0: An individual who has built a house wants to build 4 more houses.
1: ఒక లక్ష ఉన్నటువంటి మానవుడు నాకు 1 కోటి రూపాయలు కావాలని ఆశపడుతున్నాడు.
0: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
1: జాలడు పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము, ఏ సెకండ్ నందు, ఏ నిమిషం నందు, ఏ ప్రదేశం నందు మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
0: For a small stomach, we are making so many attempts, but towards the end, at some moment, at some second, this life is going to disappear like a twinkle.
1: మనం వేసినటువంటి ఊహాగానములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
0: ఆల్ ది ప్లాన్స్ విచ్ వి హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
1: కలలు చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్న దృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
0: The mansions which we see in our dream do not exist when we wake up.
1: ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
0: All that we see in this dream of the world, they are not the truth.
1: కనుక మన జగత్తంతా కూడాను దృశ్యకల్పితమైన జగత్తంతా కూడాను ఇది డే డ్రీమ్.
0: The created world is like a day dream.
1: మన ఊహలంతా కూడాను నైట్ డ్రీమ్.
0: All our thoughts are like the night dream.
1: కానీ రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: But the truth that both of them are dreams is to be recognized.
1: రెండింటి యందు నీవు ఉన్నావు అనేటువంటి ఆమ్నిప్రెజెంట్ యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
0: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
1: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
0: We should not waste our life with unnecessary words.
1: పవిత్రమైన మాటల చేత, పవిత్రమైన పలుకుల చేత మనం పరుణ ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
0: With sacred words and sacred talk, we should give happiness to others.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can always speak obligingly.
1: మనకి ఇచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
1: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
0: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
1: Prema swarupulara, kannulu matram manakichadu bhagavantudu.
0: Prema swarupas, God has given us the eyes.
1: Kani kannulaku okka shakti matrame undadi.
0: But the eyes have got only one type of power.
1: Chudagaladu matram.
0: They can only see.
1: Chevulunu ichadu rendu.
0: They have given 2 ears.
1: అవి కేవలం వినగలవు మాత్రమే కాని రెండవ శక్తి దానికి లేదు.
0: They can only listen. They have no other function.
1: ముక్కును ఇచ్చాడు.
0: He has given us the nose.
1: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుండాలి.
0: The nose can only breathe in and breathe out the air.
1: అని నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
0: But the tongue has got a double promotion in
1: taste. చూడగలదు, మాటలు చెప్పగలదు.
0: It can taste and it can speak.
1: కనుక ఇది చాలా శక్తివంతమైనటువంటిది. కనుక మొట్టమొదట మనం టంగ్ను కంట్రోల్ చేసుకోవాలి.
0: Since this tongue is a very powerful organ, we should control the tongue.
1: ఇది నాలుగు రకములైనటువంటి పాపములు చేస్తుండాలి.
0: This tongue can commit 4 types of sin.
1: అసత్యమాడటం ఒకటి.
0: To speak untruth is one.
1: చాడేలు చెప్పటం రెండోది.
0: To speak ill of others is another.
1: ఇంకా పరులను దూషించేది మూడవది.
0: టు ఫైండ్ ఫాల్ట్ అండ్ బ్లేమ్ అదర్స్ ఇస్ ది థర్డ్ వన్.
1: అతిభాష మాట్లాడేది నాలుగవది.
0: టు టాక్ టూ మచ్ ఇస్ ది ఫోర్త్.
1: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుంది.
0: బై దీస్ ఫోర్ మెథడ్స్ ది టంగ్ ఇస్ అక్యుములేటింగ్ సిన్స్.
1: కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: Therefore, we must first recognize this fact and control
1: it. Only when we
0: can control this palate or the tongue, will we be able to control our vision.
1: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్ ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్ ది టంగ్ ఇస్ మోస్ట్
1: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
0: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
1: Adhika bhasha cheta gnapa shakti taggi potundadi.
0: By talking too much one's own strength and memory
1: mari yokka atma shakti karigi potundadi.
0: Our strength of the atma melts away.
1: Naralu balahinam aipothundadi.
0: Our nerves become weak.
1: Samajamulo chedda peru ostundadi.
0: In the society we get a bad name.
1: Kanuka manamu quiet ga kontha varaku nishabdamga అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంట్లో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
0: సో క్వైట్లీ అండ్ వితౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ స్ట్రెంగ్త్ అవర్ మైండ్.
1: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబీది చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
0: To train oneself in this manner in his daily life.
1: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని సమాజం యొక్క అభివృద్ధిని సమాజం యొక్క క్షేమాన్ని లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
0: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
1: Manavudu moodu rakamulaina sadhanato nityamu jeevisthunnadu.
0: Man lives every day with three types of sadhana.
1: Sadhana. ఇంకొక సాధన సమాజ సాధన.
0: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
1: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
0: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్ హీఈస్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
1: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
0: Japa and jhana is purely an individual effort.
1: ఇంటిలో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
0: To harmonize all the members of the family and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
1: సమాజంలో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకును సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన.
0: Entering the society and making others' life bearable and happy.
1: దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
0: This kind of service to the society should be done by us without wanting to get some selfish benefit.
1: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
0: We should not have in our mind some kind of a selfish desire and serve
1: ఈ విషయమంతా ఇక్కడను విశ్వస్వరూపం.
0: This entire world is the form of God.
1: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
0: Serving society should be regarded by others as
1: మానవ సేవనే మానవ సేవ.
0: To serve man is to serve
1: జన సేవనే జనార్దన సేవ.
0: To serve human beings is to serve జనార్దన.
1: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధముల కూడా నిత్య కళ్యాణ పచ్చలతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహము ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there's no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
1: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
0: We should regard any change in the country, in the time and in the situation as not affecting.
1: Bharat desame na desam anetundi swarthamlo kuda manam undakoddu anni desamulu manave.
0: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
1: Oka pedda gruham lopala okkoka desam okkoka room vantidi.
0: In a big mansion, each country is like a room in the mansion.
1: Adeka vishwamu anetundi oka pedda gruhamu.
0: We should regard the entire world as a mansion.
1: Ee vishwam anetundi gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu.
0: In this huge mansion, different countries like Germany, Japan, China, they are like distinct rooms.
1: Kanuka ee vidhamainatundi samatvam cheta manavudu enaadu abhivruddhi pondutado appudu loka samastha sukhino bhavantu.
0: when man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
1: Itti samatattvanni, itti prema tattvanni, divyamainatvanti bhavanni prati manavudu kodanu yenadu abhivruddhi pondutaro, yenadu dinini abhivruddhi gavinchukuntado, aa naade mana jeevitham kodanu dhanyamaipothundi.
0: Such equal attitude and such love and compassion to everyone, if you can promote, that day our life's purpose would have been fulfilled.
2: You were listening to a Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of May 1980 on the occasion of the anniversary of

సో వైల్ కమింగ్ బ్యాక్ ఇట్స్ లైక్ అ దర్బారీ. సని ద ప నీ ఇస్ కోమల్ ని ద ప మగ రే సా.

0: So that brings us to the end of the current episode of Radio Sai Vintage Bhajan Classroom. Dear listeners, in this first batch of this program, we decided to do 9 bhajans. So there's one more. And with that, we would have completed the first installment of Radio Sai Vintage Bhajan Classroom. Do tell us what you feel about this program. Share with us your feedback, your comments, your requests. As always, you can write to listener@radiosai.org. With gratitude and humility, we offer this endeavor at His lotus feet.
1: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 29th of December 2016 as part of Thursday Live from Prashanthi Nilayam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
3: Bhagwan Sri Satya Sai Baba ne सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 16 सितंबर 1984 को दिया गया प्रवचन सुनेंगे।
4: भूमिका। अपार प्रेम एवं करुण भावना से भगवान बाबा द्वारा प्रदत्त भगवद गीता की प्रवचन श्रृंखला का यह अंतिम भाग है। इससे पहले दिए गए 33 प्रवचनों के निचोड़ को भगवान बाबा ने लगभग इस प्रवचन में समेट कर गीता के समाहार स्वरूप को प्रस्तुत किया है। स्वामी का उपदेश है कि कर्म और देह पर्याय शब्द हैं, क्योंकि कर्म से देह की प्राप्ति होती है और देह कर्म करने हेतु ही प्राप्त होती है। कर्म किए बिना जीवन यापन असंभव है, अतः मानव को ऐसे कर्म क्षेत्र में प्रवेश करना चाहिए जहां वह मात्र साक्षी बनकर रहे और समस्त कर्म ईश्वर की प्रीति के लिए करता रहे। ऐसा करने पर ही कर्म क्रमशः योग और यज्ञ में परिणत होता है। भगवान बाबा ने अर्जुन के माध्यम से हम सभी को निष्काम कर्मठ बनने का उपदेश दिया है। निष्काम भावना से कर्म करने हेतु हृदय का दुर्गुणों से विमुक्त और विशुद्ध होना अनिवार्य है। स्वामी ने लगभग प्रत्येक प्रवचन के अंत में एक ही बात दोहराई कि गीता के पाठ मात्र से कोई प्रयोजन नहीं है, प्रत्युत उसके उपदेशों में से एक या दो का आचरण हमें अपने जीवन में अवश्य करना चाहिए।
5: कर्मानुबंधीनी मनुष्य लोके जगत्तु ब्रह्ममयम, ब्रह्ममयमैन जगत्तु कर्ममयम। सृष्टि अनुनदे कर्म, कनुक देह में कर्म, कर्म अनगा जीवशक्तिये, జీవశక్తి ఉపాధులే దేహములు, ఉపాధులను ధరించటం చేతనే దేహములకు కర్మ అని పేరు. కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి. ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి. కనుకని కర్మానుబంధీని మనుష్యలోకి,
4: కర్మానుబంధీని మనుష్యలోకి. జగత్ బ్రహ్మమయ హై, ब्रह्ममय यह जगत कर्ममय है। सृष्टि ही कर्म है, अतः देह ही कर्म है। कर्म अर्थात जीव शक्ति है। इस जीव शक्ति की उपाधियां ही देह हैं। उपाधियों का धारण करने के कारण ही देह का नाम कर्म पड़ा। कर्म के अनुसार ही देह बनती है। इन कर्मों का फल भोगने के लिए ही शरीर धारण हो रहा है। अतः कर्मानुबंधीनि मनुष्य लोके,
6: మనుష్యత్వం అనగా కేవలము ముముక్షోత్వంతో కూడినటువంటిది మాత్రమే కాక కర్మతో అనుబంధమైనటువంటిదిగా కూడాను మనము గుర్తించాలి. మానవత్వము కర్మపూరితమైనటువంటిది. తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు. వేదావాత కర్మ అనగా దేహమనే దీని యొక్క అర్థము. కర్మక్షేత్రం అనగా దేహమే, ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే. దేశకాలములు, ప్రకృతి వికారములు సమస్తము కూడాను కర్మము యొక్క ఫలితములే. కనుకని తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
4: హమే అవగత హోనా చాహియే కె మనుష్యత మాత్ర మోక్ష సే సంబద్ధ నహీ హై, పరంతు యహ కర్మ సే ఆబద్ధ హై. మానవ జీవన్ కర్మ సే పరిపూర్ణ హై. విగత మే కియే గయే కర్మో కా ఫల్ భోగనే కే లియే మనుష్య దేహ ధారణ కర్ రహా హై. అతః స్థూల రూప మే కర్మ కా అర్థ దేహ హీ హై. కర్మ క్షేత్ర కా అర్థ దేహ హీ హై. ధర్మ క్షేత్ర కా అర్థ బ్రహ్మా హై. దేశ ఔర్ కాల్ ప్రకృతి కే పరివర్తిత స్వరూప హై. సబ్ కుచ్ కర్మ కా హీ పరిణామ హై. అతః ఉపనిషద్ కా కథన హై కి సబ్సే పహలే కర్మ కో ప్రణామ కర్నా చాహియే. తస్మై కర్మణే నమః.
6: మంచి కాని చెడ్డ కాని, పాపం కాని పుణ్యం కాని ఇవి రెండు కూడాను భగవత్ విభూతలే. కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు. కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు. ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం. ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
4: అచ్చాయి హోయా బురాయి, పాప హోయా పుణ్య, యే సబ్ ఈశ్వర్ కీ విభూతియాం హీ హై. అతః జో యోగీ హై వహ అచ్చాయి ఔర్ బురాయి కో లక్ష్య మే న రఖతే హువే జో కుచ్ ప్రాప్త హై ఉసే ఈశ్వర్ కీ విభూతి మాన్కర్ ఉస్కా అనుభవ్ కర్నే కే లియే తయ్యార్ రహతా హై. కర్మాచరణ కో హీ ప్రధాన కర్తవ్య కే రూప్ మే పహచాన్తా హై. జన్మ కీ సార్థకతా కే లియే యహ కర్మాచరణ, జన్మ కీ యహ సార్థకతా ఈశ్వర్ కే అనుగ్రహ సే ప్రాప్త హోతీ హై.
6: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది. కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది. గీత అనగా పాట. ఎవరి పాట? భగవంతుడు పాడే పాట. ఈ పాటను విన్నవారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది. ఈ పాట రుద్రభూమి యందు, భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
4: ఈశ్వర్ కి అమృతుల్య వాణీ మే యహ ప్రాప్త హోతీ హై. అతః ప్రథమతః ఇస్కా నామ్ భగవద్గీతా పడా. గీతా అర్థాత్ గీత్. కిస్కా గీత్? ఈశ్వర్ కే ద్వారా గాయా గయా గీత్. యహ నిర్ధారిత్ కియా గయా కి జో ఇస్ గీత్ కో సున్తే హై ఉన్కే లియే దుఃఖ కీ నివృత్తి ఔర్ ఆనంద్ కీ ప్రాప్తి హోగీ. ఇస్ గీత్ కే రుద్రభూమి ఔర్ భద్రభూమి మే సర్వత్ర గాయే జానే కే కారణ ఇన్ దోనో కో విభూతి కా లక్షణ నిరూపిత్ కియా గయా హై.
6: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని, మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది. తిరుత్తుండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు. ఈశ్వర, నా ఆత్మనే నీవు, నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి, నా దేహమే నీ ఇల్లు, నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను నీ పూజా విధానములు, నా ప్రాణములు నీ గణములు, నేనెక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే, నా మాటలన్నీయును నీ మంత్రములే, నా చర్యలన్నీయును నీ పూజలే. ఈ విధముగా సర్వేంద్రియముల యొక్క చైతన్యమును భగవత్ అర్పితము గావించడం చేతనే తాను గొప్ప యోగిగా మారిపోయాడు.
4: సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం. జబ్ హమ్ కోయి కామ్ ఈశ్వర్ కీ ప్రీతి కే లియే కర్తే హై తబ్ వహ యోగ్ మే రూపాయిత హోతా హై. తిరుతుండాల్వార్ నే కహా, హే ఈశ్వర్, తుమ్ హీ మేరీ ఆత్మా హో, तुम्हारी अर्धांगिनी पार्वती ही मेरी बुद्धि है, मेरी देह ही तुम्हारा घर है। अपने दैनंदिन जीवन में मैं जो भी सभी कर्म करता हूं वे सब तुम्हारी पूजा की विधि हैं। मेरे प्राण ही तुम्हारे गण हैं। मैं जहां भी संचार करता हूं वह तुम्हारी प्रदक्षिणा है। मेरी बातें ही तुम्हारे मंत्र हैं, मेरी समस्त चर्याएं तुम्हारी पूजा हैं। इस प्रकार सर्वेंद्रियों की चेतनता को ईश्वर के प्रति समर्पित करने के कारण ही वह एक महान योगी हुआ।
6: మానవుడు చేసేటువంటి సర్వకర్మలు కూడాను భగవద్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది. అనాసక్తి యోగం నుండే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు. ఒక చిన్న ఉదాహరణ, అర్జునుడు భగవద్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు. మామను స్మరయుద్ధచ అన్నాడు, నన్ను స్మరించుచు నీ నీవు యుద్ధము చేయమన్నాడు. ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు. ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు. భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు. భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము, భగవంతుని తృప్తిని పరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
4: మానవ ద్వారా కియే జానే వాలే సమస్త కర్మ జబ్ ఈశ్వర్ కే ప్రతి సమర్పిత హోతే హై तब वे अनासक्त कर्म में रूपायित हो जाते हैं। योगियों ने पहचाना कि अनासक्त योग में ही पवित्र आत्मतत्व निहित है। एक छोटा सा उदाहरण, अर्जुन ने ईश्वर की आज्ञा को सर आंखों पर मानते हुए युद्ध किया। श्री कृष्ण ने कहा माम अनुस्मर युद्धच्च, कहा कि मेरा स्मरण करते हुए युद्ध करो, जो कुछ भी करो मुझे समर्पित करने की भावना के साथ करो, ऐसा समर्पण मुझे अत्यंत प्रिय है। भगवत प्रीति के बिना भक्त किसी भी गंतव्य तक नहीं पहुंच सकता है। ईश्वर को प्रसन्न करना ही भक्त का लक्षण है, ईश्वर को संतुष्ट करना ही भक्त का कर्तव्य है।
6: కనుక నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు. ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది. కానీ దక్షుడు యజ్ఞముతో ప్రారంభించాడు, ఈశ్వరుణ్ణి తిరస్కరించాడు, ఋషుల ఆజ్ఞను కూడాను ఉల్లంఘించాడు, మమకార అహంకారం చేత యజ్ఞము ప్రారంభించాడు. ఈ అహంకార తత్వం అనేటువంటిది ఇది ఒక యుద్ధముగా మారిపోయింది. భగవత్ ఆజ్ఞచే యుద్ధమును ఆచరించినటువంటి అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది. భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
4: ఇసీలియే శ్రీకృష్ణ ఉపదేశ దియా, తుమ్ అప్నే కర్తవ్యం కా పాలన్ కరో ఔర్ మేరీ ఆజ్ఞా కా పాలన్ కరో. इस प्रकार ईश्वर की आज्ञा का पालन करते हुए युद्ध करने के कारण वह एक यज्ञ में रूपायित हो गया। परंतु दक्ष ने यज्ञ से आरंभ किया, ईश्वर का धिक्कार किया, ऋषियों की आज्ञाओं का भी उल्लंघन किया, ममत्व और अहंकार से यज्ञ आरंभ किया। यह अहंकार तत्व ही युद्ध में परिणत हुआ। ईश्वर की आज्ञा से युद्ध करने वाले अर्जुन के लिए वह यज्ञ में रूपायित हुआ, परंतु ईश्वर की आज्ञा का उल्लंघन करके किया गया यज्ञ युद्ध में परिणत हुआ।
6: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞం భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి. భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు ఇది యజ్ఞమైనప్పటికీ యుద్ధముగానే మారుతుంది. తన హృదయమునందున్నటువంటి యొక్క పరితాపములే బహిర్ముఖమైనప్పుడు ఇది ఒక విధమైనటువంటి యొక్క వాదోపవాదములుగా రూపొందుతుంది.
4: అత कौन सा युद्ध है और कौन सा यज्ञ है? ईश्वर के प्रति समर्पित सभी कर्म यज्ञ में ही रूपायित होते हैं। ईश्वर की आज्ञा का उल्लंघन कर शास्त्र विरोधी कार्यों में प्रविष्ट होकर अहंकार और आडंबर पूर्ण कर्मों का आचरण कर राग और द्वेष को उकसाने पर यज्ञ भी युद्ध हो जाता है। हृदय में निहित व्यथा जब बहिर्मुख होती है तो वही वाद विवाद में परिणत होती है।
6: कनुकने ना आज्ञनु सिरसा वहिंचि नीवु ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు అర్జున. మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన ఈ క్షణికమైనటువంటి దేహము నీవు కాదు, సాక్షిభూతుడైనటువంటి ఆత్మనే నీవు. కేవలము 6 అడుగులు ఎత్తుగలిగినటువంటి యొక్క దేహము, ఈ అష్టపంజరము నీవు కాదు, విశ్వాత్మక స్వరూపుడు నీవు. చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ శరీరము నీవు కాదు, జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడైనటువంటి ఆత్మవే నీవు. కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క శుద్ధ స్వరూపుడు నీవు కాదు, కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
4: ఇసీలియే శ్రీకృష్ణ నే కహా, మేరీ ఆజ్ఞా కా పాలన్ కర్తే హువే అప్ని దేహాత్మ భావనా కో దూర్ కరో. హే అర్జున్, మల మూత్ర మాంస रक्तादि दुर्गंध से पूर्ण यह देह तुम नहीं हो, तुम मात्र साक्षी भूत आत्मा हो। 6 फीट लंबी यह देह और अस्थि पंजर तुम नहीं हो, तुम विश्वात्म स्वरूप हो। जन्म और मृत्यु से युक्त यह शरीर तुम नहीं हो, जिसके जन्म मरण नहीं है, वह शाश्वत स्वरूप आत्मा ही तुम हो। काल के कथनानुसार कर्म करने वाले क्षुद्र स्वरूप तुम नहीं हो, तुम तो काल को चबाकर शरीर धारण करने वाले कांति स्वरूप हो।
6: अनित्य नित्यम योक्त तत्त्वा बोधिंचि ज्ञानाज्ञानमुल योक्त तत्त्वमुनु विचारिंचमनि ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని, అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని, సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని, నిందాస్తుతులు దేహములకే కాని ఆత్మకు కావని, లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని, నీతి సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరుచుకోమని, అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని, ఈ విధముగా అనేక విధములుగా కూడాను ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుని ప్రవేశపెట్టాడు.
4: श्री कृष्ण ने अनित्यानित्य तत्व का उपदेश देते हुए ज्ञान और अज्ञान संबंधी तत्व पर विचार करके नित्य एवं अनित्यता के सत्य से अवगत हूं तभी स्थित प्रज्ञ होना संभव है कहते हुए सुख दुख को समान मानने, निंदा और स्तुति देह संबंधी हैं, आत्मा से संबंधित नहीं यह समझने, लाभ और हानि के कर्मों से युक्त होने तथा कांति से असंबद्ध होने, समत्वपूर्ण चित्त को बढ़ाने और तभी कर्तव्य में सार्थक हो सकने तथा नित्यानित्य तत्व को परखने के अनेक प्रकार से उपदेश देकर इनमें अर्जुन को प्रविष्ट कराया।
6: कनुकने दैवमु ఒక్క దేహముతో మాత్రమే కూడినవాడు కాదని, ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని, సర్వత్రా ఉండినటువంటి యొక్క సమతత్వం అని, ఇది కేవలం దేవకీ వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని, దశరథ కౌసల్యకు జన్మించినటువంటి వాడు కాదని, ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని, దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వమని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
4: శ్రీకృష్ణే బార్ బార్ ఉపదేశ దేతే హువే ఆగే కహా కి ఈశ్వర్ మాత్ర ఏక్ దేహ సే యుక్త నహీ హై, यह उपाधियों से युक्त शक्ति नहीं है, अपितु सर्वत्र व्याप्त समतत्व है। यह मात्र देवकी और वसुदेव के यहां जन्मा शरीर नहीं है, दशरथ और कौशल्या के यहां जन्मा मात्र नहीं है, मात्र यह उपाधि ही तुम्हें आदर्श निरूपित कर रही है, दैवत्व सर्वत्र व्याप्त आत्मतत्व है।
6: अंदुवल्लनी అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునికి బోధించాను. సూర్యుని ద్వారా మనువు వినగలిగాడు, మనువు నుంచి ఇచ్చుకుడు విన్నాడు, అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది. క్రమక్రమేణ ఇది అడుగున పడింది. ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు. ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి. సూర్యుడు ఏనాటివాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అసురులకు ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
4: శ్రీకృష్ణుని కహా, హే అర్జున్, ఇస్ భగవద్గీత కా మేనే బహుత్ పహలే సూర్య కో ఉపదేశ దియా, ఇసే సూర్య ద్వారా మను సున్ పాయ, మను సే ఇక్షుక్ నే సునా, వహాం సే రాజయోగియోం కా ప్రవేశ్ హువా, ధీరే ధీరే యహ విలుప్త సా హో గయా, ఆజ్ ఐసే పవిత్ర జ్ఞాన కా ఉపదేశ తుమ్హే కర్ రహా హూం. ఇస్ సందర్భ మే అర్జున్ కే మన్ మే అనేక సందేహ ఉత్పన్న హువే. అర్జున్ ఇస్ విచార్ మే డూబ్ గయే కి సూర్య కబ్ కే హై, శ్రీ కృష్ణ కబ్ కే హై, ఆజ్ కే శ్రీ కృష్ణ నే ఉస్ సమయ కే సూర్య కో కైసే ఉపదేశ దియా.
6: అర్జున, నీ సందేహం నాకు తెలుసు. మనసు నెరిగిన మాధవుడు గనక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహము మాత్రమే నేను కాదు, నేను అజుడు, సర్వంతర్యామి, సర్వజ్ఞుడను, దేశ కాలమునకు ఏమాత్రం కూడాను బద్ధుడు కానటువంటి వాడను, సర్వకాలములు ఎందుకూడను నేనున్నాను, కేవలం కాయమును మాత్రమే నీవు ప్రమాణంగా తీసుకుని ఈ ద్వాపర యుగములకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు, యుగములన్నీ నాలోనే ఉన్నవి, కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడాను జమకట్టకు, కాయము మారుతుండవచ్చు, ఆ కాలమునందు నేను ఆయా కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
4: మనకో భాప లేనే వాళ్ళ హోనేకే కారణ మాధవ్ నే ముస్కురాతే హువే కహా, హే అర్జున్, తుమ్హారా సందేహ ముఝే పతా హై, హే అర్జున్, మే యహ దేహ మాత్ర నహీ హూ, మే అజ్ హూ, సర్వాంతర్యామి హూ, సర్వజ్ఞ హూ, దేశ ఎవం కాల్ సే ఆబద్ధ నహీ హూ, మే సభీ కాలో మే విద్యమాన్ హూ, ఇస్ శరీర్ మాత్ర కో ఆధార్ మాన్ కర్ తుమ్ ముఝే ఇస్ ద్వాపర్ యుగ్ సే సంబద్ధ సమజ్ రహే హో, సమస్త యుగ్ ముఝ్మే హీ సమాయే హువే హై, ఇసీలియే ఇస్ శరీర్ ఔర్ ఉస్ సమయ కో మత్ జోడో, శరీర్ బదల్తా రహ సక్తా హై, మే సమయ కే అనుసార్ శరీర్ ధారణ కర్ కర్మాచరణ హేతు ఉత్పన్న హోతా రహతా హూ. ఇస్ సత్య సే అవగత హోకర్ అర్జున్ ఈశ్వర్ కీ సర్వజ్ఞత కో కుచ్ హద్ తక్ సమజ్ పాయే.
6: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు, కేవలము బాహ్యమైనటువంటి చర్యలను ఆధారం చేసుకుని ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యంగా ఉంచుకొని దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాం. కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు. మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా, ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు, నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకొనకు. ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది. రూపనామములకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి, అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి. అప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది. ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు, విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
4: సర్వజ్ఞత సే అవగత హోనా సబ్కే లియే సంభవ్ నహీ హై, ఈశ్వర్ కి బాహ్య చర్యాఓ ఔర్ బాహ్య కర్మో కో హీ దృష్టి మే రఖతే హువే హమ్ భవిష్య కే బారే మే విచార్ కర్ రహే హై. శ్రీ కృష్ణ నే అర్జున్ సే కహా, తుమ్ విశాల హృదయీ హోకర్ ప్రగతి కరో, పహలే వ్యక్తి కే రూప్ మే ఆరంభ హో, ఇస్ వ్యక్తిత్వ సే సమాజ్ మే ప్రవేశ్ కరో, అప్నే జీవన్ కో ఇస్ వ్యక్తిత్వ మే హీ వ్యర్థ మత్ కరో, యహ వ్యక్తిత్వ మాత్ర రూప్ ఔర్ నామ్ సే హీ యుక్త రహతా హై, ఇస్ రూప్ ఔర్ నామ్ సే పరే కీ విశాల స్థితి మే తుమ్హే పహుంచనా హై, వహాం సే ధర్మ జో సర్వాత్మ కా స్వరూప హై తుమ్హే ఉస్కా అనుభవ ప్రాప్త కర్నా హై. సదా తుమ్హారే ద్వైత్ మే రహనే కే కారణ తుమ్హారా జీవన్ ద్వంద్వ సే యుక్త రహతా హై, ఇస్ ద్వైత్ సే విశిష్టాద్వైత మే ప్రవేశ్ కరో, విశిష్టాద్వైత సే అద్వైత్ కో హీ అప్నా గంతవ్య మానో.
6: కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను, వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు. బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట. ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటిది. క్రమక్రమేణ సంఘం శరణం గచ్చామి అన్నాడు. కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి. దీనినే సర్వస్వంగా నీవు భావించొద్దు. సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది. కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు. సంఘమునకు రూపము లేదు, కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం. కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
4: ఇసీలియే బుద్ధనే వేద సంబంధీ విషయం సే అనభిజ్ఞ రహనే పర్ భీ వేద కీ భావనాఓ ఔర్ ఆశయ కా ఆచరణ కర్ ఉన్హే నిరూపిత కియా. సబ్సే పహలే బుద్ధం శరణం గచ్ఛామి కహా. యహ్ మాత్ర వ్యక్తిగత స్తర హై. ధీరే ధీరే సంఘం శరణం గచ్ఛామి కహా. వ్యక్తిగత భావనాయే మాత్ర సంకుచిత హోతీ హై, ఇన్హే హీ తుమ్ సర్వస్వ మత్ మానో. యహ్ మాత్ర సముద్ర మే ఏక్ బూంద కే బరాబర్ హై. సంఘం శరణం గచ్ఛామి, సమాజ్ మే తుమ్ ఏక్ సామాజిక్ స్వరూప్ ధారణ కర్ విశాల్ హృదయ కో వికసిత్ కరో. సమాజ్ కా కోయి స్వరూప్ నహీ హై, వ్యక్తియోం కా సమూహ మాత్ర సమాజ్ హై. అతః వ్యక్తిత్వం కా సాముదాయిక్ స్వరూప్ హీ సమాజ్ కా స్వరూప్ హై.
6: లైఫ్ ఇంటూ యూనిట్ విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ, ఇది దైవత్వం. కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు. అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటుంది. ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘములకు ఏమాత్రము సంబంధం ఉండదు. ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు. కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి. ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు. కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
4: జబ్తుం అత్యంత విశాల్ ఆత్మతత్వకు అపనావోగే తబ్ వహ విశాల్ తత్వ మే రూపాయిత హోగా. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ యహీ దైవత్వ హై. సంఘం శరణం గచ్చామి, తుమ్ ఇస్ సమాజ్ మే విశాల్ హృదయ వాలే బనో. పరంతు యహ సమాజ్ కుచ్ లోగో కా హీ సముదాయ హై. ఏక్ దేశ్ కే సమాజ్ ఔర్ దూసరే దేశ్ కే సమాజ్ మే కోయి సంబంధ నహీ రహతా హై. ఏక్ నామ్ సే విద్యమాన్ సమాజ్ ఏవం దూసరే నామ్ సే విద్యమాన్ సమాజ్ మే భీ కోయి సంబంధ నహీ రహతా హై. ఇస్ ప్రకార్ సమాజ్ కీ భీ సీమాయే హోతీ హై. ఇస్ ప్రకార్ సీమాఓ సే యుక్త సమాజ్ ఉతనే ఉత్కృష్ట నహీ హై. ఇసీలియే సర్వాత్మ స్వరూప్ ధారణ కర్నే వాలే కే ప్రతి ధర్మం శరణం గచ్ఛామి కహా.
6: ధారయతీతి ధర్మ, జగత్తునే ధరించినటువంటిది ఈ ధర్మము. ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది మనం కొంత విచారిస్తే ఆ పదార్థము యొక్క గుణమే. ఏ పదార్థము యొక్క గుణము? పరార్థము యొక్క గుణమే ఇది యొక్క యథార్థము. పరార్థమే ఈ యొక్క వస్తువు, అదే పరబ్రహ్మతత్వము. పరబ్రహ్మతత్వమును ఆధారముగా చేసుకున్నదే ధర్మము. మాయోపాధి మాయోపాధి భగవంతుడని అంటారు, కాని కాదు ధర్మోపాధి భగవంతుడు. కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. కనుకనే ధర్మస్వరూపుడు భగవంతుడు. కనుక ధర్మం అనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
4: ధారయతి ఇతి ధర్మ, జగత్ కో హీ ధారణ కర్నే వాలా హై యహ ధర్మ. ధర్మ క్యా హై? ఇస్ పర్ విచార్ కర్నే సే జ్ఞాత హోతా హై కే ఉస్ పదార్థ కా గుణ హీ హై. किस पदार्थ का गुण? परार्थ का गुण ही यथार्थ है. परार्थ ही वह वस्तु है, वही परब्रह्म तत्व है. इस परब्रह्म तत्व को आधार बनाने वाला ही धर्म है. ईश्वर को मायोपाधि मायोपाधि कहते हैं, नहीं, ईश्वर धर्मोपाधि है. इसीलिए श्रीकृष्ण ने धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे कहा। अतः ईश्वर धर्म स्वरूप हैं, इसीलिए धर्म को ईश्वर के विशाल तत्व को निरूपित करने वाला कहा गया है।
6: काना नीवु ई व्यक्तित्वम नुंडी कोंतवरकु कूडानु దివ్యమైనటువంటి భావంలో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు. ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యమును ఉంచుకోకు, ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి, నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు. దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది, లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది. జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
4: అత శ్రీకృష్ణ నే కహా కే ఇస్ వ్యక్తిత్వ సే దివ్య భావనా మే తుమ్ ప్రవేశ్ కరో, తుమ్ ఇస్ దేహ కో హీ అప్నే లక్ష్య మే మత్ రఖో, యహ తుమ్హే దిఖాయి పడనే వాలీ ఏక్ ఉపాధి మాత్ర హే, ఇసీలియే అప్నీ దృష్టి కో విశాల్ కరో. దృష్టి కే బ్రహ్మమయ హోనే పర్ హీ सृष्टि सर्वमय हो जाती है, अथवा तुम्हारी दृष्टि के धर्ममय होने पर ब्रह्म सर्वमय हो जाता है. जगत को ब्रह्म के रूप में देखना चाहते हो तो अपनी दृष्टि को धर्ममय करो.
6: नी धर्मम एमिटि व्यक्तिगतंगा नीवु क्षत्रियुडवु, ई क्षत्रियत्वमुनकु तगिनटुवंटि कर्तव्यमु युद्धमे. నీవు కాలుంద్రుకి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు, కౌరవులే నీ కాలుంద్రుకి కయ్యానికి సిద్ధమయ్యారు, కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు. ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞ శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
4: తుమ్హారా ధర్మ క్యా హే? వ్యక్తిగత రూపమే తుమ్ క్షత్రియ హో, ఇస్ క్షత్రియత్వ కే లియే సహీ కర్తవ్య యుద్ధ హీ హే. तुम्हें पैर को कुचलकर वैर मोल लेने की आवश्यकता नहीं है, क्योंकि कौरव ही तुम्हारे पैर को कुचलकर वैर के लिए तैयार हुए हैं. अतः मैं तुम्हें आदेश देता हूं कि अपने कर्तव्य का पालन करो, मेरी आज्ञा को सर आंखों पर रखते हुए अपने कर्तव्य का पालन करो.
6: ई धर्मम योक्क स्वरूपानि कूडानु निरूपिंचाडु अर्जुन. अग्निकि దహన శక్తి తాని ధర్మం, దహన శక్తియే లేకుండినా అది బొగ్గవుతుంది గాని అగ్ని కాదు. మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము, ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు. అదే విధంగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మం, కనుక తాని సహధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు? చక్కెరకు తీపి దాని సహధర్మము, ఈ తీపినే లేకపోతే అది ఉప్పు అవుతుంది చక్కెర కాదు. కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
4: ధర్మ కా స్వరూప్ నిరూపిత్ కర్తే హువే శ్రీకృష్ణ నే కహా, హే అర్జున్, దాహనే కి శక్తి అగ్ని కా ధర్మ హే. దాహనే కి శక్తి హీ నా హో తో వహ కోయలా హోగా, అగ్ని నహీ. బర్ఫ్ కా ధర్మ ఠండక్ హే, उस ठंडक के न होने पर वह बर्फ ही नहीं होगा. इसी प्रकार प्रत्येक शरीर के लिए मरण ही उसका धर्म है. अतः अपने सहज धर्म का अनुभव करने पर संकोच अथवा चिंता ही क्यों? शक्कर के लिए मिठास उसका धर्म है, इस मिठास के न होने पर वह नमक होगा, शक्कर नहीं. जिस प्रकार अग्नि के लिए दहने की शक्ति है, बर्फ के लिए ठंडक है, उसी प्रकार जन्मे हुए शरीर के लिए मृत्यु.
6: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీ ఏమాత్రముకూడను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు. ఏ విధంగా నీవు ప్రవేశించాలి? ఈ స్థితప్రతి లక్షణాన్ని దృష్టి యందు ఉంచుకో, నీ మోహమును నిర్మూలము గావించుకో. నిర్మమో నిరహంకార సతాంతి మధగచ్చతి, శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు. కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు, దైవాజ్ఞను ఉల్లంఘించకు, నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో. ఈ మానవత్వంలో ఉండినటువంటిదంతా మాయను నిర్మూలం గావించటమే.
4: అత అప్నే బంధువు ఔర్ మిత్రో కి స్థితి కో జరా భీ లక్ష్య మే నా రఖతే హువే युद्ध में प्रविष्ट हो। किस प्रकार प्रविष्ट होना चाहिए? इस स्थित प्रज्ञ के लक्षण को दृष्टि में रखो, अपने मोह का उन्मूलन करो। निर्ममो निरहंकार स शांति मधिगच्छति। यदि तुम शांति प्राप्त करना चाहते हो तो इस अहंकार और मोह का उन्मूलन करो। अतः तुम दैवत्व को मत भूलो, ईश्वर की आज्ञा का उल्लंघन मत करो, अपनी मानवता को सदा याद रखो। మానవ జీవన కా లక్ష్య మాయా కా ఉన్మూలన్ హీ హై.
6: మానవత్వం అనగా ఎంఏఎన్ మ్యాన్, ఎం అనగా మాయా రిమో, ఏ ఆత్మస్తి, ఎన్ నిర్వాణం అటైన్. మాయను నిర్మూలముగా ఉంచి దైవాన్ని దర్శించి నిర్వాణమనే ఆత్మ ఆనందంలో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం. దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
4: మానవ జీవన్ అర్థాత్ మ్యాన్, एम अर्थात माया रिमूव, ए अर्थात आत्मा सी, एन अर्थात निर्वाणा अटेन। माया का निर्मूलन कर, ईश्वर का दर्शन कर, निर्वाण रूपी आत्मानंद में विलीन होना ही मानव जीवन का कर्तव्य है। इसी का तुम बार बार स्मरण करते रहो।
6: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు, లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు, లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రజెంటేషన్ చేసేటువంటిది కాదు. నీకు కావలసినటువంటి శాంతి నీయందే ఉంటున్నది, నీయందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది. కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీవు ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు. పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు, అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు. కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
4: శాంతి హమే బాజార్ మే మిల్నే వాలా పదార్థ నహీ హై, యహ్ తుమ్హారే రాజ్య మే మిల్నే వాలా నహీ హై, అథవా తుమ్హారే బంధు ఔర్ మిత్రో ద్వారా దియా జానే వాలా ప్రజెంటేషన్ నహీ హై. తుమ్హే జో శాంతి ఆవశ్యక హై వహ్ తుమ్ మే హీ హై. अपने अंदर खोजने पर ही यह शांति तुम्हें मिल सकती है। अतः बाह्य दृष्टि को त्याग कर आंतरिक दृष्टि को विकसित करो। जिसमें बाह्य दृष्टि है वह पशु है, जिसमें आंतरिक दृष्टि है वही मानव है। अतः इस मानव जीवन को तुम सार्थक करो।
6: एकानोक समय मिलो नारदुडु एन्नियो विद्यलनु अभ्यसिंचि 64 విద్యలనంతా అభ్యసించినాడు. ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు. ఈ దుఃఖములకు కాని ఈ అశాంతికి కాని కారణమేమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు. సర్వ విద్యలకు నేను అలవాలమై ఉంటున్నాను, సమస్త విషయములు కూడా నేను గుర్తించాను, కానీ ప్రయోజనం ఏమిటి? నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను. దీనికి ఏమి కారణమని సనత్ కుమారు దగ్గరికి వెళ్లాడు. సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు. నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
4: नारद ने अनेक विद्याओं का अध्ययन किया, 64 विद्याओं का अध्ययन किया, परंतु वह सदा किसी चिंता में डूबे रहते थे। कई प्रकार से वह विचार करते आए कि इस दुख और चिंता का कारण क्या है। सभी विद्याओं का केंद्र मैं हूं, सभी विषयों से मैं अवगत हुआ हूं, लेकिन प्रयोजन ही क्या है? अपने दुख का निवारण स्वयं नहीं कर पा रहा हूं। इसका कारण जानने के लिए वह सनत कुमार के पास गए। सनत कुमार ने बड़े ही हृदय स्पर्शी ढंग से उपदेश दिया। उन्होंने पूछा, नारद तुम्हारी क्वालिफिकेशन क्या है?
6: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను, నాకు తెలియనటువంటి విద్యలు లేవు ఇంకా జగత్తులో. ఆత్మ చదువు అన్నాడు సనత్ కుమార్. అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు. అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్. పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతాము. దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము. తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోనకుండా అనవసరమైన ఎన్ని తెలుసుకోని గాని ప్రయోజనం ఏమిటి?
4: सभी विद्याओं का अध्ययन किया, जगत में कोई भी ऐसी विद्या नहीं है जो मुझे पता न हो। तब सनत कुमार ने पूछा, आत्मविद्या जानते हो? नारद ने कहा, उसको छोड़कर सब कुछ मुझे पता है। सनत कुमार ने कहा, आत्मविद्या में जो प्रशांति है वह अन्य किसी में नहीं है। जिस पर पकड़ पाने पर सब पकड़ में आते हैं, उसे पकड़ने पर ही पकड़ने वाला बन सकेंगे। जिसे जानना चाहिए उसे जानने के बाद सब कुछ जानने वाले हो जाएंगे। जिसे जानना चाहिए उसे जाने बिना अन्य कितनों को ही जानने से ప్రయోజన హీ క్యా.
6: ఒక గ్రామంలో ఇరుగు పొరుగు ఇంటిలో పెళ్లి ప్రారంభమైంది. పక్కింటి ఆమెతో ఈ పెళ్లింటి ఆమె చెప్పుతూ ఉండాలి, అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకున్నాము, గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము, గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము, సౌత్ కెనరా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు, మంగళూరు బ్రాహ్మలంతా వచ్చారు, మీరు కూడాను మా ఇంటికి భోజనానికి రావాలి, మా బిడ్డ వైభవాలంతా మీరు చూడాలి, గొప్ప విశాలమైన పెండాలంతా వేస్తున్నాము, ఆ పక్కింటి ఆమె అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు ఏమి చదివాడు అని ప్రశ్నించింది. అదే ఇంకా నిర్ణయం కాలేదు. పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం. పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
4: ఏ గావమే అడోస్ పడోస్ కే ఘరో మేసే एक में शादी हो रही थी। वधु की मां पड़ोसन से कह रही थी, अम्मा हम बेटी की शादी बड़े धूमधाम से करना चाह रहे हैं, तंजावुर से बहुत प्रसिद्ध बैंड को बुलवाया है, एमएस सुब्बलक्ष्मी जैसे महान कलाकारों को बुलाया है, दक्षिणी कैनरा से बहुत प्रसिद्ध रसोइये आए हैं, मैंगलूर से भी ब्राह्मण आए हैं, आप भी भोज में अवश्य आइए और हमारी बेटी का सारा वैभव देखिए, बहुत बड़ा पंडाल लगाए हैं। तब पड़ोसन ने पूछा, अच्छा बाकी सब तो ठीक है, लेकिन लड़का किस गांव का है, क्या पढ़ा है? पड़ोसन ने उत्तर दिया, अभी वो तय नहीं हुआ है। शादी के लिए वर बहुत प्रधान है, वर का फैसला किए बगैर बैंड रसोइये और पंडाल सब तय करके किसकी शादी करेंगे?
6: అదే విధంగానే మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి? కనుకనే నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని శరత్ కుమారుడు నారదుని బోధించాడు. ఈనాడు మానవుడు రాగద్వేషములకు గురి కాబట్టి మమకార అభిమానములతో కూడటం చేత తాను ఏం చేస్తున్నాడో, ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు, అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు, నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు, ఈ భ్రమల చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు, అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు, ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
4: मन में शांति के बिना कितनी ही विद्याओं के सीखने से प्रयोजन ही क्या? अतः सनत कुमार ने नारद को उपदेश दिया कि मात्र आध्यात्मिक मार्ग में ही आत्मभाव से ही तुम्हें शांति प्राप्त होगी, अन्य मार्ग से नहीं। आज का मानव राग और द्वेष के वशीभूत होकर ममत्व और अहंकार से युक्त होने के कारण यह विचार नहीं कर पा रहा है कि वह स्वयं किस स्थिति में है और क्या कर रहा है, सबके लिए स्वयं को ही कारण और महान मान रहा है। वह इस भ्रम में है कि मुझसे बढ़कर कोई शक्ति नहीं है। इस भ्रम के कारण नित्यानित्य का ज्ञान खोता जा रहा है। वह विचार करता है कि सब कुछ स्वयं ही कर रहा है। ऐसा व्यवहार करता है मानो उसने पूरे संसार को किराए पर ले रखा है।
6: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు, ప్రపంచం యొక్క మంచి చెడ్డలను తీర్చేటువంటి అధికారం తనకు లేదు, ఎవరు దీనికి సృష్టికర్తనో ఎవరు దీనికి రక్షణకర్తనో, ఎవరు దీనికి యజమానుడో, ఎవరు దీనికి నాథుడో, ఎవరు దీనికి పితనో, అతనికి ఈ అధికారం ఉండాలి. పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తునకుడును నాథుడు ఒక్కడే ఉంటున్నాడు. కీర్తి సత్యాన్ని మానవుడు గుర్తించాలి. తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కాని, తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కాని మానవుడు బలహీనుడు కారాదు. ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
4: పరంతు సంసార్ కో చలానే వాలా వహ్ నహీ హై. సంసార్ కీ అచ్చాయి ఔర్ బురాయి కా ఫైసలా వహ్ నహీ కర్ సక్తా హై. జో ఇస్ సృష్టి కా కర్తా హై, జో ఇస్కా సంరక్షక్ హై, జో ఇస్కా స్వామీ హై, జో ఇస్కా నాథ్ హై, జో ఇస్కా పితా హై, ఉసే హీ ఇస్కా అధికార్ హై. పితాసి లోకస్య చరాచరస్య. సమస్త చరాచర జగత్ కా నాథ్ ఏక హీ హై. ఇస్ సత్య సే మానవ కో అవగత హోనా చాహియే. తాత్కాలిక క్రోధ ఔర్ తాత్కాలిక ఆవేశ్ సే మానవ కో దుర్బల్ నహీ హోనా చాహియే. పీఢియో సే యహ దుర్బల్తా ఉస్మే నిగూఢ బనీ హుయీ హై.
6: కష్టములు, నష్టములు, బాధలు, విచారములు మనకు పరీక్షా ఘట్టములు. మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము. ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి
4: పరీక్షాధికార హై. పితాసి లోకస్య చరాచరస్య. సమస్త చరాచర జగత్ కా నాథ్ ఏక హీ హై.

0: నీ ధైర్యమును నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్ష ఘట్టంగా ఉంటుంటారు. కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైన విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రమన్న ప్రయోజనం కాదు. కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన, చదువులన్నీ నేర్చి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు, ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు, తరచి చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు, చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువు అలి అన్నాడు.
1: కష్ట నష్ట దుఃఖ ఔర్ చింతాయే హమారే లియే పరీక్షా కి ఘడియాం హై, హమారీ దుర్బలతా కే వ్యక్త హోనే కా యహ ఏక కారణ హై. ఇస్ పరీక్షా కి ఘడి మే యహ సాబిత హో జాతా హై కి ఐసీ పరిస్థితి మే తుమ్ అప్నే సంయమ ధైర్య ఔర్ విశ్వాస్ కో కాయం రఖ పావోగే కి నహీ. మహావిద్యాలయ యా అన్య కిసీ శిక్షణ సంస్థాన్ మే ఉత్తీర్ణ హోనే మాత్ర సే కోయి ప్రయోజన్ నహీ హై. ఇసీలియే ఏక ఛోటే సే ఛంద మే కవి వేమనా నే కహా, కై సీఖ విద్యాయే హోతా ఏక వివేకీ, మందమతి హో నహీ జాన్ పాతా స్వయం కో, హో కితనీ హీ పఢాయీ యా హో నైతికతా, హీన్ స్వయం కే దుర్గుణ కో నహీ త్యాగతా, డటకర్ ఖూబ పఢ హై పాతా తర్క హీ, పూర్ణ జ్ఞాన కో కదాపి వహ నహీ పాతా, కర్తే కర్తే పఢాయీ హై క్యో మరనా, పఢనా హో తో అమర్ విద్యా హీ పఢనా.
0: కనుక చావు లేని చదువు ఏమిటి? అదే ఆత్మ చదువు. దానికి చావు లేదు, పుట్టుకు ఉంటే కదా దానికి చావు. కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి. ఈ ప్రపంచం అంతా కూడాను ఒక ఆకారంతో కూడినటువంటిది, ఆకారమునకు ఏనాడైనా కూడాను భిన్నం కలగక తప్పదు. కనుక ఎట్టి ఆకారము లేనిటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడాను లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: అత మృత్యుసే పరే విద్యా క్యా హై, వహీ ఆత్మ విద్యా హై, ఇస్కే లియే మృత్యు నహీ హై, జన్మ హోనే పర్ హీ మృత్యు హోతీ హై నా, ఇసీలియే జో కుచ్ పైదా హోతా హై ఉస్కే లియే పరివర్తన్ అవశ్య హై, యహ పూరా సంసార్ ఏక్ ఆకార్ కో లియే హువే హై, యహ ఆకార్ కభీ నా కభీ పరివర్తిత హోనే వాలా హీ హై, అతః బినా కిసీ ఆకార్ కే जो आत्मतत्व है उसे लक्ष्य में रखने पर हम एक अपरिवर्तनशील स्थिति को प्राप्त कर सकते हैं.
0: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు. ఏనాడు ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు. ఒక పెద్దగా పెట్టెలు గరిపించుకుని వచ్చింది ఒక రైలు. బా ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు గరిపించుకొని కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం మనిషి. కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు. ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు. వాళ్ల లగేజీలంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టు లగేజ్ గా ఉంటుండాలి.
1: రైల్ ద్వారా కహీ జానే కే ఉద్దేశ్య సే ఏక్ గంవార్ స్టేషన్ ఆయా. वह कभी भी रेल में नहीं सवार हुआ था. इतने में एक इंजन कई डिब्बों को खींचता हुआ आया. उसे देखते ही वह अचरज में पड़ गया कि वाह, यह इतने डिब्बों को खींचता हुआ आंखों से देखते हुए पटरियों पर ऐसे ही चला जा रहा है. उसे अचरज हुआ कि आदमी भी इन पटरियों पर ठीक से नहीं चल सकता है, लेकिन यह कितनी अच्छी तरह से चला जा रहा है. इस रेल में सवार होने के लिए स्टेशन में सैकड़ों लोग इंतजार कर रहे थे. उन लोगों के पास बड़ा भारी भरकम सामान था.
0: తనను తాను అనుకుంటున్నాడు, ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు. ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు. ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేశారు, ఎవరి పాటికి వారు సీటు పైన పండుకున్నారు.

0: లోకములో అనేక విధములైనటువంటి ధర్మములున్నవి.
1: ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ వేరియస్ ధర్మాస్ ఆర్ పాత్స్.
0: బ్రహ్మచర్య ధర్మము, గృహస్థ ధర్మము, వానప్రస్థ ధర్మము, సన్యాసి ధర్మముని, ఆశ్రమ ధర్మములు.
1: ది ధర్మాస్ ఆర్ వన్ ఇస్ దట్ ఆఫ్ బ్రహ్మచర్య, దట్ ఆఫ్ ఎ సెలిబేట్, దెన్ గృహస్థ, దట్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్, ద వానప్రస్థ అండ్ ద ఫైనల్ బీయింగ్ సన్యాస.
0: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే కుల ధర్మములు.
1: The dharmas relating to the community or the caste, Brahma, Kshatriya, Vaishya, Sudra.
0: Prakruta, Adhyatmika dharmamulu.
1: The worldly spiritual dharmas.
0: Ee vidhamuga Bharatiyulu dharmamane peruto manavuni katti veyichunnavi.
1: In the name of dharma, man is bound in Bharat.
0: ఈ ధర్మములన్నీ కూడాను కేవలము మనస్సునకు సంబంధించినవి మాత్రమే.
1: ఆల్ దీస్ ధర్మాస్ రిలేట్ టు ది మైండ్ ఓన్లీ.
0: ఇవన్నీ కూడాను విచారించి చూచిన చిల్లర ధర్మములనే చెప్పవచ్చు.
1: వెన్ వీ ఎంక్వైర్ దెమ్ క్లియర్లీ, దే ఆర్ చీప్ వన్ ఓన్లీ.
0: ఈ అన్ని ధర్మములకు సాటి అయినా, మేటి అయినా, విలువైన మరొక ధర్మం ఒకటి ఉన్నది.
1: Beyond all this, more nobler, more valuable dharma is something different.
0: Adi nenu aneetunte pragna dharmamu.
1: That is this dharma, the I, which is prajnana dharma.
0: Pragna dharmam anaga shariramunandu, manasunandu, buddhiyandu, chittamunandu, antakaranayandu, సర్వ మానవులు ఎందుకూడను సమత్వంగా ప్రవహించేటువంటిదే ఈ ప్రజ్ఞాధర్మము.
1: ప్రజ్ఞాన ధర్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఫ్లోస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఇన్ ద బాడీ, ద మైండ్, ఇంటెలెక్ట్, అంతఃకరణ, ఆల్ ఓవర్.
0: దీనిని ది కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అంటారు.
1: దిస్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈ ధర్మము నేను అనేటువంటి యొక్క ప్రసక్తితో ఇది ప్రవేశించి, ప్రకటించి, వికసించి, ఇది ప్రబుద్ధమానమై వెలుస్తూ వచ్చింది.
1: ఇట్ ఎంటర్స్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ, ఇట్ డెవలప్స్, ఇట్ ఎక్స్ప్రెసెస్, ఇట్ మానిఫెస్ట్.
0: ఇందులో ప్రతి విషయము కూడాను నేను నేను అనేటువంటి యొక్క ప్రకాశవంతమై దేశమునంతా కూడా నువ్వు వికాసపరుస్తూ వచ్చింది.
1: హియర్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ షైన్స్ ఫోర్త్ ఇన్ ద వరల్డ్.
0: అయితే ఇట్టి ప్రకాశం మానవుడి యందు కనిపించకపోవటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యాజ్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ ఈస్ నాట్ నోటిస్.
0: కనిపించకపోవటం అనగా ఉన్నది కానీ కనిపించటలేదు.
1: ఇట్ ఎగ్జిస్ట్ బట్ యు డోంట్ సీ ఇట్.
0: సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు.
1: సన్ షైన్స్ విత్ ఆల్ ద స్ప్లెండర్.
0: కానీ మన ఇంటిలో ఆ యొక్క ప్రకాశం ప్రవేశించవలనన్నా కొన్ని అడ్లు ఉంటున్నవి.
1: ఫర్ ద సన్ లైట్ టు ఎంటర్ ఇన్ టు హౌస్ దేర్ ఆర్ సర్టన్ అబ్స్టకల్స్.
0: నాలుగు గోడలు పైన కప్పు వేసుకోవటం చేతనే ఈ యొక్క ప్రకాశము ఈ ఇంటిలో ప్రవేశించలేకపోతున్నది.
1: Because of the four walls and the roof above, the sunlight is not able to enter into the house.
0: ఈ గోడలు ఏంటి? పై కప్పు ఏమిటి?
1: What are these walls? What is the roof above?
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన అని దేహం ఒక మందిరము, దేహమే ఒక ఇల్లు.
1: Body is a temple, body is a house.
0: ఈ గృహములకు అభిమాన మమకారములైనటువంటి గోడలు మనం నిర్మించుకున్నాం.
1: ఫర్ దిస్ హౌస్ వీ బిల్డ్ ద వాల్స్ ఆఫ్ అటాచ్మెంట్.
0: అహంకారం అనేటువంటి యొక్క కప్పును వేసుకున్నాం.
1: వీ హావ్ ద రూఫ్ ఆఫ్ ఈగో.
0: ఏ మానవుడు ఈ సూర్యరశ్మిని ఇంటిలో అనుభవించగోరుచున్నాడో వాడు ఈ అభిమాన మమకారమైనటువంటి గోడలను, అహంకారమనేటువంటి కప్పును దీనిని తీసివేసినప్పుడే దివ్యాత్మతత్వమైనటువంటి ఒక నేను అనేటువంటి ప్రజ్ఞాప్రకాశము ఈ దేహం నందు కనిపిస్తుంది.
1: The one who wants to enjoy the sunshine in the house, what he has to do is, he has to remove the walls of attachment and the roof of ego. Then only he'll find that divinity in all grandeur.
0: ఈ అహంకార బలము చేతనే ప్రతి మానవుడు కూడాను నేను చేశాను, నేను చూచాను, నేను విన్నాను, నేను అనుభవించాను అని అహంకారంతో చెప్పుకుంటున్నాడు.
1: Because of this ego, every man declares, I have seen, I have heard, I have listened to, I have experienced.
0: నిజమే, ఈ నేను అనేటువంటిదే చేసేది, చూచేది, అనుభవించేది, ఆనందించేది.
1: It's true, it's only the I which is the experiencer, seer, the listener.
0: అయితే ఈనాడు మానవుడు నేను చేశాను, నేను చూచాను అనేటువంటి పదములు కేవలము దేహాభిమానముతో చెప్పుకునేటువంటి పదములే కాని నిజమైన నేను అనేటువంటి ప్రజ్ఞాన జ్ఞానంతో చెప్పేటువంటివి కాదు.
1: Therefore, when man says, I have seen, I have listened to, I have experienced, he says with his body attachment, body feeling, not out of prajnana dharma.
0: ఇక్కడ రెండు విధములైనటువంటి ఐ ఉన్నవి.
1: Here there are two forms of I.
0: EYEI ఒకటి.
1: One is EYEI.
0: ఏకాక్షర ఐ ఒకటి.
1: There is one lettered I.
0: EYEI అనేటువంటిదే దేహమునకు పోల్చుకుంటుంది.
1: EYEI relates to the body.
0: ఏకాక్షరం ఐ అనేటువంటిదే ప్రజ్ఞాన తత్వమునకు ప్రకటిస్తుంది.
1: ద సింగిల్ లెటర్డ్ ఐ ఎక్స్ప్రెసెస్ దట్ ప్రజ్ఞాన.
0: అయితే ఈనాటి మానవుడు దేహాత్మ సంబంధమైనటువంటి యొక్క నేను ఉపయోగించి నేను చూచాను, నేను విన్నాను, నేను అనుభవించాను అని పదములు ఉపయోగిస్తున్నాడు.
1: బట్ టుడే మ్యాన్ with this body attachment and body feeling starts declaring, I have seen, I am listening, I am experiencing.
0: Vidyarthulara,
1: students,
0: chuchunadi kannulu kaadu,
1: is not the eye that sees.
0: Vinunadi chevulu kaadu,
1: is not the ear that listens.
0: Cheyunadi chetulu kaadu,
1: is not the hand that does.
0: Anubhavinchunadi manasu kaadu,
1: is not the mind that experiences.
0: Ee annintikini lopala,
1: within all these,
0: ee pragna shakti anetuntide చేయిస్తూ, చూస్తూ, వింటూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ది పవర్ ఆఫ్ ది ప్రజ్ఞాన దట్ మేక్స్ యూ సీ, దట్ మేక్స్ యూ లిసన్ టు, దట్ మేక్స్ యూ ఎక్స్పీరియన్స్, దట్ మేక్స్ యూ ఎంజాయ్.
0: కనుక మానవుడు దేహ సంబంధమైనటువంటి అహంకారములకు గురికాక ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ప్రజ్ఞాతత్వమునకు వశుడైనప్పుడే ఈ దివ్యతత్వమును కొంత అర్థం చేసుకోగలడు.
1: Therefore, man should never yield himself to the ego of the body. He should have that atmic consciousness, then he can enjoy.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము దివ్యత్వంతో కూడినటువంటిదే కాని దేహేంద్రియ మన ప్రభావం చేరినటువంటిది కాదు.
1: Human life consists of divinity and not merely the body and the limbs associated with it.
0: మానవత్వములో ఈ నేను అనేటువంటి ప్రజ్ఞ ఏ విధంగా మనకు అర్థమవుతుండాలి?
1: ఇన్ హ్యూమన్ లైఫ్ హౌ డు యూ అండర్స్టాండ్ దిస్ ఐ ప్రజ్ఞ?
0: ఈ ఐ అనేటువంటిది నిష్కలంకమై, నిస్వార్థమై ప్రకాశిస్తూ ఉంటుంటుంది.
1: దిస్ ఐ ఈస్ ప్యూర్, అన్సెల్ఫిష్ అండ్ షైన్స్.
0: దీనిని ఈ కాలపు విద్యార్థులు కాన్షియన్స్ అని పిలుస్తూ ఉంటారు.
1: దిస్ మోడర్న్ స్టూడెంట్స్ కాల్ ఇట్ కాన్షియన్స్.
0: తాము ఏమి చేసినప్పటికీ తమ కాన్షియన్స్ అనేటువంటిది మంచి చెడ్డ నిర్ణయం చేస్తూ ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ దే డూ, ఇట్ ఈస్ ది కాన్షియన్స్ దట్ డిసైడ్స్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: మానవుడు ప్రాకృతమైనటువంటి దృష్టిలో, ప్రాకృతమైనటువంటి భాషల్లో, ప్రాకృతమైనటువంటి ప్రవర్తనలో ఎన్ని విధములైనటువంటి యొక్క ఇది ప్రవర్తించినప్పటికీ ఈ ప్రజ్ఞాశక్తి యొక్క తత్వము సత్యత్వమై, నిత్యత్వమై, త్రికాల బాధ్యమై నిరూపిస్తూ ఉంటాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ వరల్డ్లీ థాట్, వరల్డ్లీ బిహేవియర్, వరల్డ్లీ యాక్షన్స్, దిస్ ఐ, దిస్ ప్రజ్ఞాన ఈస్ ప్రెసెంట్ బియాండ్ ఆల్ ది త్రీ టైమ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక చోరుడు రాత్రి ఒక ఇంటిలో ప్రవేశించి అనేక విలువైనటువంటి యొక్క నగలను అపహరించాడు.
1: A thief entered into the house and caught hold of valuable jewelry.
0: Kani konni tellavari tappatiki anumana aaspadam cheta aayakku dongana pattaru police.
1: Because of benefit of doubt, next morning police caught hold of him.
0: కాని ఈ పోలీసు నుంచి తప్పించుకునే నిమిత్తమై తాను నేను ఎక్కడికి పోలేదనియూ, అపహరించలేదనియూ, నేను రాత్రి లేయలేదనియూ, నిద్రిస్తున్నాననియూ అనేక విధములుగా అసత్యములాడుతాడు.
1: టు ఎస్కేప్ పనిష్మెంట్ ఫ్రమ్ ది హ్యాండ్స్ ఆఫ్ ద పోలీస్ హీ స్టార్టెడ్ బ్లఫింగ్ దట్ హీ వాస్ నాట్ దేర్ దట్ నైట్, దట్ హీ వాస్ స్లీపింగ్, దట్ హీ డిడ్ నాట్ కమిట్ ఎనీ యాక్ట్.
0: ప్రాకృతమైనటువంటి పదములు, ప్రాకృతమైనటువంటి దేహము, ప్రాకృతమైనటువంటి మనస్సు ఈ విధమైనటువంటి అసత్యములు ఆడుచున్నప్పటికీ తన కాన్షియన్స్ మాత్రము, ఏయ్ రాత్రి నీవు వెళ్లావు, నీవు దొంగిలించావు, తెచ్చిన పదార్థం ఫలాని చోట పెట్టావు, ఎందుకు అసత్యం ఆడుతున్నావు అని అది ఖండిస్తూ వస్తుంది.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, బై వర్డ్ విత్ ద బాడీ హీ మే సే దట్ హీ హాస్ నాట్ డన్, బట్ ది ప్రజ్ఞ ఇన్ సైడ్ విల్ సే యు ఆర్ ఎ థీఫ్, యూ కమిటెడ్ థెఫ్ట్ ప్రీవియస్ నైట్, యూ కెప్ట్ ది వాల్యుబుల్ జ్యువెలరీ ఎట్ సర్టన్ ప్లేస్.
0: అది డిక్లేరింగ్ సర్వజ్ఞత్వంతో కూడినటువంటి యొక్క ప్రజ్ఞాతత్వము,
1: దట్ ఈస్ ఆల్ పర్వేసివ్ నేచర్ ఆఫ్ ప్రజ్ఞ.
0: అయితే ఇట్టి ప్రజ్ఞాతత్వాన్ని మనం గుర్తించవలనన్నా దీనికి ఒక యోగం ఉంటున్నది.
1: టు నో దిస్ నేచర్ ఆఫ్ ప్రజ్ఞ దేర్ ఇస్ ఎ యోగ.
0: ఏమిటి ఈ యోగం?
1: వాట్ ఈస్ దిస్ యోగ?
0: క్రియాయోగమా?
1: ఇస్ ఇట్ క్రియాయోగ?
0: లేక హఠయోగమా?
1: ఆర్ హఠయోగ?
0: లేక భక్తి యోగమా?
1: ఆర్ భక్తి?
0: లేక జ్ఞానయోగమా?
1: జ్ఞానయోగ?
0: లేక కర్మయోగమా?
1: కర్మయోగ?
0: ఏమిటి ఈ యోగం?
1: వాట్ సార్ట్ ఆఫ్ యోగా ఇట్ ఈస్?
0: ఇవన్నీ నువ్వు విసర్జించి లేక పతంజలి యోగానికి నువ్వు ప్రారంభిస్తున్నావా?
1: లీవింగ్ దెమ్ ఆల్ హ్యావ్ యూ స్టార్టెడ్ పతంజలి యోగా?
0: కాదు కాదు.
1: నో.
0: ప్రాచీన కాలము నుండి మానవులను మరుగు చేస్తూ మరిపిస్తూ కొన్ని పదములను సృష్టించి సత్యాన్ని విస్మరించి అసత్యాన్ని విశ్వసించి లోకములో ప్రచార ప్రబోధము జరుపుతూ వచ్చారు.
1: సిన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద ట్రూత్ ఈస్ హిడెన్, స్ప్రెడింగ్ ది ఫాల్స్హుడ్, దేర్ ఆర్ సో మెనీ అదర్ వర్డ్స్ విచ్ హావ్ గెయిన్ పాపులారిటీ సిన్స్ ఏన్షియంట్.
0: యోగం అనగా కేవలం శరీరంతో మనస్సుతో ఆచరించేటువంటి యొక్క దేహంతో కూడేటువంటి యొక్క కసరత్తు వలె భావిస్తూ వచ్చారు.
1: వీ కన్సిడర్ ఇట్ దట్ దిస్ ఈస్ ఎ బాడీ ఎక్సర్సైజ్.
0: కానీ యోగం అంటే దీనికి ఇది కాదు అర్థము.
1: యోగా ఇస్ నాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: యోగం అనగా ఆనందము అని అర్థం.
1: యోగా మెంట్ బ్లిస్.
0: ఇది సరి అయినటువంటి అర్థము.
1: దిస్ ఈస్ అప్రోప్రియట్ మీనింగ్.
0: కనుక ఈ ఆనందం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: వెన్ డు యూ గెట్ బ్లిస్?
0: నేను అనేటువంటి యొక్క ప్రజ్ఞాసత్వాన్ని మనం విశ్వసించినప్పుడే ఈ ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ ఐ ది ప్రజ్ఞ, దెన్ యూ విల్ హ్యావ్ బ్లిస్.
0: ఈ యోగం వల్ల కలిగేటువంటి యొక్క ఫలితం మనకేమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ యోగా?
0: మనము మన జీవితం అంతా ఇక్కడను ప్రజ్ఞాశక్తితో మనము జీవించినప్పుడు ఇదియే కలిగేటువంటి ఆనందం.
1: వెన్ యూ స్పెండ్ ది లైఫ్ విత్ దట్ పవర్ ఆఫ్ ప్రజ్ఞ, యూ విల్ హ్యావ్ ద బ్లిస్.
0: జీవతత్వాన్ని బ్రహ్మత్వములో ఏకము చేయటమే యోగం.
1: ది యూనిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ది డివినిటీ.
0: రెండు కాని ఒక్కటే యోగము.
1: నాట్ టూ వన్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యోగా.
0: జీవ బ్రహ్మతత్వములు రెండు కూడాను ఏకమే కాని అనేకము కాదని ప్రబోధించేటువంటిది యోగము.
1: యోగా ప్రాపగేట్స్ దట్ ది ఇండివిజువల్ అండ్ ద బ్రహ్మ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: దీనినే శృతి ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: దిస్ శృతి డిక్లేర్స్.
0: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ దీనికి విప్రులు అనేక విధమైనటువంటి పేర్లు పెడుతూ వచ్చారు.
1: దిస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, ది ట్రూత్ ఈజ్ వన్, స్కాలర్స్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్లీ.
0: ఇది త్రికాలం ఎందుకు మారనటువంటి సత్యం.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్.
0: కనుక జీవుడు దేవుడు వేరు కాదు.
1: సో ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఇవి బింబ ప్రతిబింబంలని కూడాను మరికొంతమంది బోధిస్తూ వచ్చారు.
1: సమ్ టీచ్ దట్ దే ఆర్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్స్.
0: అయితే ప్రతిబింబములకు బింబముకు ఎంతో వ్యత్యాసం ఉంటుంటారు.
1: హౌఎవర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్ అండ్ ది ఇమేజ్.
0: ఈ ప్రతిబింబ బింబములకు ఉండినటువంటి సంబంధమును చక్కగా పురస్కరించుకుని ఈ ప్రజ్ఞాతత్వము చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: బేసింగ్ ఆన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్ అండ్ ది ఇమేజ్, ద నేచర్ ఆఫ్ ప్రజ్ఞ ఎక్స్ప్లెయిన్స్ వెరీ క్లియర్.
0: నీటిలో నీరు పోసి పెట్టినప్పుడు,
1: వెన్ దర్ ఇస్ వాటర్ ఇన్ ఎ టబ్,
0: నీవు ఆ నీటిలో పోయి నీవు నీ ప్రతిబింబాన్ని చూస్తూ ఉండు.
1: యు సీ యువర్ ఓన్ ఇమేజ్ ఇన్ ద వాటర్.
0: ఇట్టి ప్రజ్ఞాశక్తి యొక్క ప్రబోధాలు ఏ విధంగా ఉంటున్నాయంటే,
1: ద టీచింగ్స్ ఆఫ్ ప్రజ్ఞా పవర్.
0: ఓ విద్యార్థి, ఆ ట్యాంకులో కనిపించేటువంటి ప్రతిబింబము నీవే కాని నీవు అది కాదు అంటుంది.
1: దే స్టార్ట్ డిక్లేరింగ్, ఓ స్టూడెంట్ ది ఇమేజ్ యూ ఫైండ్ ఇన్ ద టబ్ ఈజ్ జస్ట్ యువర్ ఇమేజ్ బట్ నాట్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అది నీవే కాని నీవు అది కాదు.
1: దట్ ఇమేజ్ యువర్స్ బట్ నాట్ యువర్ సెల్ఫ్.
0: అర్థం అది నీవే కాని నీవు అది కాదు.
1: యు ఆర్ దట్ బట్ నాట్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ విధంగా మనం విశ్వసించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ యూ బిలీవ్ దట్?
0: చక్కని ఆదర్శము,
1: ఏ ట్రూ ఐడియా.
0: ఇలాంటి హత్తుకునేటువంటి ఆదర్శములు చెప్పలేనటువంటి వారు ఉండటం చేతనే, చెప్పేటువంటి వారు లేకపోవటం చేతనే అనేక విధమైనటువంటి ఆపోహలకు గురి అయి ఈ ఆధునిక విద్యార్థులు ఆధ్యాత్మిక విశ్వాసాన్ని కోల్పోతున్నారు.
1: సిన్స్ దెర్ ఆర్ నన్ హూ గివ్ ఇలస్ట్రేషన్స్ దట్ వుడ్ బి ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్, స్టూడెంట్స్ హావ్ లాస్ట్ ఫెయిత్ ఇన్ స్పిరిచువాలిటీ.
0: అది నీవే కాని,
1: యు ఆర్ దట్,
0: నీవు అది కాదు.
1: బట్ యు ఆర్ నాట్ దట్ అబ్సల్యూట్లీ.
0: ఎట్లయింది?
1: హౌ?
0: రెండింటినీ సమన్వయపరిచేటువంటిదే ఈ ప్రజ్ఞాతత్వము.
1: ఇట్ ఈస్ ది ప్రజ్ఞ దట్ కోఆర్డినేట్స్ బోత్.
0: ఏ విధంగా అనగా,
1: హౌ?
0: నిన్ను కొట్టినప్పుడు ఆ దెబ్బ ఈ బింబానికి తగులుతుంటాది కాని ప్రతిబింబానికి తగలటం లేదు.
1: When you are beaten, the blows will be on your body but not to the image.
0: Anduvalla neevu adi kaadu.
1: Therefore you are not that.
0: Neeve adi aithe neeku kottina debba kudanu aa pratibimbaadiki tagalali kada.
1: If you are that, all the beatings given to you must go to that image also.
0: Vidyarthi neevu adi kaadu, adi nee pratibimbam.
1: Therefore, student, you are not that, just mere reflection.
0: Aithe adi neeve.
1: However, you are that only.
0: Idi ee vidhanga visvasinchadaniki veel avutundi.
1: How can you understand?
0: Aithe aa pratibimbani neeve emaina tittitavante neeku kopam vastundi.
1: However, if that reflection or image is scolded, you are also hurt.
0: Kabatti daani tittite neeku kuda kopam vastundadi.
1: If that is accused, you are also angry.
0: Ninnu kottite daaniki debba tagalatam ledu.
1: But if you are beaten, the image is not beaten in turn.
0: Kabatti daani tittinappudu neeku kopam vastundadi ganuka neevu ade.
1: Therefore, when your image is accused, you suffer.
0: నిన్ను కొట్టినప్పుడు దానికి దెబ్బలు తగలటం లేదు కాబట్టి అది నీవు కాదు.
1: Since it is not hurt when you are beaten, you are not that.
0: ఇది ప్రజ్ఞాతత్వంతో ప్రబోధించేటువంటి యొక్క సత్యము.
1: This is the truth out of ప్రజ్ఞాస్ నేచర్.
0: ఈ ప్రజ్ఞనే అన్ని ధర్మముల కంటే ప్రధానమైనటువంటి ధర్మము.
1: Out of all dharmas, this prajna is the chief.
0: సర్వ ధర్మముల యొక్క సంపత్తి యొక్క విలువ కూడాను ఈ నేను అనేటువంటి ప్రజ్ఞాతత్వంలో ఇమిడి ఉంటుండాలి.
1: ద సమ్మన్ బోనం ఆఫ్ ఆల్ ది ధర్మాస్ ఇస్ కంటైన్డ్ ఇన్ ప్రజ్ఞ.
0: ఈనాటి పిల్లలకు చక్కని ఉదాహరణము.
1: ఫర్ స్టూడెంట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ నౌ.
0: ఇవన్నీ చిల్లర ధర్మములు, విలువలేనటువంటి ధర్మములు అని చెప్పాను.
1: ఆల్ దీస్ ధర్మాస్ ఆర్ చీప్ విచ్ హావ్ నో వాల్యూ.
0: ఇది ఎట్లా విలువ లేదని చెప్పవచ్చు?
1: హౌ డూ యూ సే దే హావ్ నో వాల్యూ?
0: చెప్పడానికి ఎట్లా వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సే?
0: విచారణ చేస్తే,
1: వెన్ యూ ఎంక్వైర్ లైక్ దాట్,
0: ఒక్క రూపాయికి 100 నయా పైసాలు.
1: ఫర్ 1 రూపీ యూ గెట్ 100 నయా పైసే.
0: చూసారా? 100 రూపీస్ నోటుకు 10,000 నయా పైసాలు.
1: ఫర్ 100 రూపీస్ నోట్ యూ గెట్ 10,000 నయా పైసే.
0: ఈ 10,000 నయా పైసాలు మనం తీసుకుంటే పెద్ద మూట కట్టుకోవాల్సి వస్తుంది.
1: వెన్ యూ జస్ట్ కలెక్ట్ 10,000 నయా పైసా, ఇట్ విల్ బి బిగ్ బండల్.
0: ఇది పెద్ద భారంగా ఉంటుంది.
1: ఇట్ విల్ బి హెవీ వెయిట్.
0: దాచడానికి వీలు కానటువంటిది.
1: యూ కెనాట్ హైడ్ ఇట్.
0: కనుక ఈ 10,000 నయా పైసలు నీవు ఇచ్చి 100 రూపాయల నోటు నువ్వు తీసుకో.
1: సో గివ్ దిస్ 10,000 నయా పైసే అండ్ గెట్ 100 రూపీ నోట్.
0: ఈ 100 రూపీస్ నోటు లైట్ గా ఉంటుండాలి.
1: దిస్ 100 రూపీ నోట్ ఇస్ లైట్.
0: ఈ 10,000 నయా పైసాలు విలువ కూడా దీంట్లో ఉంటుండాలి.
1: దిస్ 100 రూపీ నోట్ విల్ హ్యావ్ యాజ్ మచ్ వాల్యూ యాజ్
0: లైట్ గా ఉంటుంది. దాచుకోవడానికి వీలవుతుంది.
1: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు హైడ్ ఇట్ ఆల్సో.
0: కనుకనే సర్వధర్మా పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అనేటువంటి యొక్క కృష్ణగీతలో ఉండినటువంటి సారాంశం ఏమిటి? నీవు ఈ చిల్లర చిల్లర ధర్మములనేటువంటి అంతా కూడా 10,000 నయా పైసాలు నాకు ఇచ్చేసేసి.
1: Therefore, what is the secret or the significance behind the Gita? It says, give out all the
0: gifts. ఈ 100 రూపీస్ నోట్ అనేటువంటిది నీకు ఇచ్చేసేస్తారు.
1: దిస్ 100 రూపీ నోట్ మోక్ష ఇష్యామి మాసు.
0: తక్కువ చెయ్యను, ఎక్కువ చెయ్యను.
1: ఐ డోంట్ డివాల్యూ ఇట్. ఐ డోంట్ గివ్ వాల్యూ.
0: 10,000 విలువనే 100 రూపాయల నోటుకు విందు.
1: ది 10,000 నయా పైసే విల్ హ్యావ్ యాజ్ మచ్ వాల్యూ.
0: 100 రూపాయల నోటు విలువనే 10,000 నయా పైసాకు.
1: సిమిలర్లీ 100 రూపీ నోట్ విల్ హ్యావ్ ది సేమ్ వాల్యూ.
0: ధర్మాం పరిత్యజ మామేకం శరణం వ్రజాని. ఈ చిల్లర చిల్లర ధర్మములంతా నీవు పెట్టుకోవద్దునైనా, నేను నేను అనేటువంటి ప్రజ్ఞాన తత్వం అనేటువంటి పెద్ద నోటును నువ్వు తీసుకో.
1: Therefore, don't follow the cheap paths of dharmas. Have this 100 rupee note. That is prajnana dharma.
0: Idiye manavattamlo undinatundi prajna.
1: This is the prajna within the human being.
0: Inka ee shariramu, manasu, buddhi, chittamu, ahankaramu ee veru veru nama roopamulato kanipistunnayi kaani
1: Then the body, the mind, intellect, the ego, they appear to be different.
0: ఈ అన్నింటి యొక్క తత్వము ఒక్కటే.
1: Their nature is just one only.
0: మనసు యొక్క వికారములే ఈ పేర్లకు కారణాలు.
1: The mistaken identity of the mind has got these synonyms.
0: కనుక ఒకే మనసే,
1: the same mind,
0: ఇన్ని రకములైనటువంటి యొక్క రూపనామములు ధరిస్తూ ఉంటుండాలి.
1: Assumes various names and forms.
0: అయితే ఈ శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియము, అంతఃకరణ అన్నింటి యందుకును ఉన్న ప్రజ్ఞ ఒక్కటే.
1: However, in the body, the mind, intellect, and antakarana, it is present, the prajna exists.
0: కనుకనే దీనిని ప్రజ్ఞాతత్వ విచారంలో మనం అర్థం చేసుకోవాలన్నా అన్నింటి యందు ప్రజ్ఞ ఉన్నది కాని,
1: టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ప్రజ్ఞ, వీ షుడ్ నో దట్ దేర్ ఇస్ ప్రజ్ఞ.
0: నామములు వేరువేరుగా మారిపోతూ వచ్చాయి.
1: బట్ హౌఎవర్ ఇట్ చేంజెస్.
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్, కీరు, ఎన్ని పదార్థములు చేసినప్పటికీ అన్నింటి యందు ఉండినటువంటి ఒక కామన్ మ్యాటర్ షుగర్ ఒక్కటే.
1: ఇన్ వేరియస్ స్వీట్స్ సచ్ యాజ్ లడ్డు, గులాబ్ జామ్, బర్ఫీ అండ్ ఆల్ దాట్, ది షుగర్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: కాబట్టి శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అనేటువంటి పేర్లు వేరువేరుగా ఉన్నాయి కాని అన్నింటి యందు ఉండేటువంటి ప్రజ్ఞ ఒక్కటే.
1: సిమిలర్లీ
0: అదే నేను, నేను.
1: సిమిలర్లీ ఇన్ బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, అంతఃకరణ అండ్ లింబ్స్,
0: ఇది ఎట్లా ఉంది నేను,
1: ఐ సేమ్,
0: ఇది ఎట్లా ఉంది నేను అనేటువంటిది.
1: హౌ డస్ ఇట్ ఎగ్జిస్ట్?
0: ఈ దేహం, ఇది నా దేహమే.
1: దిస్ ఇస్ మై బాడీ.
0: మై వచ్చింది అక్కడ, నేను అని.
1: దేర్ కేమ్ ది సెన్స్ మై.
0: ఇది నా మనసు.
1: దిస్ ఇస్ మై మైండ్.
0: ఇది నా చిత్తము.
1: దిస్ మై చిత్త.
0: ఇవి నా ఇంద్రియములు.
1: దిస్ ఆర్ మై లింబ్స్.
0: నా అంతఃకరణ.
1: దిస్ మై అంతఃకరణ.
0: కాబట్టి అన్నింటికీ నా, నా, నా, నా.
1: హియర్ వి సే మై, మై ఎవ్రీ.
0: అయితే ఇది సంస్కృతంలో నా అనేటువంటిది కాదు అని కూడా అర్థమవుతుంది.
1: బట్ ఇన్ సాంస్క్రిట్ వెన్ వి సే నా, ఇట్ మీన్స్ ఇట్ డినై.
0: నా దేహము, దేహము నేను కాదు.
1: ఇన్ సాంస్క్రిట్ వెన్ యు సే నా దేహ, ఐఎమ్ నాట్ ద బాడీ.
0: నా మనసు, నేను మనసును కాదు.
1: వెన్ యు సే నా మనసు, ఐఎమ్ నాట్ ద మైండ్.
0: చూచారు, ఇలాంటి చిన్న చిన్న పదముల లోపలే విశాలమైన అనంతమైన అర్థములు దాగి ఉంటున్నాయి.
1: సీ దిస్ ఇన్ స్మాల్ వర్డ్స్, దర్ ఇస్ ఇన్ఫినిట్ మీనింగ్, సటిలిటీ ఇస్ దేర్.
0: కనుక నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అంటే ఇది నేను కాదు అని స్పష్టంగా అర్థమవుతుండాలి.
1: దేర్ఫోర్ వెన్ యూ సే నా మనసు, నా బుద్ధి, ఇట్ సీమ్స్ ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక మంచుగడ్డ ఉంటున్నది.
1: హియర్ ఇస్ ఎన్ ఐస్ బాల్.
0: మంచుగడ్డను నీరు అని ఎవరు పిలవరు.
1: నో వన్ కాల్స్ ఇట్ వాటర్.
0: అయితే ఆ మంచుగడ్డలో ఉన్నదంతా నీరే.
1: హౌఎవర్ దట్ ఐస్ హాస్ గాట్ వాటర్ ఓన్లీ.
0: ఇది చక్కగా అర్థం చేసుకోండి.
1: యు అండర్స్టాండ్ క్లియర్లీ.
0: మంచుగడ్డను నీరు అని పిలవరు.
1: నో వన్ కాల్స్ ఐస్ హాస్ వాటర్.
0: కానీ మంచుగడ్డ అంతా నీరుతోనే నిండి ఉంటుంది.
1: బట్ ది ఐస్ విల్ బి ఫుల్ ఆఫ్ వాటర్ ఓన్లీ.
0: నీరు లేక ఈ మంచుగడ్డ కాలేదు.
1: వితౌట్ వాటర్ దేర్ కెనాట్ బి ఐస్.
0: కాబట్టి మంచుగడ్డ వేరు రూపాన్ని ధరించిందే కానీ నీటి యొక్క ఆధారమే దీనికి ప్రధానము.
1: హౌఎవర్ ఐస్ ఎగ్జిస్ట్ సెపరేట్లీ విత్ ఎ నేమ్ అండ్ ఫార్మ్, బట్ ది వాటర్ ఇస్ ద బేస్.
0: శరీర, మనస్సు, బుద్ధి, ఇంద్రియ, అహంకారములకు అన్నిటికీ ఆధారము, ప్రధానము ఈ యొక్క చిత్ శక్తి అయినటువంటి యొక్క నేనే.
1: దేర్ఫోర్ ఫర్ ద బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ అంతఃకరణ, ఇట్ ఇస్ ది చిత్ శక్తి.
0: ఇది ఏ ప్రజ్ఞా శక్తి?
1: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ప్రజ్ఞ.
0: మరొక చిన్న ఉదాహరణము.
1: అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు 10 చెంబులు తీసుకుని వెళ్ళావు.
1: యు టేక్ 10 టంబ్లర్స్.
0: గంగా నదిలో నీవు 10 చెంబులకు నీరు నించుకున్నావు.
1: యు ఫిల్ దోస్ 10 టెంబ్లర్స్ ఇన్ గ్యాంజెస్.
0: కానీ 10 చెంబుల లోపల కూడాను, ఒక్కొక్క చెంబు లోపల కూడాను గంగా జలం ఉంది కానీ గంగా నది లేదు.
1: ఇన్ ఎవ్రీ టంబ్లర్ దేర్ ఇస్ వాటర్ ఆఫ్ ది గ్యాంజెస్ బట్ నాట్ ది గ్యాంజెస్ రివర్.
0: ఒక్కొక్క చెంబులో కూడాను గంగా నది లేదు.
1: ఇన్ ఈచ్ టంబ్లర్ దేర్ ఇస్ నో రివర్ గంగా.
0: కానీ ఒక్కొక్క చెంబులో కూడాను గంగా జలం ఉంటుండాలి.
1: హౌఎవర్ ఇన్ ఈచ్ టంబ్లర్ దేర్ ఇస్ వాటర్ ఆఫ్ ది గ్యాంజెస్.
0: కాబట్టి ఈ గంగా అనేటువంటి ప్రవాహమే ఈ యొక్క నేను అనేటువంటి చిశక్తి.
1: దేర్ఫోర్ దిస్ ఫ్లో ఆఫ్ గంగా,
0: ఈ అఖండమైనటువంటి ఈ శక్తి నుంచి,
1: అవుట్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ అవేర్నెస్,
0: ఈ యొక్క భిన్న ఖండములైనటువంటి యొక్క రూపంలో ధరిస్తూ వచ్చాయి.
1: ది డిఫరెంట్ ఫార్మ్స్ హావ్ కమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్.
0: ఈ చిన్న ఖండములంతా కూడాను ఆ పెద్ద ఖండము నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: దిస్ స్మాలర్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ ఇన్ఫినిటీ.
0: అయితే దాని అంశమే ఇవన్నీ.
1: హౌఎవర్ దే ఆర్ మియర్లీ,
0: ఆ గంగాజలములకు విరుద్ధంగా వేరు లేవు.
1: దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గ్యాంజెస్.
0: కానీ గంగ మాత్రం దీంట్లో లేదు.
1: బట్ హౌఎవర్ ఇట్ ఇస్ నాట్ ప్రెజెంట్.
0: గంగా జలం ఉన్నది.
1: దేర్ ఇస్ ఓన్లీ వాటర్ ఆఫ్ గంగా.
0: కనుకనే శరీరం నందు కూడాను ఆ నేను అనేటువంటి చిశక్తి యొక్క తత్వం ఉంది.
1: దేర్ ఫోర్ ఇన్ ద బాడీ ఆల్సో దిస్ ఐ అవేర్నెస్.
0: ఈ మనసు నందు కూడాను ఆ ఐ అనేటువంటి యొక్క ప్రజ్ఞాశక్తి యొక్క అంశం ఉంటుండాలి.
1: ఇన్ మైండ్ ఆల్సో దిస్ ప్రజ్ఞ అవేర్నెస్,
0: బుద్ధి యందు కూడాను ఈ ప్రజ్ఞాశక్తి యొక్క అంశం ఉంటుండాలి.
1: ఇన్ ఇంటెలెక్ట్ ఆల్సో దేర్ ఇస్ దిస్ స్పార్క్ ఆఫ్ ప్రజ్ఞ.
0: అన్ని అంశములు కూడాను అఖండ అంశం లోపల లీనమైపోతుంటాయి.
1: ఆల్ దిస్ స్పార్క్స్ మర్జ్ ఇన్ దట్ ఇన్ఫినిట్.
0: కనుక ఈ యొక్క ఏకత్వాన్ని బోధించేటువంటి వేదాంతము ఈ ఆధునిక యుగము లోపల ఎక్కడా కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ది ఫిలాసఫీ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: కేవలం మానవత్వంలో
1: ఇన్ హ్యూమన్ లైఫ్
0: ఒక చిన్న ఉదాహరణ తీస్తాం.
1: లెట్ అస్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: కొన్ని శ్లోకములు ఎన్నో అర్థాలంతా అందిస్తూ ఉంటుంటాయి.
1: సమ్ శ్లోకాస్ కన్వే వేరియస్ మీనింగ్స్.
0: శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం.
1: వన్ శ్లోక ఈ శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం.
0: ఈ శరీరము ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది అని దీని అర్థము.
1: ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ ద బాడీ ఈస్ గిఫ్టెడ్ టు యూ టు పర్ఫార్మ్ రైచువస్ యాక్ట్.
0: సర్వం ఖలివిదం బ్రహ్మ.
1: ది అనదర్ వర్స్ ఈస్ సర్వం ఖలివిదం బ్రహ్మ.
0: అనగా ఈ యావత్ సృష్టి అంతై కూడాను బ్రహ్మమయమే.
1: ఇట్ మీన్స్ ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: అహం బ్రహ్మాస్మి.
1: ద నెక్స్ట్ వర్స్ ఈస్ అహం బ్రహ్మాస్మి.
0: నేను దివ్యమైనటువంటి చైతన్య స్వరూపుణ్ణి.
1: ఐఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివైన్ అవేర్నెస్.
0: ఈ విధంగా ఒకవైపున శాస్త్రం బోధిస్తూ ఉంటుండాలి.
1: ది శాస్త్ర టీచర్స్ ఆన్ వన్ హ్యాండ్ లైక్ దిస్.
0: మరొక వైపున ఈ ఆచార బ్రాహ్మణుల ఇంట్లో పూజలన్నీ అయిన తర్వాత ఒక అనాచార సంబంధమైనటువంటి శ్లోకం కూడా ఒకటి కల్పించారు.
1: However, on the other hand, in the house of a traditional Brahmin house, after worship, there is another meaning also.
0: Papoham, papakarmaham, papatma, papasambhavaha. Papoham, papakarmaham, papatma, papasambhavaha. ఓ భగవంతుడా, నేను పాపిని, నేను చేసిన కర్మాలంతా పాపమే, నా ఆత్మ పాపమే, నేనే కాదు నా తల్లిదండ్రులంతా పాపమే.
1: So after worshiping that old traditional Brahmin house, he begins to say that I am a sinner.
0: అసభ్యంగా ఉంటుంటాదో మీరు యోచించేయండి.
1: Acts are sins, parents are sinners, what kind of?
0: ఈ విధమైనటువంటి అసభ్యమైనటువంటివన్నీ కల్పించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance in having these artificial things?
0: ప్రజలను కేవలం అమాయకమైనటువంటి ప్రజలను మోసపుచ్చి,
1: only deceiving ignorant people,
0: వారి ఏదో ఒక కర్మలకు బద్దులైనారని చెప్పి బోధించి,
1: టీచింగ్ దట్ దే ఆర్ బాడ్,
0: కర్మ పరిహార నిమిత్తమే ధనమును చెల్లించుకునే నిమిత్తం ఇలాంటి శ్లోకాలు ప్రారంభించారు.
1: ఓన్లీ టు రిసీవ్ మనీ బై టెలింగ్ దెమ్ దట్ దే కెన్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ కార్మిక్ ఎఫెక్ట్, దీస్ థింగ్స్ ఆర్ డన్.
0: కాదు కాదు, సర్వము బ్రహ్మ నుండి ఆవిర్భవించినదని శాస్త్రం బోధిస్తుంటే,
1: when shastra teaches that everything originated from
0: ishvara sarvabhutanam ani upanishattulu bodhisthunte,
1: when upanishads teach ishvara sarvabhutanam
0: ishavasyam miham sarvam ani upanishattulu cheptunte,
1: when upanishads declare ishavasyam
0: miham sarvam, ee papoham papakarmaham ekkada nunchi vachindi?
1: What is the fun of saying I am sinner?
0: Idi kevalamu ilanti kalpitalanta kulanu srushtinchi,
1: these things are merely created,
0: deeni valla manavulanu bayapetti,
1: man is frightened,
0: bhramimpachesi,
1: he is put to illusion,
0: unna vishwasam kudanu poorthi oodipoyetattu chesukunnaru,
1: they were put such a state that they lost the existing faith also.
0: Ilanti vanni kudanu ee naati aadhunika vidyarthulu cheppu vinatam chetane aa vidyarthulaku vishwasam lekapothundadi.
1: Because modern students listen to such perverse interpretations, they lost faith.
0: Kanukane nenu prashanthi nirmalo kudanu ee oka shlokanni marpinchanu.
1: Therefore, Swami changed that shloka in Prashanti Nilayam.
0: Pujari kodanu cheppetunte vaadu intaku purvam.
1: That priest also in Prashanti Nilayam used to repeat.
0: Ah, papoham aneetundi teesivesi, praptoham, praptakarmaham, praptaham, praptam sambhavami, praptoham. Idantha naa praapti. Nenu inta uttamudiga janminchanu. Nenu inta pavitruniga janminchanu. Naa talidarulu inta pavitrulu. Naa aatma pavitramainatundi. నా కర్మ పవిత్రమైనది అనేటువంటి దీనిగా మార్చివేశారు.
1: స్వామి చేంజ్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ యామ్ ఎ సిన్నర్ ఐ యామ్ ఎ డిజర్వ్డ్ వన్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ మై పేరెంట్స్ ఆర్ సిన్నర్స్ నో మై పేరెంట్స్ ఆర్ నోబుల్ వన్
0: చేసే ప్రక్రియలను బట్టి పాపము పుణ్యమని చెప్పుకుంటున్నారే కాని ఇందులో పాప పుణ్యములు ఏమాత్రము లేవు.
1: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ వీ సే వన్ ఇస్ వర్చ్యూ అదర్ ఇస్ ఎ సిన్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నన్
0: దోషములోని ఉన్నాయి కాని పాపము అని పేరు పెట్టకూడదు.
1: హౌఎవర్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ యూ కాంట్ కాల్ ఇట్ ఎ సిన్.
0: మానవుడు తెలిసియో తెలియకునో కొన్ని తప్పులు చేస్తుంటాడు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మ్యాన్ కమిట్స్ సర్టెన్.
0: అయితే ఆ తప్పులు కూడా ఈ మానవుడు చేయకూడదు.
1: హౌఎవర్ మ్యాన్ షుడ్ నాట్ కమిట్ మిస్టేక్స్ అస్ సచ్.
0: ఎందుకంటే రాగద్వేషము కామక్రోధములు ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి పశు లక్షణాలు.
1: Why? Because this kind of attachment, the hatred, etc., are the qualities of animals.
0: మానవుల్లో చేరిపోయినప్పుడు
1: when they join you,
0: ఈ కామక్రోధం అనేటువంటి రోగంతో పీడింపబడేటువంటి వ్యాధిగ్రస్తుడిగా ఉంటాడు.
1: He suffers from sickness out of the diseases of this greed and anger.
0: కనుక ఈ అసూయ, ద్వేషము, కామము, ఈ క్రోధము అనేటువంటిది ఒక రోగాల వంటివి.
1: Therefore, the hatred, the ego and the jealousy are sort of diseases.
0: ఈ రోగములు సామాన్యమైనటువంటి యొక్క వైద్యముతో తీరేటువంటివి కాదు.
1: These diseases cannot be cured by an ordinary doctor.
0: సామాన్యమైనటువంటి యొక్క వైద్యులు వచ్చి దీనిని బాగు చేసేటువంటిది కాదు.
1: ఆర్డినరీ డాక్టర్ కెనాట్ కమ్ విత్ ఎ ప్రిస్క్రిప్షన్.
0: శారీరక సంబంధమైనటువంటి వ్యాధులైతే వారు నివారణ చేయవచ్చును.
1: హీ కెన్ సర్టన్లీ సజెస్ట్ క్యూర్ ఫర్ బాడీ డిసీజెస్.
0: కానీ ఇది కేవలము అంతఃకరణ సంబంధమైనటువంటి రోగాలు.
1: బట్ దీస్ ఆర్ ది డిసీజెస్ ఆఫ్ ది ఇన్నర్ సెన్సెస్.
0: ఈ రోగమును నివారణ చేసేటువంటి యొక్క దివ్యౌషధం ఒకటి ఉన్నది.
1: హౌఎవర్ దేర్ ఇస్ ఎ గ్రేట్ మెడిసిన్ ఎ ప్రిస్క్రిప్షన్.
0: అది భగవత్ ప్రేమ.
1: That is the divine love.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం పొందితమంటే,
1: when once we get that divine love,
0: అహం అనేటువంటి నేను అనేటువంటి ప్రజ్ఞా తత్వంలో మనం ప్రవేశించగలం.
1: We can certainly enter into this ప్రజ్ఞా.
0: రోగం ఎప్పుడు నివారణ అయినదో ఆరోగ్యం మనకు ప్రాప్తించింది.
1: The moment disease is gone, you will be healthy.
0: ఈ రోగం ఉండినంత వరకు కూడా మనకు ఆరోగ్యం ఏనాటికి మనం ప్రాప్తించం.
1: So long you are sick, you can never be healthy.
0: కనుక మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, in human life, we should develop divine love.
0: అయితే ఏమిటి ఈ ప్రేమ?
1: Then what is love?
0: ఈ ప్రేమను కూడా ధర్మంగా మనం పోల్చుకుంటూ పోతే, అమ్మా బిడ్డల ప్రేమ, అప్పా బిడ్డల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్న తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఈ ప్రేమను చూసుకుంటూ పోతే గురు శిష్యుల ప్రేమ, అన్నీ పోతుంటాయి. ఎక్కడెక్కడికో పోతుంది ఈ ప్రేమకి, ఇంకా అంత్యమే లేదు.
1: If we think of this love is limitless because there is love between the husband and the wife, love between brothers, love between sisters and so on.
0: Ivanni prema ani cheppadaniki veelu kaadu.
1: We can't call them as true love.
0: Kevalam prachinulandaru kuda deeniki prema aneetundi daanni pettaru kaani idi kevalamu anuragame kaani prema kaadu.
1: Ancient people called it prema. It's not true love, it's just anuraga.
0: Anuragamunaku premaku chaala vyathyasam untundali.
1: There's lot of difference between prema and anuraga.
0: Sharira mano buddhuluku sambandhinchinavati anni kudanu anuragale kaani prema kaadu.
1: That which relates the body and mind intellect is anuraga but not prema.
0: Atma tattvamunaku brahma tattvamunaku ai aneetundi yokka aham tattvamunaku sambandhinchinatundide prema.
1: That which relates this aham or atma or brahma is only prema.
0: ఈ ప్రేమకు లోక సంబంధమైనటువంటి అనురాగమైనటువంటి ప్రేమకు ఉండేటువంటి వ్యత్యాసం పిల్లలు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ రియలైజ్ దిస్ వరల్డ్లీ అనురాగ అండ్ ద డివైన్ ప్రేమ ఆర్ లవ్.
0: లోక సంబంధమైనటువంటి ప్రేమకు, దివ్యమైనటువంటి పరమాత్మ సంబంధమైన ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ లవ్ అండ్ డివైన్ లవ్.
0: లోక సంబంధమైనటువంటి ప్రేమ పుచ్చుకునేటువంటిదే కాని ఇచ్చుకోదు.
1: వరల్డ్లీ లవ్ రిసీవ్స్ but it never gives.
0: దివ్యమైనటువంటి ప్రేమ ఇచ్చుకునేదే కాని పుచ్చుకోదు.
1: Divine love gives, never receives.
0: చాలా వ్యత్యాసం.
1: That is the difference.
0: Giving, giving, giving, giving. ఇచ్చేదే ఇచ్చేదే ఇచ్చేదే.
1: The divine love goes on giving and giving and giving.
0: తిరిగి ఇమ్మని కూడాను కోరదు.
1: It never expects anything in return.
0: మీరు పుచ్చుకునేదే పుచ్చుకునేదే పుచ్చుకునేదే కాని ఇస్తామనేటువంటి త్యాగం అక్కడ ఉండనే ఉండదు.
1: యు గో ఆన్ రిసీవింగ్ రిసీవింగ్, నో సెన్స్ ఆఫ్
0: సాక్రిఫైస్. అది ప్రేమ కాదు కనుకనే అది ఇస్తామనే త్యాగం మనకు రాదు.
1: వాట్ ఇస్ ది రీజన్? ఇట్స్ నాట్ ట్రూ లవ్, దేర్ఫోర్ యు డోంట్ సాక్రిఫైస్.
0: ఆ త్యాగము లేనంత వరకు కూడాను మనకు బంధనే.
1: సో లాంగ్ వీ డోంట్ హావ్ సాక్రిఫైస్ వీ ఆర్ ఇన్ బాండేజ్.
0: కనుకనే శృతి కూడాను న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు.
1: Therefore, శృతి ఆల్సో సేస్
0: త్యాగము చేతనే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుంది, కానీ త్యాగం లేక అమృతత్వం మనకు లభ్యం కాదు అని ఖచ్చితంగా చెప్తూ వచ్చింది.
1: శృతి డెఫినెట్లీ డిక్లేర్డ్ త్రూ సాక్రిఫైస్ ఓన్లీ యూ కెన్ రీచ్ దట్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ ఎటర్నిటీ అండ్ ఇమ్మోర్టాలిటీ.
0: కనుక మన ప్రాచీన వేదాంతమునందు ఉన్నటువంటి ఒక ప్రతి పదమును కూడాను అంతరార్థము ఎంతో అనంతంగా విశాలంగా ఉండేటువంటిది కాని సంకుచితంగా ఉండేటువంటివి కాదు.
1: Therefore, every word in Vedanta has got that infinite meaning but not narrow feeling.
0: ఇంకొకటి, ఏకాంతంగా నేను ధ్యానం చేస్తున్నాను, జపం చేస్తున్నాను అని భావిస్తారు కొంతమంది.
1: People feel that they proceed in meditation and japa in loneliness.
0: ఏకాంతం అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ మీన్ బై సాలిట్యూడ్?
0: కేవలం తలుపులు మూసుకొని కిటికీలు మూసుకొని రూమ్ లో ఒంటరిగా కూర్చొని అనేక విధముల అవస్థ పడేయటమా ఏకాంతము?
1: Does solitude mean closing the doors and windows, sitting all alone?
0: గ్రామాలు ఇండ్లు ఆలు బిడ్డలను సర్వులను వదిలిపెట్టి అరణ్యములో పోయి చెట్టు తొరలలోనో లేక గుట్ట గహుల్లోనో కూర్చొని జపించుకోవటమా ఏకాంతము?
1: Or does solitude mean leaving the family, the wife and the children sitting in the trunk of the tree or in a cave? Does it mean solitude?
0: అర్థమే సరైనటువంటి కాదు ఇది.
1: It is not a proper meaning.
0: ఏకాంతం అనగా ఏమిటి?
1: Solitude, what does it mean?
0: మన దృష్టిని భగవంతుని పైన మరల్చటమే ఏకాంతం.
1: డైరెక్టింగ్ అవర్ విజన్ టువర్డ్స్ డివినిటీ.
0: అడవులు ఎందున్న ఆకాశమునున్న పట్టణమునున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేటను ఎక్కడుండినా కూడా నీ మనస్తత్వము భగవంతుని పైన మరల్చటము, అదే ఏకాగ్రత.
1: వెదర్ యువర్ విలేజ్ ఆర్ ఇన్ ఎ టౌన్ ఆర్ ఇన్ ఎ ఫారెస్ట్,
0: అదే ఏకాంతము.
1: యూ షుడ్ కాన్సన్ట్రేట్ యువర్ అటెన్షన్ ఆన్ ది డివినిటీ, దట్ ఈస్ సాలిట్యూడ్.
0: దేహముతో కాదు లభించేది,
1: ఇస్ నాట్ ది వన్ దట్ యు గెట్ ఫ్రమ్ ది బాడీ,
0: కాదు లభించేది
1: నాట్ అవుట్ ఆఫ్ ది మైండ్.
0: కనుకనే అదే ఏకాంతం.
1: That is real ekanta.
0: ఏకాంతం అనేది ఏమిటి? నేను అనేటువంటి ప్రజ్ఞాతత్వంతో కూడటమే ఏకాంతము.
1: సాలిట్యూడ్ ఆర్ ఏకాంత మెంట్ డెవలపింగ్ ది ఫీలింగ్ ఆఫ్ దిస్ ప్రజ్ఞ.
0: ఇది ఏ మతం వారు కాని, ఏ విద్యావంతుడు కాని, ఏ మేధావి కాని ఇది కాదని చెప్పలేడు కదా.
1: నో వన్ కెన్ డినై ఎనీ ఫాలోవర్ ఆఫ్ ఎనీ రిలీజన్. నో వన్ కెన్ నో స్కాలర్.
0: ఏకాంతం ఈనాడు చెప్పేటువంటి ఏకాంతాలంతా కూడాను కేవలము అస్తవ్యస్తమైనటువంటి ఏకాంతాలు. నీవు పోయి అరణ్యంలో కూర్చుంటావు కానీ నీ బుద్ధి వచ్చి ఊర్లో తిరుగుతుంటాది, ఇది ఏకాంతం అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: ద సాలిట్యూడ్ ఆర్ ఏకాంత డిక్లేర్ టుడే ఈస్ టు ఆస్క్ యూ టు గో ఇన్ టు ద ఫారెస్ట్ విత్ ఆల్ యువర్ ఇంటెలెక్ట్ ఆర్ ది మైండ్ ఆన్ ద ఫ్యామిలీ ఓన్లీ.
0: కనుక ఏకాంతం అనేటువంటిది ఏమిటంటే కేవలము ఒక దివ్యత్వంతో నీ మనస్తత్వమును ఏకము చేయటమే ఏకాంతం.
1: సో ఏకాంత సాలిట్యూడ్ మెంట్
0: ఈ మనస్సు దాంతో ఏకము కాకుండా ఉండినంత కాలం కూడా ఇది అనేకాంతమే.
1: సో లాంగ్ ఇట్ డజంట్ మర్జ్ విత్ ది డివినిటీ ఇట్ ఇస్ అనేకాంతం.
0: ఒక క్షణమైనా కూడా స్థిరంగా ఉండేటువంటి స్వభావం కాదు అది.
1: మైండ్ cannot be stable even for a moment.
0: Idi oka koti vantidi.
1: It is like a monkey.
0: Samanya koti kuda kaadu, idi pichi koti.
1: Is not an ordinary monkey, mad monkey.
0: Ilanti manasattvamuniki ekantam ee vidhiga jarugutundi?
1: With such a mind, how do you expect real ekanta solitude?
0: Sariyina margam emiti? Ee oka pragna tattvamto cherchatame ekantam.
1: The real ekanta meant
0: ekantam aneetvanti emitante kevalamu ఒక దివ్యత్వంతో నీ మనస్తత్వమును ఏకము చేయటమే ఏకాంతం.
1: సో ఏకాంత సాలిట్యూడ్ మెంట్
0: ఈ మనస్సు దాంతో ఏకము కాకుండా ఉండేదంతా.

0: ఈ యొక్క ప్రజ్ఞాతత్వంతో చేర్చడమే ఏకాంతం.
1: ద రియల్ ఏకాంత మెంట్ ది యూనిటీ విత్ దట్ ప్రజ్ఞా నేచర్.
0: ఇంకా రెండవ పదం ఉంటుండాలి,
1: అండ్ ద సెకండ్ వర్డ్.
0: ఇది ఒక విధమైనటువంటి అర్థమును మనం తీసుకుంటే,
1: వెన్ యూ టేక్ ఎ సార్ట్ ఆఫ్ ఎ మీనింగ్,
0: దాచుకోవటము కాదు,
1: ఇస్ నాట్ హైడింగ్ ఐదర్,
0: లేక దొంగిలించటము కాదు,
1: ఆర్ నాట్ స్టీలింగ్,
0: ఇది అపహరించటము కాదు,
1: ఇస్ నాట్ జస్ట్ క్యాప్చరింగ్,
0: కానీ దీనికి గుహ్యము అన్నారు.
1: ఇట్ ఇస్ కాల్డ్ గుహ్య ఆర్ సీక్రెట్.
0: అనగా ఒక విధమైనటువంటి యొక్క దాచుకునేటువంటి తత్వము అని కూడా దీనికి ఒక పేరు.
1: However, it also called a sort of hiding.
0: ఏమిటిని మనం దాచుకుంటాం?
1: What is it that you hide?
0: విలువైనట్టుగా ఉన్నప్పుడే దాన్ని దాచుకుంటాం.
1: When it is valuable, it is hidden.
0: ఇది చాలా గొప్పదిగా ఉండినప్పుడే దీనిని దాచుకుంటాం.
1: When it is highly valuable, you hide it.
0: కనుకనే ఇది ఏమిటి ఈ యొక్క గొప్పది, ఏమిటి ఈ యొక్క విలువైనటువంటిది?
1: What is that great thing? What is that greatness there? What is its value?
0: ఇది అహం ప్రజ్ఞాని.
1: That is aham prajna.
0: దీనిని ప్రజ్ఞానము అని కూడాను.
1: This is also called prajna.
0: దీనిని బ్రహ్మజ్ఞానము అని కూడాను.
1: This is also called brahmajnana.
0: దీనిని అద్వైత జ్ఞానము అని కూడాను.
1: This is called non-duality.
0: దీనిని ఆత్మజ్ఞానము అని కూడాను.
1: That is ఆత్మజ్ఞానం.
0: దీనికంతా కూడాను మనం దాచుకోవలసినటువంటిది.
1: All these things have got to be hidden within.
0: ఇది ఇష్టమొచ్చినట్టు కాదు, మనం విసర్జించవలసినటువంటిది కాదు.
1: You cannot throw it aside as you like.
0: ఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకునేటువంటిది కాదు.
1: You can't make use of it anyway.
0: ఈ బ్రహ్మజ్ఞానమును మనము ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నామంటే దీని వెల మనకు తెలియటం లేదనే అర్థం.
1: When you make use of this brahmajnana as you like, it means you don't know its value.
0: ఒక డైమండ్ ఉంటే,
1: when there is a diamond,
0: అది డైమండ్ అని తెలియకుండా ఉండినంత వరకు కూడాను మానవుడు ఒక పేపర్ వెయిట్ మాదిరి ఒక టేబుల్ పైన పెట్టి ఉపయోగిస్తాడు.
1: సో లాంగ్ మ్యాన్ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ ఎ డైమండ్, హీ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ పేపర్ వెయిట్.
0: నిజంగా దాని విలువనేగిన తెలిస్తే గాడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు.
1: ట్రూలీ వెన్ హీ నోస్ హిస్ వాల్యూ,
0: దాన్ని లాక్ చేయటమే కాదు, ఆ కీస్ కూడా చాలా భద్రంగా పెట్టుకుంటాడు.
1: నాట్ ఓన్లీ లాక్ ఇట్, హీ విల్ కీప్ దట్ కీస్ ఇన్ సెక్యూరిటీ.
0: ఎప్పుడు ఇంత భద్రత కలుగుతుండాలి?
1: వెన్ దేర్ ఇస్ సేఫ్టీ.
0: విలువ తెలిసినప్పుడే దీనికి భద్రత కలుగుతుండాలి.
1: వెన్ ది వాల్యూ ఇస్ నోన్.
0: విలువ తెలియనప్పుడు దీనికి భద్రతే ఉండదు.
1: వెన్ ది వాల్యూ ఇస్ నాట్ నోన్.
0: కనుకనే ఈనాటి విద్యార్థులకు ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విలువ తెలియకుండా పోవటం చేతనే దీనిని కేవలం అలక్ష్యంగా అనుభవిస్తున్నారు.
1: సిన్స్ స్టూడెంట్స్ డూ నాట్ నో ది వాల్యూ ఆఫ్ ది స్పిరిచువాలిటీ, దే నెగ్లెక్ట్ ఇట్.
0: సంకుచితమైనటువంటి మనస్తో అనుభవిస్తున్నారు.
1: దే ఎంజాయ్ విత్ ఎ నారో మైండ్.
0: దీని విలువను మొట్టమొదటి తెలుసుకోవాలి.
1: ఫస్ట్ దే షుడ్ నో ఇట్స్ వాల్యూ.
0: కనుక నీ తొలిస్తా చెప్పాడు, నామ నిరూపణ మూల రతనతే, రత్నము యొక్క విలువను మొట్టమొదటి తెలుసుకో.
1: ఫస్ట్ నో ది వాల్యూ ఆఫ్ ది జెమ్.
0: ఆ రత్నము విలువనే నీకు తెలియకపోయినప్పుడు దీన్ని నీ దగ్గర పెట్టుకుని ప్రయోజనం లేదు.
1: When you don't know the value of the gem, there is no point in keeping it with you.
0: ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి,
1: a small example.
0: అమాయకుడైనటువంటి ఒక గొర్రెకాపరి కౌబాయ్,
1: an innocent cowboy.
0: అతను అనేక మేకలంతా తోలుకుని కాపుతూ వచ్చాడు.
1: హి వాస్ రేరింగ్ నంబర్ షీప్.
0: ఎక్కడో ఆనాడు ముందు రోజు రాత్రి కదా వచ్చినట్టుగా పెద్ద వర్షం వచ్చేసేసింది.
1: ఆన్ వన్ డే ఇన్ ద నైట్ టైమ్ దట్స్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: ఆ వర్షం లోపల ఒక కొండ నుంచి కూడా అంత నీరు ప్రవహిస్తూ వచ్చాయి.
1: వాటర్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ ఆన్ వన్ సైడ్.
0: ప్రవాహ వేగము లోపల ఒక్క చోట ఏదో తన మెరుస్తూ వచ్చుండాలి.
1: అలాంగ్ దట్ ఫ్లో ఆఫ్ వాటర్ హి స్టార్టెడ్ seeing a shining one.
0: అక్కడికి మేకలు తోలుకొని పోయాడు ఈ యొక్క కౌబాయ్.
1: దిస్ కౌబాయ్ టుక్ ఆల్ దీస్ గోట్స్ దేర్.
0: చూచాడు ఆ యొక్క ఇది చాలా మెరుస్తూ ఉంటున్నది.
1: హి సా దట్ షైనింగ్ ఆబ్జెక్ట్.
0: కానీ అతనికి డైమండ్ అని తెలియదు.
1: హి డజంట్ నో దట్ ఇట్స్ ఎ డైమండ్.
0: ఆ యొక్క దీనిని మెరుస్తూ ఉండేటువంటి రాయిని తీసుకొచ్చాడు, ఒక రంధ్రం పెట్టాడు.
1: హి టుక్ దట్ షైనింగ్ జెమ్ అండ్ మేడ్ ఎ హోల్.
0: ఆ రంధ్రం లోపల తాడును గుట్టాడు.
1: He just put a thread there.
0: చాలా ఇష్టమైనటువంటి ఒక మేకపిల్ల, చిన్న మేకపిల్ల మెడను కట్టాడు.
1: He tied it round the neck of a small goat that he liked most.
0: తన మేకపిల్ల మెడలో చాలా ప్రకాశవంతమైనటువంటి రాయి ఉంటుండాలని చాలా ఆనందిస్తున్నాడు.
1: That is a precious gem that is shining brilliantly. He was happy about it.
0: అదే మార్గంలో ఒకనాడు రత్నాల వ్యాపారకుడు ప్రయాణమవుతూ ఆ చెట్టు కిందకు వచ్చాడు.
1: Along the same path, another day, another jeweler happened to pass by.
0: Ade chettu kinda ee yokka kaapari kudanu tana meka pillani pettukoni aadutu paadutu aanandistunnadu.
1: Under the same tree, the cowboy started enjoying himself with his goat tied up with that precious gem.
0: Ee ratnala vyapari konnu padindi dani paina.
1: The jeweler saw that.
0: వీళ్ళంతా ఈ రత్నాలు తెలిసినటువంటి వారు కనుక తిరగమలిగిన కాలు, తిట్టమలిగిన నోరు, కొట్టమలిగిన చెయ్యి, కట్టిమలిగిన కట్టినా ఉండవట.

0: A tongue that constantly speaks, the leg that constantly moves cannot be arrested.
1: కనుక ఈ కన్నులు ఎంత మూసుకోవాలనుకున్నా కానీ దానిపైన పడింది.
0: In spite of his desire to close the eyes, he can't. He started looking at it.
1: ఎందుకు ఈ రాయిని దీని మెడలో కట్టావు అని ప్రశ్నించాడు.
0: He started questioning, why have you tied up this stone?
1: ఎక్కడ చిక్కింది దీని?
0: Where did you get it?
1: కానీ పలాని చోట పలాని యొక్క వర్షం లోపల కొట్టుకుని వచ్చినప్పుడు ఆ తెల్లని రాయి నాకు చిక్కింది, ఇది నాకెందుకు, నా ఇష్టమైనటువంటి మేక మెడలో కట్టి ఆనందిస్తున్నానన్నాడు.
0: He said, on that rainy day along the running water, I saw this precious stone and I tied up to that this pet
1: goat. This
0: gem is lakhs and lakhs of worth.
1: దీనికి వెల అతనికి తెలుసును.
0: He knows its value.
1: దాని దీని వెల ఈ యొక్క కాపరికి తెలియదు.
0: This cowboy doesn't know its value.
1: తెలియనటువంటి కౌబాయ్కి చెప్పాడు, మరి అబ్బాయి ఓ 10 రూపాయలు ఇస్తాను, దాన్ని నాకు ఇచ్చేసి నీకెందుకు ఇది ఇంత, ఆ 10 రూపాయల్లో అనేక రాళ్లు తీసుకొచ్చి అన్ని మేకలకు కట్టుకోవచ్చును అన్నాడు.
0: Since that cowboy is ignorant one, the jeweler said, I'll pay you 10 rupees. You can purchase 100 stones with that and tie them up.
1: కానీ విలువ తెలియనటువంటి యొక్క ఈ కాపరి 10 రూపాయలు తీసుకున్నాడు, లక్షల విలువ చేసేటువంటి వజ్రాన్ని అతనికి ఇచ్చాడు.
0: This cowboy, who is an innocent one, received 10 rupees and gave this precious gem.
1: కానీ విలువ తెలిసినటువంటి ఈ యొక్క వర్తకుడు కూడాను, ఈ యొక్క వజ్రాల వ్యాపారకుడుకున్నను 10 రూపాయలు ఇవ్వటం.
0: This jeweler who knows its value.
1: ఎంత అన్యాయము!
0: It's a gross injustice to value 10
1: రూపాయలు. లాభమే కాని వజ్రం యొక్క విలువను చాలా పాడు చేసి పెట్టాడు.
0: It gives him profit, but he has undermined the value of the gem.
1: వజ్రానికి తగినటువంటి విలువ కూడా ఇవ్వాలి కదా.
0: He should also give the same value appropriate to the value of the gem.
1: ఇస్తున్నాడు, ఆ 10 రూపాయలు తీసుకుని ఈ పిల్లవాడు మేకలు తోలుకొని పరిగెత్తిపోయాడు.
0: This cowboy received 10 rupee note and started running with others.
1: ఒంటరిగా కూర్చున్నాడు ఈ వర్తకుడు.
0: The jeweler sat all alone.
1: వజ్రాన్ని చేతిలో పట్టుకున్నాడు.
0: He caught hold of the diamond.
1: లక్షల విలువ చేసేటువంటి ఈ వజ్రము 10 రూపాయలకు నాకు చిక్కింది కదా అని ఆనందించాడు.
0: This most precious diamond, which is worth lakhs and lakhs, I could get it for 10 rupees.
1: ఆ వజ్రము చేతిలో పట్టన పగిలి ముక్కలు ముక్కలు అయిపోయింది.
0: Immediately diamond burst there, it broke into pieces.
1: ఏమిట్రా ఇదని ఆశ్చర్యపడ్డాడు.
0: He was surprised.
1: అశరీరవాడిగా చెప్పింది.
0: Then ethereal voice said,
1: ఏ వర్తకుడా,
0: ఓ మర్చెంట్,
1: విలువ తెలిసినటువంటి నీవు కూడాను నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తావా?
0: యు ఆల్సో వాంటెడ్ టు డిసీవ్ మీ.
1: విలువ తెలియనితో మీరు నన్ను ఘనంగా సరైన రీతితో అనుభవిస్తూ వచ్చాడు.
0: దో ద కౌబాయ్ ఈజ్ ఇగ్నోరెంట్ వన్, హీ స్టార్టెడ్ కీపింగ్
1: అహంకారము అభిమానము లేకుండా తన మేక మెడలో కట్టి నన్ను ఆనందించాడు.
0: వితౌట్ ఎనీ ఈగో ఆర్ అటాచ్మెంట్ హీ హస్
1: నా విలువ తెలిసి కూడాను నీవు ఈ విధమైనటువంటి రీతి కింద నన్ను మోసం చేస్తున్నావా? ఈ మోసాన్ని నేను చూచి నా హృదయం పట్టన పగిలిపోయింది అన్నాడు.
0: You know my value, but you have deceived me and you paid 10 rupees, therefore I have broken.
1: Kanukane nijamainatundi yokka divyattamainatundi mana viluvanu manam telusukoni deeniki sariyainatundi viluvane manam ivvaledu nunte hrudayam pagilipothundi.
0: Therefore if we don't know the value of the heart and the spirit, it gets broken.
1: Kanuka viluvanu telusukoni velagandi.
0: Therefore first know value and conduct yourself.
1: Kanukane Tyagaraja kuda cheppe telisi rama chintana cheyave manasa.
0: Therefore Tyagaraja also said, chant the name of Rama in full knowledge of it.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క తెలుసుకుని దానికి తగినటువంటి విలువను మనం అందించేటువంటిది నిజమైనటువంటి యోగం.
0: దేర్ఫోర్ వెన్ యూ డూ ఏ థింగ్ ఇన్ ఫుల్ అవేర్నెస్ ఈజ్ ది ట్రూ యోగా.
1: ఇంకా రాజయోగము అంటే ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ మీన్ బై రాజయోగా?
1: ఇది రాజయోగము.
0: We say it is రాజయోగా.
1: రాజయోగం అంటే కేవలము జనక మహారాజు అనుభవించినాడని చెప్తుంటారు.
0: We say రాజయోగా ఇస్ ది వన్ ప్రాక్టీస్డ్ బై ఎంపరర్ జనక.
1: జనక మహారాజు ఏ విధంగా అనుభవించాడు?
0: హౌ డిడ్ హి డూ దట్?
1: తాను రాజుగా రాజ్యాన్ని పాలించాడు.
0: హి వాస్ రూలింగ్ ద కింగ్డమ్ యాజ్ ద కింగ్.
1: గృహస్థుడిగా జీవించాడు.
0: హి లివ్డ్.
1: త్యాగిగా అనుభవించాడు.
0: హి ఎక్స్‌పీరియన్స్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అన్నింటినీ ఆత్మయందు లయం చేశాడు.
0: హి మర్జ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆత్మ.
1: చూసారా, మనోచిత్త ఇంద్రియ అహంకారములన్నిటి కూడాను ఈ అహం అనేటువంటి ప్రజ్ఞలో లీనం చేయటమే ఇదే రాజయోగం అన్నారు.
0: Merging the body, the mind and entire body in the atma is rajayoga.
1: కనుక మానవత్వం లోపల మనం రాజయోగులు కావాలి.
0: Therefore in human life we should be rajayogi.
1: మన చింతలంతా కూడా నివారణ చేయడానికి అది ఒక్కటే సరి అయినటువంటి ఆధారం.
0: To make you free from all worries, that is only the basis.
1: సర్వ చింతలు కూడాను అనగా ఒక చిన్న చింతను మనం పోగొట్టుకోవాలంటే దీనికి ఏమి మనం సాధన చేయాలి?
0: If you are to be free from a small worry, what is it that you should do?
1: Vidyarthulara chakkaga ee vishayanni meeru gurtinchali.
0: Students, you should realize this clearly.
1: Oka dani paina manam ekkuga mohanga untam.
0: You will be having too much of attachment on a thing.
1: ఆ మోహాన్ని మనం తప్పించుకోవాలంటే ఏమి చేయాలి?
0: What is it that you should do to be away from attachment?
1: దానికంటే ఉన్నతమైనటువంటి దానిని, దానికంటే అధికమైనటువంటి దానిని, దానికంటే అందమైనటువంటి దానిని, దానికంటే పవిత్రమైనటువంటి దానిని మనము చిక్కించుకున్నప్పుడు ఈ మోహం ఈ చిన్న దానిపైన తప్పిపోతుంది.
0: When once you capture something nobler, more sacred, more exalted, then you will lose the attachment towards a smaller one.
1: ఇది రామాయణంలో చక్కని ఆదర్శం.
0: This is an ideal in Ramayana.
1: భరతుడు శత్రుఘ్నుడు కైకేయ రాజ్యం నుంచి వచ్చారు.
0: భరత శత్రుఘ్న కేమ్ అవుట్ ఆఫ్ కైకేయ రాజ్య.
1: కానీ వచ్చినప్పుడు తండ్రి మరణించాడు అని తెలిసింది.
0: ఆన్ దే రిటర్న్ దే కేమ్ టు నో దట్ ఫాదర్ డైడ్.
1: చాలా దుఃఖించాడు భరత శత్రుఘ్నుడు.
0: దే వర్ గ్రీఫ్ స్ట్రికెన్.
1: ఈ అంత సమయం లోపల రామ లక్ష్మణులకునేటువంటి ప్రాప్తి కూడా మాకు లేకపోయినాయి.
0: Towards the end, at least Rama, Lakshmana could be there, but we could not.
1: తండ్రికి నలుగురు కుమారులు పుట్టినప్పుడు ఇద్దరికి ఒక ప్రాప్తి మరి ఇద్దరికి ఒక్కొక్క ప్రాప్తియా?
0: When father has four sons, two deserved,
1: అందులో
0: కణములు
1: మాత్రమే మాకు వ్యత్యాసం, కానీ ఎక్కువ నెలలు దినములు కాదు.
0: జస్ట్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ మూమెంట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అవర్ బర్త్.
1: చాలా పరితపిస్తూ ఉన్నాడు, ఇంకా విషయం తెలుసుకోలేదు.
0: దే స్టార్టెడ్ రిపెంటింగ్ ఎ లాట్. ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నాట్ నోన్ ద ట్రూత్.
1: కౌసల్య దగ్గరికి పరిగెత్తిపోయారు.
0: దే వెంట్ టు కౌసల్య రనింగ్.
1: అమ్మా మాకు ఏమిటి ఈ దుర్గతి?
0: దే సెడ్ మదర్ వాట్ ఈస్ దిస్ ప్లైట్.
1: తండ్రి ఏమి చెప్పాలని అనుకున్నాడో మాకు.
0: What is that father wanted to
1: convey? ఏ విధమైన ఆదేశం చేయాలనుకున్నాడో ఏమిటో.
0: What kind of command he wanted to give?
1: ఆ సమయంలో మేము లేకపోయాము.
0: We could not be there at that.
1: కానీ మా విషయం ఏమైనా అన్నలైనటువంటి యొక్క రామలక్ష్మణులకి ఏమైనా చెప్పారా?
0: But anything relating to us, are they conveyed to Rama and Lakshmana brother?
1: అనేటప్పటికీ కౌసల్య గొల్లుని ఏడ్చింది.
0: When they said so, Kausalya started crying.
1: నలుగురికి కూడా ఒకే ప్రాప్తి వచ్చింది.
0: There also she had got that type of desire.
1: ఈ తండ్రి మరణ సమయమునందు ఒక్క కుమారుడైనా దగ్గర లేరు.
0: At the time of death of the father, none were there.
1: ఏమిటి అన్నలు ఎక్కడికి వెళ్లారు?
0: Then they started asking, where are brothers?
1: అరణ్యానికి వెళ్లారు నాయన.
0: They went into the farm.
1: ఎన్ని దినములు అయింది?
0: When did they go?
1: కేవలం 11 దినములు మాత్రమే అయింది.
0: They went there, 11 days passed.
1: ఇంకా రాలేదా?
0: Have they not returned?
1: ఇప్పుడు రారు నాయన, ఇంకా 14 సంవత్సరం వరకు రారు అని కౌసల్య చెప్పింది.
0: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ నౌ, దే షుడ్ స్టే దేర్ ఫర్ 14 ఇయర్స్.
1: ఈ కథ అంతా విన్నాడు భరతుడు.
0: భరత లిసన్ టు ది ఎంటైర్ స్టోరీ.
1: మొట్టమొదట తండ్రియే నాకు ప్రాణ సమానం అని ఏడ్చినటువంటి ఈ భరతుడు,
0: భరత హూ క్రైడ్ ది ఫాదర్ ఈస్ వెరీ హిస్ లైఫ్,
1: అన్నపైన ఉన్నటువంటి ప్రేమ చేత,
0: బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ ది బ్రదర్,
1: ఆ తండ్రి కంటే అన్న పైన అమితమైనటువంటి ప్రేమ ఉండటం చేత,
0: హీ హాడ్ హైయర్ లవ్,
1: తండ్రి గతించిన దుఃఖం తగ్గిపోయింది, అన్న వియోగ దుఃఖం ఎక్కిపోయింది.
0: దట్ గ్రీఫ్ బికాస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ హ్యాస్ కమ్ డౌన్ అండ్ ద సెపరేషన్ ఫ్రమ్ ద బ్రదర్ హ్యాస్ గాన్ అప్. తండ్రి మీద
1: కోపం వచ్చింది.
0: హీ వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
1: కోపమే కాకుండా కోపం వచ్చింది.
0: హీ వాస్ వెరీ యాంగ్రీ.
1: దుర్మార్గుడా, నీవు ఈ విధమైనటువంటి యొక్క ఆశ చేత నా అన్నను ఇంత కష్టములు పెట్టితివా?
0: Because of this aspiration you caused this separation.
1: Kanuka tandri marana chinta taggindi, anna viyoga chinta hechindi.
0: Therefore the thought relating to the death of the father has come down and the thought relating to the separation from brother has gone up.
1: Oka chinna dukkamu pedda dukkamu cheta adigipothundi.
0: A small grief would naturally will come down when you are put to higher grief.
1: Ye sukhamu pedda sukhamu cheta adigipothundi.
0: A small pleasure when compared to a larger pleasure.
1: Ye alpa bhavamu ananta bhavam cheta అడిగిపోతుంది.
0: ఏమీన్ డిజైర్
1: స్వల్పము అల్పమైనటువంటి భావాలను మనము తప్పించుకోవాలంటే అధికమైనటువంటి ఉన్నతమైన భావాలను మనం హెచ్చుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సెపరేట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ మీన్ అండ్ నారో ఫీలింగ్స్ వీ షుడ్ డెవలప్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: ఈనాడు లోకములో అన్ని మనకు చింతలే.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ ఫుల్ ఆఫ్ వరీ.
1: ఏమిటి ఆ చింతలు?
0: వాట్ ఆర్ దోస్ వరీస్?
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఈజ్ వన్ వరీ.
1: భూమి నుండుట చింత,
0: టు లివ్ ఆన్ ఎర్త్ ఈజ్ వన్ వరీ.
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఎ వరీ.
1: చావు చింత,
0: డెత్ ఈజ్ వరీ.
1: బాల్యమంతయు చింత,
0: బాయ్హుడ్ ఈజ్ వరీ.
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్ ఈజ్ వరీ.
1: జీవించుట ఒక చింత,
0: ఎంటైర్ లైఫ్ సర్జరీ ఈజ్ వరీ.
1: చింత,
0: ఆల్ దోస్ దట్ గోస్ రాంగ్ అగేన్స్ట్ అవర్ విషెస్.
1: కర్మలన్నీయు చింత,
0: everything is worry.
1: కష్టములు ఒక చింత,
0: డిఫికల్టీస్ ఆర్ వరీ.
1: సంతసం ఒక చింత,
0: ప్లెజర్ ఇస్ వరీ.
1: వింత చింత,
0: ఈవెన్ ద మిస్టీరియస్ వన్స్ ఆర్ వరీ.
1: చింత.

0: సర్వచింతలు బాపే సర్వీసే ప్రేమ.
1: At least, oh people, cultivate the divine love so that you will be free from all these worries.
0: ఇన్ని చింతలు కూడాను ఆ ఒక్క ప్రేమనే అణిగిపోతాయి.
1: That divine love will make you free from all these worries.
0: ఇన్ని చింతలతో మనం ఎందుకు కట్టుబడాలి?
1: Why should we bound by
0: ప్రేమను మనం పెంచుకోండి.
1: Develop that love.
0: సర్వచింతలు పరిహారమైపోతాయి.
1: Then all worries are solved.
0: ఇంత కన్నను వేరేది ఎరుగపరతు.
1: What more is to be conveyed?
0: సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా.
1: మెంబర్స్
0: సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా.
1: మెంబర్స్ ఆఫ్ దిస్ పైస్ అసెంబ్లీ, ది స్టూడెంట్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ చింతలన్నీ కూడాను పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ దీస్ థాట్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: వీటి నిమిత్తమే మీరు చింత పడనక్కర్లేదు.
1: యూ షుడ్ నెవర్ బి వరీడ్ ఆఫ్ దీస్ థాట్స్.
0: కానీ చింత చేయవలసింది ఒకటే.
1: బట్ దిస్ వన్ దట్ యూ షుడ్ థింక్ అబౌట్.
0: చింతగా విచారం కాదు,
1: ఇస్ నాట్ వరీ ఐదా.
0: చింతించటం,
1: థింకింగ్.
0: థింక్ చేయవలసినటువంటిది ఏదో పిచ్చి పిచ్చివన్నీ థింక్ చేయకూడదు మనం.
1: వాట్ ఈస్ దట్ యూ షుడ్ థింక్? నాట్ మ్యాడ్ థింగ్స్.
0: ఈ పిచ్చి నావసంతా కూడా మనం చదివి దాన్ని థింక్ చేయకూడదు మనం.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆల్ దోస్
0: థింగ్స్. దృష్టివన్నీ కూడా మనం థింక్ చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఆల్ దట్ యూ సీ.
0: నీవు హృదయస్థాయి నేను నేను నేను నేనే ప్రజ్ఞను, నేనే ప్రజ్ఞానం బ్రహ్మ, నేనే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఒక తత్వాన్ని చింత చెయ్యాలి.
1: యూ షుడ్ కాన్స్టెంట్లీ థింక్ దట్ ఐఎమ్ ప్రజ్ఞ, ఐఎమ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: దేర్ఫోర్ బై నాలెడ్జ్ ఆఫ్ ది బ్రహ్మ
0: నీవు చింత చేస్తుంటావో ఆ రూపాన్ని నీవు ధరిస్తావు.
1: ద వన్ దట్ యూ థింక్ యూ బికమ్ దట్ ఫామ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వం అసి, ఈ నాలుగు మహావాక్యముల యొక్క తత్వం కూడాను ఈనాటి పండితులు చేసినటువంటి ప్రచారమునకు, దానిలో ఉండినటువంటి యొక్క అనంతమైనటువంటి యొక్క అగమ్యమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క అర్థమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
1: ద మీనింగ్ ఆఫ్ ది ఫోర్ మహావాక్యాస్ is taught and propagated by the modern pandits in a different way. In fact, there's no good thing that
0: is taught at all. మీకు ఎందుకోసం బోధిస్తున్నానంటే,
1: why swami teaches all these secrets of
0: భవిష్యత్తు భారతదేశపు నాయకులు మీరే.
1: You are the future leaders of Bharat.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి ఉండినప్పుడు ఏనాడైనా ఒకనాటికి మీకు జ్ఞప్తికి వస్తాయి.
1: When you realize this truth, at least you remind yourself of these things on one day.
0: కొంతమంది మనసైనా కూడాను ఈ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెడతాయి.
1: At least few will enter into this sacred path.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు కేవలము అనర్థములకు గురి అయి,
1: స్టూడెంట్స్, యూ షుడ్ నెవర్ సఫర్.
0: అప్రమాణాన్ని మీరు అనుసరిస్తూ,
1: యూ షుడ్ నెవర్ ఫాలో దాట్ విచ్ ఇస్ అప్రమాణం.
0: జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు.
1: యూ షుడ్ నెవర్ వేస్ట్ యువర్ లైఫ్.
0: ఇది చేసుకోకండి.
1: నెవర్ డూ దాట్.
0: ఈ యొక్క మర్మాలు మీ తల్లిదండ్రులకు కూడా తెలియదు.
1: దీస్ సీక్రెట్స్ ఆర్ నాట్ నోన్ టు యువర్ పేరెంట్స్.
0: మీ తల్లిదండ్రులు కూడా మీ యొక్క పెడ మార్గములకు ప్రోత్సాహ ఉత్సాహాలు ఇస్తున్నారు.
1: సో పేరెంట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ యూ యాజ్ యూ ఎంటర్ ఇన్ టు రాంగ్ పాత్.
0: ఒక్క తల్లి ప్రేమనే మీరు అనుభవించలేకపోతున్నారు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది మదర్ ఆఫ్ వన్.
0: వేల తల్లుల యొక్క ప్రేమను మీరు ఏ రీతిగా అర్థం చేసుకోగలరు?
1: హౌ కెన్ యూ అండర్స్టాండ్ థౌజండ్ మదర్స్ లవ్?
0: కనుక ఈ వాక్యంలో ఏ ఒక్క వాక్యమైనా మీరు ఆచరించి ఆనందించి మీరు పది మందికి పంచండి.
1: ఇన్ దీస్ ఫోర్ మహావాక్యాస్ అట్లీస్ట్ నో ది మీనింగ్ ఆఫ్ వన్. అట్లీస్ట్ షేర్ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: రేపటి దినము తిరిగి ఈ ప్రజ్ఞాతత్వాన్ని గురించి మనం ముచ్చటించుకుందాం.
1: టుమారో స్వామి విల్ అగైన్ డిస్కస్ విత్ అస్ ద నేచర్ ఆఫ్ ప్రజ్ఞ.
0: దివ్యమైనటువంటి ప్రేమతత్వాన్ని అనుభవించండి.
1: ఎంజాయ్, ఎక్స్పీరియన్స్ ద డివైన్ లవ్.